శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 30వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 40 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన విందాం.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు

0: కట్ వచనాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:30. సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు.
2: కాయల్ కాచ వధూన ఘాగ్రములచే కాయంబు వక్షోజముల్ రాయన్ రాపడిరుం మన్మత విహార క్లేశ విభ్రాంతిచే ప్రాయంబాయను బట్టకట్టె తల చెప్పన్ రోత సంసారమే చేయంజాల విరక్తు చేయగదవే శ్రీకాళహస్తీశ్వర. వైరాగ్యం అనే పేరు వినగానే తెలుగువారికి ఈ దుర్జటి పద్యం జ్ఞాపకం వస్తుంది. విగతమైన రాగభావం వైరాగ్యం. భావం దేహానికంటే మనస్సుకు ఎక్కువగా సంబంధించింది. చింత చచ్చినా పులుపు చావలేదని ఒక సామెత ఉంది. వయసు మళ్ళినా వలుపు తగ్గకపోతే ఈ సామెత వాడతారు. దుర్జటికి చింత చచ్చింది కానీ పులుపు చావలేదు. అందుకే ఈశ్వరుణ్ణి అంతగా ఎలుగెత్తి ఆక్రందిస్తూ నివేదించాడు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్నది ఉపనిషద్వాక్యం. బంధభావం రాగం, బంధ విముక్తి భావం వైరాగ్యం. మనస్సు ఒక తాళం చెవి లాంటిది. ఒకవైపు తిప్పితే తాళం పడుతుంది, మరోవైపు తిప్పితే తాళం విడుతుంది. మనస్సును సుఖాల వైపు మళ్లిస్తే రాగం, మోక్షం వైపు తిప్పుకుంటే వైరాగ్యం. వైరాగ్యం కలిగితే మనస్సు భయాందోళనకు దూరమై అభయంగా మారుతుంది. భర్తృహరి వైరాగ్య శతకంలో ఈ అంశాన్ని ఎంతో రమ్యసుందరంగా చెప్పాడు. భోగే రోగ భయం కులేచ్యుతి భయం విత్తే నృపాలాద్భయం మానే దైన్య భయం బలే రిపు భయం రూపే జరాయా భయం శాస్త్రే వాద భయం గుణే కల భయం కాయే కృతాంతాద్భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం. వైరాగ్యం అందని మానిప్రండు కాదు, సాధనతో కుదిరే కూసు విద్య. అంచెలంచెలుగా వైరాగ్యాన్ని మానవులు సాధించవచ్చు. తృష్ణాక్షయం అందులో మొదటి మెట్టు. ఇంద్రియ సుఖం తృష్ణ, అది ఎండమావుల వంటిది కూడా. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నారు. శరీరానికి ఇంద్రియాలు సాధనాలు. అయితే ఇంద్రియాల కోసమే శరీరంతో మనిషి జీవించరాజు. ధర్మసాధనమైన శరీరాన్ని రక్షించటానికి, దాని లక్ష్యాన్ని సాధించటానికి ఇంద్రియాలను వినియోగించుకోవాలి. ఇంద్రియ సుఖాలను క్రమంగా జయించగలిగితే తృష్ణపై విజయం సాధించవచ్చు. రెండో మెట్టు అంతరింద్రియమైన మనస్సును ఇంద్రియాల వైపు నుండి ఆత్మానందం వైపు మళ్లించుకోవటం. ఇంద్రియాల వలన మనస్సు సుఖదుఖాలను పొందుతుంది. సుఖదుఖాలు నిత్యమైనవి కావు. వాటి సుఖాలు బుద్భుతప్రాయాలు. వాటి అనిత్యత్వాన్ని తెలుసుకుని నిత్యమైన ఆత్మానందం ఒకటే గమ్యమానము అయిందని తెలుసుకుంటే మనస్సు శమ దమ భావాలను పొందగలుగుతుంది. దమమంటే బహిరింద్రియ నిగ్రహం, శమమంటే అంతరింద్రియ నిగ్రహం. పిండి వంటలు ముందుంచినా ఆకలిగొన్నవాడు వాటి మీద కోరిక పోకుండా నిగ్రహించుకోగలిగితే, ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపితే దమం సాధించినట్లన్నమాట. కామ క్రోధ లోభ మదమోహ మాత్సర్యాది భావాలు మనస్సును ఆవరించటానికి పూనుకున్నప్పుడు వాటి నుండి మనస్సును రక్షించుకోగలగటం శమం. శమదమాదులు కుదిరిన తర్వాత అంతర్విచారం మొదలవుతుంది. మనస్సు బుద్ధిని ఆశ్రయించి సదసద్వివేకాన్ని సాధించి జ్ఞానానందాన్ని పొందుతుంది. శంకర భగవత్పాదులు అన్నట్లు శివోహం అన్న చిదానందానుభవాన్ని పొందుతుంది. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగః

నేను శరీరాన్ని కాను, ఇంద్రియాలను కాను, అహంకారాన్ని కాను, పంచ ప్రాణాలను కాను, బుద్ధిని కాను, పుత్ర కళత్ర క్షేత్ర విత్తాదులను అసలే కాను. సాక్షి, నిత్యుడు, శివస్వరూపుడు అయిన ప్రత్యేకాత్మను నేనే అన్న అనుభవం చిదానందానుభవం. వైరాగ్య ఫలం జ్ఞానం, జ్ఞానం మానవ పూర్ణ ఫలం. వైరాగ్యం వృద్ధులకు మాత్రమే సంబంధించింది అన్న అపోహ చాలామందిలో ఉంది. శుకుడు, ప్రహ్లాదుడు, ప్రవరుడు మొదలైన వారు చిన్న వయసులోనే వైరాగ్యం సాధించారు. సంసారంలో నివసిస్తూనే వైరాగ్యాన్ని పొందినవారు

0: సన్యాసాన్ని తీసుకుని వైరాగ్యాన్ని పొందిన వారి కంటే శ్రేష్ఠులు. వైరాగ్యం మనిషి సాధించే చిత్త పరిపాకం, మానవ మేధకు మధుర ఫలం.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:35. పొలం కబుర్లు విందాం.
2: రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో వరిలో ఎరువుల యాజమాన్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భూసార పరిరక్షణకు, ఉత్పత్తి అధిగమించడానికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు లేదా జీవన ఎరువులను వాడి పైరుకు సమతుల్యంగా పోషక పదార్థాలను అందజేయాలి. వీటిలో పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ళ ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25% వరకు నత్రజనిని ఆదా చేసుకోవచ్చు. వరి మాగాణాల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చి రొట్టె పైరును 50% పూతకొచ్చినప్పుడు కలయి దున్నడం వల్ల భూసారం బాగా పెరగడమే కాక సుమారు 20-25% నత్రజని, పొటాషు, భాస్వరంలు కూడా మనం ఆదా చేసుకోవచ్చు. ఇక సజీవ ఎరువులైన నీలి పచ్చనాచు, అజోల్లా, అజోస్పైరిల్లం, ఫాస్ఫో బ్యాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వరం మోతాదులను 10-20% వరకు తగ్గించుకోవచ్చు. నీలి పచ్చ నాసు శైలాలు, నాచు వీటిని వరి పొలంలో వేస్తే ఎకరాకు 10 కిలోల నత్రజని పైరుకు అదనంగా చేకూరుతుంది. ఇంకా నాచు నేలను కలిపినట్లయితే సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. నాచును పొడి చేసి వరి నాట్లు వేసిన 7-10 రోజుల్లో మధ్యలో మడిలో పల్చగా నీరు నిలవగట్టి ఎకరాకు 4 కిలోల నాచు పొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమానంగా పడేటట్లు చల్లుకోవాలి. అజోల్లా, ఇది దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసి పలుచగా నీరు నిలవగట్టి 100 కిలోల నుంచి 150 కిలోల వరకు అజోల్లా వేసి 2-3 వారాలు పెరగనిచ్చి నేలలో కలిగి దున్నాలి. అలా చేయడం వల్ల ఎకరాకు 3 టన్నుల పచ్చి రొట్ట మరియు 12 కిలోల నత్రజని నేలకు చేరవేస్తుంది. ఇంకా అజిటోబాక్టర్, ఇది ఎకరాకు సరిపడే విత్తనానికి 200-400 గ్రాముల కల్చర్ను పట్టించాలి. లేదా 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలపైలు చల్లుకోవాలి. దీనివలన 1 ఎకరాకు 8-16 కిలోల నత్రజని పైరుకి అందుతుంది. ఇంకా అజోస్పైరిల్లం, దీన్ని కూడా అజిటిని బ్యాక్టీర్ వల్లే వాడాలి. ఫాస్ఫో బ్యాక్టీరియా, ఇది కూడా భాస్వరపు జీవన ఎరువు. ఇది భూమిలో లభ్యం కాని స్థితిలో భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఎకరాకు సరిపడే విత్తనం కంటే దాంతోపాటు 200-400 గ్రాముల కల్చర్ను పట్టించాలి. లేదా 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరా నేలలో వేసుకోవాలి. యూరియాని 3 సమభాగాలు చేసి 35 కేజీలు నాటేదానికి ముందు దమ్ములోను, 35 కేజీలు దుబ్బ చేసే దశలోను, 35 కేజీలు ఈ అంకురం వచ్చే దశలోను బురద పదంలో మాత్రమే సమానంగా వెదజల్లుకోవాలి. 36-45 గంటల తర్వాత, అంటే సుమారు 1.5-2 రోజుల తర్వాత పలుచగా నీరు కట్టుకోవాలి. ఎస్ఎస్పి 150 కేజీలు మరియు 13 కేజీల పొటాష్ ఎరువును కలిపి దమ్ములో వేసుకోవాలి. ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో 20 కిలోల వరకు జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. సగభాగమైన 14 కేజీల పొటాషియంను విత్తనం, అంటే ఈ బీజం ఏర్పడే దశ, అంకురం ఏర్పడే దశలో మిగతా భాగాన్ని వేసుకుంటే రోగాన్ని తట్టుకునే శక్తి వస్తుంది, మరి నాణ్యత కూడా పెరుగుతుంది. కాబట్టి వరిలో ఎరువుల యాజమాన్యం ఈ విధంగా పాటించుకోవాలి. ఇక పొద్దుతిరుగుడు పంటలో యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పొద్దుతిరుగుడు పంటలో విత్తనం రకాల విషయానికి వస్తే LSFH 171, DRSH 1, KVSH 44, ఈ రకాలు కానీ మనం విత్తుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు విత్తాలి అనే విషయానికి వస్తే రబీలో నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో విత్తుకుంటే మంచిది. వరి తర్వాత పొద్దుతిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబరు ఆఖరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు మనం విత్తే సమయంగా ఎంచుకోవాలి. ఈ విత్తే టైం ఆ నూనె యొక్క నాణ్యత పెంచుతుంది కాబట్టి మనం దీనికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. పువ్వు వికసించే మరియు విత్తనం గట్టిపడే ఈ సమయంలో ఎక్కువ పగలు 12 గంటలు ఉంటే మంచిది. అట్లాగే సూర్యరశ్మి ఉన్నట్లయితే నూనె శాతం కూడా ఎక్కువగా వస్తుంది. ఏవేవి ఈ పొద్దుతిరుగుడు పంటకు అనువైన నేలలు అంటే ఉదజని సూచి 6.5-8.0, ఈ మధ్యలో ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనువైనట్టుగా మనం గుర్తించుకోవాలి. ఆమ్ల, చౌడ మరియు మురుగునీరు వసతి లేని నేలలు ఈ పంటకు సాగుకి పనికిరావు. ఎంత వాడుకోవాలి అన్న విషయానికి వస్తే ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. మరి ఈ విత్తనాన్ని మనం

0: గుర్తు చేసుకోవాలి కదా. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుల నివారణకు సాఫ్ అంటే కార్బనిజం 12%, మ్యాంకోజాబ్ 63%, ఈ రెండు కలిపి 2 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఇక నెక్రోసిస్ వైరస్ అధికంగా ఉండే ప్రాంతాల్లో అయితే 1 కిలో విత్తనానికి థయోమిక్సామ్ 4 గ్రాములు మందు లేదా 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ అనే మందు మనం బాగా పట్టించి విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఇక విత్తే దూరం ఈ విషయానికి వస్తే తేలిక నెలల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. అయితే బరువు నెలల్లో అయితే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండాలా. కుదురుకి 2 నుంచి 3 విత్తనాలు నాటుకోవాలి. ఇక ఈ నాటేసిన విత్తనం పల్చం చేసేది ఎలా అంటే 10 నుంచి 15 రోజుల తర్వాత కుదురుకి ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసేయాలి. మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడి పొందేందుకు ఇప్పుడు ఈ పలుచం చేయటం వల్ల అప్పుడు అది దోహదపడుతుంది. ఎరువులు ఏమేమి వేసుకోవాలి అన్న విషయానికి వస్తే ఎకరాకు 3 టన్నుల చివికిన పశువుల ఎరువును విత్తే సమయంలో 2 నుంచి 3 వారాల ముందే వేసుకోవాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫార్సు చేయబడిన మోతాదులోనే పోషకాలు వాడుకోవాలి. నత్రజని మొదటి దఫ విత్తేటప్పుడు 50% అంటే 26 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు పొటాష్ని 20 కిలోల ఆకృతిలో వేసుకోవాలి. గంధకం తక్కువకున్న నెలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో 55 కిలోలు ఎకరాకు వేస్తే 100% పెరిగి అధిక దిగుబడులు మనం పొందవచ్చు. విత్తిన 30 రోజుల తర్వాత మొక్క తొడిగే దశలో అంటే 25% 13 కిలోల యూరియా వేసుకోవాలి. 3వ దఫాగా 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో అంటే 25% అంటే 13 కిలోల యూరియా వేసుకోవాలి. పైరు ఆకర్షక పత్రాలు వికసించే దశలో 2 గ్రాముల బోరాక్స్ లీటర్ నీటికి కలిపి పైరు పైన పిచికారీ చేస్తే గింజలు బాగా కడుతాయి. లేదా ఆఖరి దిక్కులో 8 కిలోల బోరిక్ అమలాన్ని వేస్తే అధిక దిగుబడి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే 4 నుంచి 6 తళ్ళు పంటకు అవసరం. మొగ్గ తొడిగే దశ, పుష్పం వికసించే దశ మరియు గింజి కట్టే దశ నీటి తళ్ళకు కీలకమైన రోజులు. ఇక వీటిలో కూడా కలుపు నివారణ ఉంటుంది. వీటిలో కలుపు నివారణ విషయానికి వస్తే విత్తిన వెంటనే 1 లీటర్ నీటికి 5 మిల్లీల పెంటిమిథాలిన్ 30% ఈసి లేదా అలాకోర్ 50% లేదా అలాకోర్ 50% ఈసి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ పొద్దుతిరుగుడు పంటలు పక్షులు బెడద ఎక్కువ కాబట్టి పైరును పెద్ద కమతాల్లో వేసుకోవాలా. మెరుపు రిబ్బన్ను పైరుపైన అడుగడుగు ఎత్తున సూర్యరశ్మి రిబ్బన్లపై పడే విధంగా ఉత్తర మరియు దక్షిణ దిశగా కట్టుకోవాలి. శబ్దం చేయడం వల్ల ఈ పక్షులు వీటిపైన వాలవు. దిష్టిబొమ్మలను ఉపయోగించి కూడా పక్షుల్ని బెదరగొట్టచ్చు, పారదోలచ్చు. ఇప్పుడు చెప్పిన పద్ధతులన్నీ పాటించి రైతు సోదరులు తమ పంటల్లో అధిక దిగుబడి పొందాలని కోరుకుంటూ రేపటి పొలం కబుర్లో మళ్ళీ కలుసుకుందాం.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా.
3: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో

0: ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్టపతి ప్రదానం చేస్తారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్టపతి బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నారు. రాష్టపతి పర్యటన ఏర్పాట్లను రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నిన్న పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా లోపం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
1: ట్రైబల్ యూనివర్సిటీ కాన్వకేషన్ గురించి గౌరవ రాష్ట్రపతి గారు మన విశాఖపట్నానికి రానున్నారు. మేడం కి స్వాగతం పలకడానికి ఈరోజు అన్ని రకాలుగా కూడా సన్నాహాలు జరిగినాయి. ఒక పక్క నుంచి సెక్యూరిటీ ఆస్పెక్ట్ గాను, ఒక పక్క నుంచి అడ్మినిస్ట్రేషన్ వైడ్ గా కూడా మేడం కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గౌరవంగా ఆహ్వానించి సన్మానించుకుని కాన్వకేషన్ పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి మేడం ని గౌరవంగా వీడ్కలు పలకడానికి ఈరోజు విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెడీగా ఉంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా అన్ని కూడా చర్యలు తీసుకున్నాం.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన నిన్న అమరావతిలోని సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని పనులపై ఇక నుంచి 2 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 51,000 కోట్ల రూపాయల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అభివృద్దిలో ఉన్న పనుల వివరాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్దం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈరోజు జమ చేయనుంది. సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మొదటి విడతలో 2 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు నేరుగా జమ అయ్యేలా వ్యవసాయ ఆర్థిక శాఖలన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. మొదట ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మదిరిలో నిర్వహించాలని నిర్ణయించినా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్కు మార్చారు. సింగపూర్, ఫిన్లాండ్ దేశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విద్యా విధానాలను రాష్టంలో అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గతేడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున మంత్రి లోకేష్ నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో సత్కరించారు. 55 మంది 10వ తరగతి విద్యార్థులకు 30,000 రూపాయలు నగదు బహుమతిని, 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని, వచ్చే ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పెట్టుబడుల్లో 3వ వంతు రాయలసీమకే వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు వేలల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో భారీ ఎత్తున పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు, సాగునీటి పనులు చేపట్టినట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మండలి సమావేశంలో ఆయన పాల్గొని రాష్టంలో అమలవుతున్న సంజీవని పథకం గురించి వివరించారు. డిజిటల్ వైద్య సేవలను గ్రామీణ స్థాయికి

0: అందుబాటులోకి తీసుకురావటానికి సంజీవని పథకం ఇదోతికంగా ఉపకరిస్తోందని మంత్రి తెలిపారు. డిజిటల్ వైద్య సేవలు, ఏఐ కృత్రిమ మేధ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్టాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని రూపొందించి రాష్టం అగ్రస్థానంలో ఉందని, వీటిలో 60% గత 2 ఏళ్లలోనే రూపొందించామని మంత్రి వెల్లడించారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని అన్నారు. ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్టంలో సుమారు 3,000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, రాబోయే 3 నెలల్లో సమస్య పరిష్కరించేలా టెలికాం సంస్థలతో మాట్లాడాలి అని ముఖ్యమంత్రి సూచించారు. బియ్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో 300 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా కేవలం 36 లక్షల టన్నులే వినియోగమవుతున్నాయని చెప్పారు. బియ్యం పరిశ్రమ అభివృద్దికి ఎగుమతులే తదుపరి పెద్ద అవకాశంగా మారాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బియ్యం మిల్లర్లు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేందుకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక బియ్యం ఎగుమతి విధానాన్ని రాష్ట ప్రభుత్వం రూపొందిస్తోందని, ప్రస్తుతం ఆ విధానం తయారీ దశలో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేస్తారని ఎప్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. May 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం June 1 నాటికి ఫలితాలు వెలువడాల్సి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడ్డంతో ఆలస్యమయ్యింది. ఈరోజు ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రాష్టంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రాబోయే 7 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సతీకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో అల్లరి నరేష్ నటించిన చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు. 10:00 నషా ముక్త్ భారత్ వారసత్వాల గురించి ప్రత్యేక కార్యక్రమం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 12:10 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ.

3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 3:10 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జె నిర్మల. అనంతరం అంతర్జాతీయ గ్రహ శకలాల దినోత్సవం గురించి వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం, తర్వాత అంతర్జాతీయ పార్లమెంటరిజం గురించి వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 6:30 ఇంగ్లాండ్లో జరుగుతున్న ICC మహిళా T20 2026 ప్రపంచ క్రికెట్ కప్లో భాగంగా లండన్లోని ద ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్పై ప్రత్యేక వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషలలో ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణి రైతుల కార్యక్రమంలో ఒక్క సాగు లాభాల గురించి చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరిపల్లి గ్రామం చెరుకువారిపల్లి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాచరణ్. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 ఇంగ్లాండ్లో జరుగుతున్న ICC మహిళా T20 2026 ప్రపంచ క్రికెట్ కప్లో భాగంగా లండన్లోని ద ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్పై ప్రత్యేక వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషలలో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 ఇంగ్లాండ్లో జరుగుతున్న ICC మహిళా T20 2026 ప్రపంచ క్రికెట్ కప్లో భాగంగా లండన్లోని ద ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్పై ప్రత్యేక వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషలలో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 ఆస్ట్రేలియా వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ మ్యాచ్పై వ్యాఖ్యానం కొనసాగుతుంది ఆట ముగిసే వరకు. 10:45 ఆపద మధురాలు సుమధుర గీతాల కార్యక్రమం ప్రసారం. ఇవి ఈ పూట ఆకాశవాణి తిరుపతి FM ద్వారా ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్ధమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు లాస్ ఏంజల్స్లో 2028లో జరిగే ఒలింపిక్స్కు అర్హత సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈరోజు విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు హాజరవుతారు. అనంతరం రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ సదస్సులో

0: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక ప్రసంగం చేశారు. రూల్ ఆఫ్ లాను రక్షించడం భారత్ స్వీడన్ అనుభవాలు అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ ఆయన, చట్టబద్ధమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది తనంతట తానుగా ఉపాధిని సృష్టించలేదని, పేదరికాన్ని నిర్మూంచలేదని, కానీ అంతకంటే ప్రాథమికమైన అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తూ ప్రజలందరినీ చట్టం ముందు సమానులుగా చూసేలా, నిరంకుశ పాలన వల్ల ఏ ఒక్కరూ బలహీన పడకుండా ఉండేలా చట్టబద్ధమైన పాలన క్రమశిక్షణ నేర్పిస్తుందని వివరించారు. వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఎంతో కీలకమని జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. న్యాయ సమీక్ష అనేది న్యాయస్థానాలకున్న అధికారం మాత్రమే కాదని, అది కోర్టులకు అప్పగించబడిన రాజ్యాంగపరమైన బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: Kendra Vyavasaya Raitu Sankshema Shaka Mantri Shivraj Singh Chauhan ఈరోజు నుండి ఈశాన్య రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. అస్సాంలోని గౌహటిలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వరదల వల్ల పంటలు, గ్రామాలు, మౌలిక సదుపాయాలపై పడిన ప్రభావాన్ని, సహాయక చర్యల పురోగతిని అంచనా వేస్తారు. రేపు అరుణాచల్ ప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాలు, సహాయక శిబిరాలను వైమానిక, భూతల సర్వేల ద్వారా పరిశీలిస్తారు. ఈ సందర్భంగా బాధితులైన రైతులు, స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, అధికారులతో సమావేశమై పంట నష్టపరిహారం, బీమా చెల్లింపులు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం వ్యూహాలపై మంత్రి చర్చిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ను మాత్రమే పరిమితం చేసింది. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్ధీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది.

0: ఢిల్లీ కేబినెట్ నూతన ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. రేపటి నుండి 4 దశల్లో అమలు జరగనున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. 31 మార్చి 2030 నాటికి ఢిల్లీలో రవాణా వ్యవస్థను పూర్తిగా ఉద్గార రహితంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా మాట్లాడుతూ, నగర ప్రజల శ్రేయస్సు కోసం ఢిల్లీని కాలుష్యరహిత నగరంగా మార్చడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చే 4 ఏళ్లలో దీనిని దశల వారీగా అమలు చేయడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు.
1: पॉलिसी 2026 एक परिवर्तनकारी और क्रांतिकारी नीति साबित होगी, जो ना केवल स्वच्छ परिवहन के रूप में इस राज्य को मिलेगी, बल्कि पूरी दिल्ली को सस्टेनेबल, अफोर्डेबल और फ्यूचर रेडी ट्रांसपोर्टेशन के क्षेत्र में पूरे देश में सबसे आगे लेकर के जाएगी.
0: భారత మహిళల క్రికెట్ జట్టు 2028లో జరిగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిన్న ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. మహిళల విభాగంలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఒలింపిక్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. ప్రతి ఖండం నుండి ఒక జట్టు చొప్పున నేరుగా కేటాయించారు. ఐసీసీ ర్యాంకింగ్స్తో సంబంధం లేకుండా ప్రస్తుతం జరుగుతున్న మహిళల T20 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆధారంగా ఈ 4 ఖండాల జట్లను ఎంపిక చేశారు. మరోవైపు భారత పురుషుల క్రికెట్ జట్టు ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాలంటే ఈ ఏడాది చివరి నాటికి ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో ఆసియా ఖండంలోనే అగ్రస్థానంలో నిలవాల్సి ఉంటుంది. ఈశాన్య భారతం, బీహార్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య భారతంలో రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతాయని కూడా IMD పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 7:15. ప్రభాత రేఖలు కార్యక్రమాన్ని విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
6: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈ రోజు విందాం. నమస్కారం. చరిత్రలో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 30 జూన్ భారత స్వాతంత్ర సమర చరిత్రలో ఒక మహోజ్వల అధ్యాయం ముగిసిన రోజు. భారతదేశ గమనాన్ని మార్చిన మేధావి, మన దేశ ఆర్థిక మూలాలను బ్రిటిష్ వారు ఎలా దోచుకుంటున్నారో ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే దాదాభాయ్ నవరోజీ 1917 జూన్ 30 ముంబైలో కన్నుమూశారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. దాదాభాయ్ నవరోజీ 1925 సెప్టెంబర్ 4 ముంబైలోని ఒక పేద పార్సీ కుటుంబంలో జన్మించారు. ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేసిన తొలి భారతీయ వ్యక్తి ఆయనే. బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికైన ఆసియా ఖండవాసిగా ఆయన చరిత్ర సృష్టించారు. అక్కడి నుంచే భారతదేశ సమస్యలపై గలమెత్తారు. భారతదేశం ఎందుకు పేదరికంలో మగ్గుతుందో వివరిస్తూ ఆయన ప్రతిపాదించిన డ్రెయిన్ థియరీ అత్యంత ప్రాచుర్యం పొందింది. బ్రిటిష్ వారు భారతీయుల సంపద పన్నుల రూపంలో బ్రిటన్కు ఎలా తరలిస్తున్నారో గణాంకాలతో సహా నిరూపించారు. ఆయన రాసిన పావర్టీ అండ్ ఇన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం భారత జాతీయ ఉద్యమానికి ఒక దిక్సూచిగా మారింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ స్థాపనలో కీలక పాత్ర పోషించడమే కాకుండా దానికి 3 అధ్యక్షుడిగా సేవలందించారు. 1906 కలకత్తా సభలో ఆయన మొదటిసారిగా స్వరాజ్ అనే పదాన్ని కాంగ్రెస్ వేదికపై నుంచి డిమాండ్ చేశారు. స్త్రీ విద్య కోసం, సమాజంలో మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఆయన రాస్త్ గోఫ్తార్ అనే పత్రికను కూడా నడిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అహింసా మార్గంలో మేధోపరమైన పోరాటం చేసిన దాదాభాయ్ నవరోజీ ఆధునిక భారతదేశ నిర్మాతలలో ఒకరు. స్వరాజ్య సాధన కోసం ఆయన వేసిన పునాదులే తర్వాత కాలంలో ఎందరో నాయకులకు మార్గదర్శకమయ్యాయి. 90 ఏళ్ల వయసులో 1917 జూన్ 30 ఆయన తుదిశ్వాస విడిచారు. ఈరోజు దాదాభాయ్ నవరోజీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పిద్దాం. ఇంతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు. ఇప్పుడు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓ బాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం.

మరి ఈ వారం మీరు తెలుసుకోబోయే మరో ప్రదేశం వివరాల గురించి ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? మీరు తెలుసుకోబోయే ఈ ప్రదేశం బంగాళాఖాతంలో ఉన్న దాదాపు 836 ద్వీపాల సమూహం. ఏంటని ఆలోచిస్తున్నారా? మీరు ఆలోచించేది సరైనదే. భారతదేశపు ఆగ్నేయ దశలో బంగాళాఖాతం ఇంకా అండమాన్ సముద్రం మధ్య విస్తరించి ఉన్న అండమాన్ నికోబార్ దీవుల గురించి తెలుసుకుందామా? ముందుగా చరిత్ర విషయానికొస్తే, అండమాన్ నికోబార్ దీవుల చరిత్ర భారతదేశ చరిత్రలో ఒక విశిష్ట అధ్యాయం. ప్రకృతి సౌందర్యంతో పాటు అనేక శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ ద్వీప సమూహం ఆదిమ గిరిజన సంస్కృతుల నుంచి వలస పాలన వరకు, స్వాతంత్ర ఉద్యమం నుంచి ఆధునిక అభివృద్ధి వరకు ఎన్నో ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది. ఈ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా ఆదిమ గిరిజన తెగలు నివసిస్తున్నట్లు పురావస్తు మానవ శాస్త్ర పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ గ్రేట్ అండమానీస్, జార్వా, ఓంగే, సెంటినెలీస్ వంటి తెగలు అండమాన్లో నివసిస్తుండగా, నికోబార్ దీవుల్లో నికోబారీ, షాంపెన్ తెగలు నివసిస్తున్నాయి. ఈ తెగలు వేల సంవత్సరాలుగా బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా తమ సాంప్రదాయ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర సెంటినల్ ద్వీపంలో సెంటినెలీస్ తెగ ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ఏకాంతంగా జీవిస్తున్న తెగలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ద్వీపాల గురించి ప్రాచీన భారతీయ, చైనా, అరబ్ యాత్రికుల రచనల్లో ప్రస్తావనలు ఉన్నాయి. 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు తన సముద్ర యాత్రల సందర్భంగా ఈ ద్వీపాలు ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అనంతర కాలంలో పోర్చుగీస్, డచ్, డానిష్, బ్రిటిష్ నావికులు ఈ ప్రాంతాన్ని

దర్శించారు. 1789 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అండమాన్ దీవుల్లో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అక్కడున్న అనారోగ్య పరిస్థితుల కారణంగా వారు అక్కడ కొనసాగలేకపోయారు. అయితే 1857 నాటి భారత తొలి స్వాతంత్ర సంగ్రామం తరువాత బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటుదారులను దేశానికి దూరంగా ఉంచేందుకు అండమాన్ దీవులను శిక్షా కాలనీలుగా అభివృద్ధి చేసింది. 1858 సంవత్సరంలో ఆనాటి పోర్ట్ బ్లెయిర్లో అధికారికంగా శిక్షా కేంద్రం ఏర్పాటు చేసింది. అండమాన్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు సెల్యులార్ జైల్కే దక్కుతుంది. 1896 సంవత్సరంలో నిర్మాణం ప్రారంభమై 1906 పూర్తయిన ఈ జైలును కాలాపాని అని పిలిచేవారు. భారత స్వాతంత్ర సమరయోధులు అనేక మందిని ఇక్కడ ఖైదీలుగా నిర్బంధించారు. ప్రతి ఖైదీని ఒంటరిగా ఉంచేందుకు ప్రత్యేక గదులతో ఈ జైలును నిర్మించారు. ఇక్కడ ఖైదీలపై జరిగిన అమానుష హింసలు భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో విషాదకర ఘట్టంగా నిలిచాయి. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో 1942 సంవత్సరంలో జపాన్ ఈ ద్వీపాలను ఆక్రమించింది. 1943 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ దీవులను సందర్శించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన అండమాన్ దీవులకు షహీద్ ద్వీప్, నికోబార్ దీవులకు స్వరాజ్ ద్వీప్ అనే పేర్లను ప్రకటించారు. ఈ సంఘటన భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో ఒక మైలురాయిగా భావిస్తారు. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దీవులు మన దేశంలో భాగమయ్యాయి. దీనితో వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ స్థిరపడి ఈ ప్రాంతాన్ని భిన్న సంస్కృతుల సమ్మేళనంగా అభివృద్ధి చేశారు. 2004 సంవత్సరంలో సంభవించిన సునామీ ఈ ద్వీపాలను తీవ్రంగా ప్రభావితం చేసినప్పటికీ ప్రభుత్వం ఇంకా స్థానిక ప్రజల కృషితో ఈ ప్రాంతం తిరిగి అభివృద్ధి సాధించింది. ప్రస్తుతం పర్యాటకం, మత్స్య సంపద, సముద్ర పరిశోధనలు, పర్యావరణ పరిరక్షణ ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి. ఇక అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవాలంటే ముందుగా బంగాళాఖాతంలో అపారమైన నీలి జలాల మధ్య పచ్చని అడవులతో అలరారుతూ ప్రకృతి తన అందాలన్నింటినీ ఒకేచోట చేర్చి సృష్టించిన స్వర్గధామానికి మనం విమానం ద్వారా కానీ లేదా క్రూయిజ్ ద్వారా కానీ చేరుకోవచ్చు. భారతదేశపు ఆగ్నేయ దిశలో విస్తరించిన ఈ ద్వీప సమూహం 836 దీవులతో కూడి ఉంది. వాటిలో కొన్నింటిలో మాత్రమే మానవ నివాసం ఉండగా మిగిలినవి ఇప్పటికీ ప్రకృతి ఒడిలో చెదరని రహస్యాలుగా నిలిచాయి. విమానంలో సముద్రంపై ప్రయాణిస్తూ ఉండగా కిటికీ బయట కనిపించే నీలిరంగు జలాల మధ్య పచ్చటి ముత్యాల్లా మెరిసే దీవులు మన మనసును కటిపడేస్తాయి. క్రమంగా విమానం దిగుతుండగా సముద్రపు రంగులు గాఢ నీలం నుంచి ఆకుపచ్చ, ఆపై టర్కాయిస్ రంగులోకి మారుతూ కనిపిస్తాయి. ఆ దృశ్యం చూస్తుంటే ప్రకృతి గీసిన చిత్రం ఎంత అద్భుతంగా ఉందో అనిపిస్తుంది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంత రాజధాని శ్రీవిజయపురం. గతంలో పోర్ట్బ్లెయిర్గా ప్రసిద్ధి చెందిన ఈ నగరానికి భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా శ్రీవిజయపురం అనే పేరు పెట్టారు. విమానాశ్రయం నుంచి బయటకు అడుగుపెట్టగానే సముద్రపు తేమగాలి మన ముఖాన్ని తాకుతుంది. నగరం చిన్నదైనా ఎంతో పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఒకవైపు కొండలు, మరోవైపు సముద్రం, మధ్యలో చెట్లతో నిండిన వీధులు యాత్రికులను ఆహ్వానిస్తాయి. ఇక్కడి మార్కెట్లలో బెంగాలీ, తమిళ, తెలుగు, హిందీ, నికోబారీ సంస్కృతుల కలయిక కనిపిస్తుంది. దేశంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలు ఇక్కడ ఒక మినీ భారతదేశాన్ని సృష్టించారు. అండమాన్ యాత్రలో మనం మొదట సందర్శించాల్సిన ప్రదేశం సెల్యులార్ జైల్. జైలు గేటు వద్దకు చేరుకోగానే మన గుండె భారమవుతుంది. ఎత్తైన గోడలు, ఇనుప తలుపులు, అంతులేని నిశ్శబ్దం ఒక విషాద గాథను చెబుతాయి. 7 రెక్కల

ఆకారంతో నిర్మించిన ఈ జైలులో వందలాది ఏకాంత గదులు ఉన్నాయి. ప్రతి గది ఒక స్వాతంత్ర్య సమరయోధుని బాధను గుర్తుచేస్తుంది. ఎంతోమంది విప్లవకారులు ఇక్కడ శిక్షను అనుభవించారు. జైలు ప్రాంగణంలో నడుస్తూ ఉంటే ప్రతి గోడ కూడా స్వాతంత్ర్యం కోసం మన సమరవీరులు చేసిన త్యాగాల పుటలను వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. సాయంత్రం జరిగే లైట్ ఇంకా సౌండ్ షో భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని మన కళ్ళ ముందు నిలబెడుతుంది. ప్రేక్షకుల కళ్ళలో తడి తెప్పించే ఈ కార్యక్రమం ఈ యాత్రలో ఓ మరుపురాని అనుభూతి. శ్రీవిజయపురం నుంచి చిన్న పడవ ప్రయాణంలో చేరుకునే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం గతంలో రాస్ ఐలాండ్గా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ పాలనలో ఇది పరిపాలనా కేంద్రంగా ఉండేది. నేడు అక్కడ పాడైపోయిన చర్చిలు, అధికారుల నివాసాలు, బేకరీలు, గిడ్డంగులు ప్రకృతి మధ్య కలిసిపోయాయి. అక్కడ సంచరిస్తున్న జింకలు, నెమళ్ళు ఆ ద్వీపానికి ఎంతో అందాన్ని జోడిస్తాయి. సముద్రపు అలల మధ్య నిలబడి చుట్టూ చూసినప్పుడు గత చరిత్ర మన ముందే జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రస్తుతం స్వరాజ్ ద్వీపంగా పిలువబడుతున్న హావెలాక్ దీవి అండమాన్ పర్యాటక రంగానికి హృదయం లాంటిది. ఫెర్రీలో ప్రయాణిస్తూ హావెలాక్ వైపు వెళ్తుంటే సముద్రం ఎన్నో రంగులు మార్చుకుంటూ కనిపిస్తుంది. ఎక్కడో నీలం, ఎక్కడో ఆకుపచ్చ, మరెక్కడో పారదర్శకంగా అడుగు వరకు కనిపించే నీరు. అలా ఇక్కడికి చేరుకోగానే పచ్చని అడవులు, కొబ్బరి తోటలు, ప్రశాంతమైన వాతావరణం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. హావెలాక్ ద్వీపంలో రాధానగర్ బీచ్ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. తెల్లని ఇసుక తిన్నెలు, అంతులేని నీలి సముద్రం, వెనుక పచ్చటి అడవులు కలిసి ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. సూర్యాస్తమయ సమయంలో ఆకాశం నారింజ, గులాబీ, ఊదా రంగులతో అలంకరించినట్లు కనిపిస్తుంది. అలలు మృదువుగా తీరాన్ని తాకుతుండగా అక్కడ కూర్చుంటే కాలం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. హావెలాక్లో మరో ప్రధాన ఆకర్షణ ఎలిఫాంట్ బీచ్. ఇక్కడికి బోట్లో లేదా అడవి మార్గం ద్వారా చేరుకోవచ్చు. సముద్రం ఇంత పారదర్శకంగా, అంటే ట్రాన్స్పరెంట్గా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ స్నోర్కెలింగ్, స్కూబా డైవింగ్ వంటి జలక్రీడలు అత్యంత ప్రసిద్ధి. సముద్ర గర్భంలోకి దిగగానే మరో ప్రపంచం కనిపిస్తుంది. రంగురంగుల పగడపు దిబ్బలు, చిన్న చిన్న చేపల గుంపులు, సముద్రపు తాబేలు, వివిధ సముద్ర జీవులు మన కళ్ళ ముందే సంచరిస్తుంటాయి. స్కూబా డైవింగ్ అనుభవం జీవితాంతం గుర్తుండిపోయే సాహసయాత్రగా మిగిలిపోతుంది. హావెలాక్ ద్వీపం తూర్పు తీరంలో ఉన్న కాలాపత్తర్ బీచ్ ప్రశాంతతకు ప్రతీక. నల్లటి రాళ్ళు, తెల్లని ఇసుక, నీలి సముద్రం, వీటి కలయిక ఎంతో అందంగా కనిపిస్తుంది. ఉదయాన్నే ఇక్కడ సూర్యోదయాన్ని వీక్షించడం ఒక ప్రత్యేక అనుభూతి. మొదటి సూర్యకిరణాలు సముద్రంపై పడినప్పుడు నీరు బంగారు రంగులో మెరిసిపోతుంది. ఇక్కడి నిశ్శబ్దం నగర జీవితపు హడావిడిని పూర్తిగా మరిపిస్తుంది. స్వరాజ్ ద్వీపంలో ప్రకృతి అందాలను ఆస్వాదించిన తర్వాత మన ప్రయాణం మరో అందమైన ద్వీపం వైపు సాగుతుంది. ఫెర్రీ నెమ్మదిగా సముద్రాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగుతుంటే చుట్టూ కనిపించే నీలిజలాలు, అప్పుడప్పుడు ఎగిరే సముద్రపు పక్షులు, దూరంగా కనిపించే పచ్చని దీవులు మన మనసును మరో లోకంలోకి తీసుకెళ్తాయి. కొద్దిసేపటికి ఫెర్రీ గతంలో నీల్ ఐలాండ్గా పిలువబడే షహీద్ ద్వీపం తీరానికి చేరుకుంటుంది. చిన్నదైనప్పటికీ ప్రశాంతమైన వాతావరణం, పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, తక్కువ జనసంచారం ఈ ద్వీపాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ ద్వీపాన్ని చాలామంది వెజిటబుల్ బౌల్ ఆఫ్ అండమాన్ అని పిలుస్తారు. ఇక్కడ సాగు చేసే తాజా కూరగాయలు, పండ్లు శ్రీవిజయపురం సహా ఇతర దీవులకు కూడా సరఫరా అవుతాయి. షహీద్ ద్వీపంలో మనం మొదట చేరుకునే ప్రదేశం భరత్పూర్ బీచ్. తీరం వద్ద నిలబడగానే సముద్రపు నీరు అద్దంలా ఎంతో పారదర్శకంగా కనిపిస్తుంది. ఒడ్డున నిల్చొని చూస్తే అడుగున

పగడపు దిబ్బలు, చిన్న చిన్న చేపలు స్పష్టంగా కనిపిస్తాయి. సున్నితంగా ఒడ్డును తాకే అలలు, తెల్లని ఇసుక, గాలిలో కొబ్బరి చెట్ల సవ్వడి, ఇవన్నీ కలిసి మన మనసుకు ఒక అపూర్వమైన ప్రశాంతతను అందిస్తాయి. ఇక్కడ గ్లాస్ బాటమ్ బోట్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. పడవ అడుగున ఉన్న పారదర్శక గాజు ద్వారా సముద్ర గర్భంలోకి రంగురంగుల ప్రపంచాన్ని చూడటం నిజంగా ఓ అద్భుతమైన అనుభవం. ఎరుపు, పసుపు, నీలం, ఊదా రంగుల పగడపు దిబ్బల మధ్య చిన్న చేపలు గుంపులుగా సంచరిస్తూ కనిపిస్తాయి. ప్రకృతి ఇంతటి అద్భుత కళాఖండాన్ని సముద్రం అడుగున దాచిపెట్టిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. భరత్పూర్ బీచ్ తర్వాత మన ప్రయాణం లక్ష్మణ్పూర్ బీచ్ వైపు సాగుతుంది. ఈ బీచ్ సాయంత్రం వేళ మరింత అందంగా కనిపిస్తుంది. సూర్యుడు మెల్లగా సముద్రంలోకి అస్తమిస్తూ ఉండగా ఆకాశం నారింజ, ఎరుపు, బంగారు రంగులతో మెరిసిపోతుంది. ఆ కాంతి సముద్రపు అలలపై పడితే అక్కడి నీరు బంగారు పూత పూసినట్లుగా మెరవడం మనం కల్లారా చూడాల్సిందే. ఇక్కడ ఫోటోలు ఎన్ని తీసినా ఆ అందాన్ని మాత్రం పూర్తిగా బంధించలేము. సహీ ద్వీపంలోని మరో అద్భుతమైన ప్రదేశం నేచురల్ బ్రిడ్జ్. సముద్రపు అలలు వేలాది సంవత్సరాల పాటు రాతిని కొరికి చెక్కిన ఫలితంగా ఏర్పడిన ఈ సహజ రాతి వంతెన ప్రకృతి శిల్పకళకు నిదర్శనం. అలలు తగ్గిన సమయంలో కాలినడకన ఇక్కడికి మనం చేరుకోవచ్చు. మార్గమంతా చిన్న చిన్న సముద్రపు జీవులు కనిపిస్తాయి. స్టార్ ఫిష్లు, సముద్రపు దోసిళ్ళు, చిన్న పీతలు, రంగురంగుల షెల్స్ మనల్ని ఆకట్టుకుంటాయి. ఆ రాతి వంతెన కిందగా సముద్రపు అలలు ప్రవహిస్తూ ఉండే దృశ్యం ప్రకృతి సృష్టించిన అద్భుత కళాఖండంలా కనిపిస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం శ్రీవిజయపురం నుంచి పడవలో మనం నార్త్ బే ద్వీపం వైపు బయలుదేరగానే దూరం నుంచే అక్కడి లైట్ హౌస్ మనల్ని స్వాగతిస్తుంది. ద్వీపానికి చేరుకోగానే ఒక కొత్త ప్రపంచం మనల్ని ఆహ్వానించినట్లు అనిపిస్తుంది. నీలి సముద్రం, పచ్చటి కొండలు, స్వచ్ఛమైన గాలి మనల్ని పరవశింపజేస్తాయి. అండమాన్ అందానికి అసలు కారణం సముద్ర గర్భంలో విస్తరించిన పగడపు దిబ్బలే. పగడపు దిబ్బలు సాధారణ రాళ్ళు కావు. కోట్లాది సూక్ష్మ సముద్ర జీవులు నిర్మించిన జీవవంతమైన నిర్మాణాలు. వేల సంవత్సరాలుగా అవి పెరుగుతూ సముద్రంలో అద్భుత ప్రపంచాన్ని సృష్టించాయి. వాటి మధ్య ఎన్నో రకాల చేపలు, సముద్ర తాబేళ్లు, క్లౌన్ ఫిష్లు, ఏంజల్ ఫిష్లు, బట్లర్ ఫిష్లు సంచరిస్తూ కనిపిస్తాయి. సముద్ర గర్భం మొత్తం ఒక రంగురంగుల పూలతోటలా అనిపిస్తుంది. ఇక మనం నార్త్ బేలోని అత్యంత ప్రసిద్ధమైన సాహస క్రీడ సీవాక్ను ఆస్వాదించాల్సిందే. ప్రత్యేకమైన హెల్మెట్ ధరించి ఇక్కడ సముద్రపు అడుగున నడవాల్సి ఉంటుంది. తలపై ఉన్న హెల్మెట్ ద్వారా మనకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా అవుతుంది. మొదట కొంచెం భయంగా అనిపించినా కొద్దిసేపటికి ఇది ఎంతో ఆనందమయ అనుభూతిగా మారిపోతుంది. చుట్టూ వందలాది రంగురంగుల చేపలు ఈదుతూ కనిపిస్తాయి. అవి మన చుట్టే తిరుగుతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని చేపలు చేతితో ఇచ్చే ఆహారాన్ని వచ్చి తింటాయి. సముద్రపు జీవులతో ఇంత దగ్గరగా ఉండే అవకాశం మన జీవితంలో ఎంతో అరుదుగా లభిస్తుంది. అండమాన్ వెళ్ళి మనం స్కూబా డైవింగ్ చేయకుండా వస్తే ఆ యాత్ర అసంపూర్ణమనే అనాలి. ప్రశిక్షకుల సూచనలతో ప్రత్యేక దుస్తులు ధరించి మనం సముద్రంలోకి దిగాల్సి వస్తుంది. మొదట కొన్ని అడుగులు దిగగానే ప్రపంచం మొత్తం మారిపోతుంది. పైనుంచి వచ్చే సూర్యకిరణాలు నీటిలో వెండి తీగల్లా విరజిమ్ముతుంటాయి. అలల శబ్దం అస్సలు వినిపించదు. చుట్టూ ఒక నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో రంగురంగుల చేపలు, పగడపు దిబ్బలు, సముద్రపు పూలు, చిన్న చిన్న రొయ్యలు, తాబేళ్లు తమ సహజ జీవితాన్ని కొనసాగిస్తుంటాయి. అక్కడ ప్రతీక్షణం ఒక డాక్యుమెంటరీ చిత్రంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. స్కూబా డైవింగ్ చేయలేని వారికి గ్లాస్ బాటమ్ బోట్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. పడవ అడుగున ఉన్న గాజు ద్వారా సముద్ర గర్భాన్ని పరిశీలిస్తుంటే

ప్రకృతి తన రహస్యాలను నెమ్మదిగా విప్పిచూపుతున్నట్లు అనిపిస్తుంది. చిన్న చేపల గుంపులు ఒకేసారి దిశ మార్చుకోవడం, సముద్రపు మొక్కలు అలలతో ఊగడం, పగడపు దిబ్బలపై సూర్యకిరణాలు పడటం, ఇవన్నీ ఒక అద్భుతమైన దృశ్యానుభూతిని కలిగిస్తాయి. అండమాన్ సముద్ర ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సముద్ర జీవావరణాల్లో ఒకటి. ఇక్కడ వందలాది రకాల పగడపు దిబ్బలు, వేలాది రకాల చేపలు, సముద్రపు తాబేళ్లు, ఆక్టోపస్లు, సముద్రపు గుర్రాలు, జెయింట్ క్లామ్స్ వంటి అరుదైన జీవులు నివసిస్తాయి. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి సముద్ర పరిశోధకులు, ఫోటోగ్రాఫర్లు, డైవర్లు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటారు. అండమాన్లో పర్యాటకులకు ఒక ముఖ్యమైన సందేశం ఎక్కడ చూసినా కనిపిస్తుంది, పగడపు దిబ్బలను తాకవద్దు, ప్లాస్టిక్ను వేయవద్దు అని. వేల సంవత్సరాలు పెరిగిన పగడపు దిబ్బలను నాశనం చేస్తుంది. అందుకే ప్రభుత్వం, స్థానిక ప్రజలు, పర్యాటకులు కలిసి ఈ ప్రకృతి సంపదను సంరక్షిస్తున్నారు. అండమాన్ను విడిచి బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఒకే భావన కలుగుతుంది, ప్రకృతి ఇచ్చిన ఈ అపూర్వ వరాన్ని మనమందరం కలిసి కాపాడుకోవాలి. మరి ఇంత అందమైన అండమాన్ నికోబార్ దీవులను అందరూ తమ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలి. ఆలస్యమెందుకు ఓబాటసారి, నీకోసం ఎదురు చూస్తున్నది నువ్వు పయనించని ఈ దారి. వచ్చేవారం అండమాన్ నికోబార్ దీవుల్లోని మరిన్ని ప్రదేశాల గురించిన విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఇంతవరకు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమంలో అండమాన్ నికోబార్ దీవులు మొదటి భాగం విన్నారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాచరణ్. ఇంతటితో ప్రభాత రేకులు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్లో సమయం 7:45. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమాన్ని విందాం. ముందుగా ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట విందాం. ఈ పాటకు సంగీతం మరియు సాహిత్యం కూడా దేవిశ్రీ ప్రసాద్.

ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. గీతాంజలి చిత్రం కోసం శ్రీకృష్ణ రమ్య భైర పాడిన పాట. సంగీతం ప్రవీణ్ లక్కరాజు, సాహిత్యం శ్రీజో. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా? మరి

శ్రోతలు, మీరు వింటున్నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట ఉప్పన్న చిత్రం కోసం జావిద్ అలీ పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా? మరి

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, మీరు వింటున్నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో జర్నీ చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట విందాం. ఈ పాటకు సంగీతం సి సత్య, సాహిత్యం సాహితి. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట ఒకే ఒక్కడు చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం ఏఎం రత్నం. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆచారం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

రాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు చివరి పాట విందాం. ఈ పాట యమదొంగ చిత్రం కోసం దాలిర్ మెహందీ మరియు ప్రణవి ఆచార్య పాడిన పాట. సంగీతం ఎంఎం కిరవాణి, సాహిత్యం అనంత శ్రీరామ్. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా? మరి

0: to end hostilities with Iran and negotiate a settlement that addresses Tehran's nuclear program. Traffic in the Strait of Hormuz fell during the tit-for-tat strikes, slowing the recovery of the waterway. Iran and US exchanged missile strikes over the weekend, collapsing trade in the Strait of Hormuz for multiple days. Later, US and Iranian officials agreed to temporary ceasefire yesterday after President Trump threatened to escalate the conflict. In football, Gabriel Martinelli scored the winning goal late in injury time to give five-time champion Brazil a 2-1 win over Japan in a round of 32 clash of the FIFA World Cup at Houston Stadium in Texas, US last night. In another round of 32 fixture, Germany got eliminated from the tournament after a 1-1 draw against Paraguay that led to a penalty shootout in Foxborough. Gustavo Alfaro's men held their nerve in the penalty shootout to secure a historic 4-3 victory. The India Meteorological Department, IMD, has issued an orange colour warning for very heavy rainfall over parts of Northeast India, Sub-Himalayan West Bengal, Bihar, Konkan, Goa, Maharashtra, Karnataka, Kerala and Mahe today. Heavy rainfall is also expected over Odisha, Jharkhand, Uttar Pradesh, Uttarakhand, Madhya Pradesh, Vidarbh, Chhattisgarh, Telangana, Tamil Nadu, Puducherry and Karaikal for tomorrow. And now, for a look at today's newspapers, it's over to V.C. Pramod.
1: Thank you, Abhishek. A month-long special intensive revision SIR of the electoral roll beginning today is covered by some of the dailies. SIR process begins in Delhi and four states today, reports the Asian Age. Voter verification drive begins in Delhi today, leads the Times of India. The statesman quoting Prime Minister Narendra Modi says, Indian diaspora living bridge between India, Seychelles. Bengal passes preventive detention legal curbs bill, notes the Hindu. Prime Minister to skip Khamenei's state funeral leads the Asian Age. And finally, Delhi mandates all two new wheelers to be electric from 2028 to fight pollution, reports the Indian Express. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Pramod. And now, before we end the bulletin, the headlines once again. Centre to withdraw temporary restrictions on sale and distribution of petrol and diesel from the 1st of July. West Bengal government to implement uniform civil code in the state, says Chief Minister Shubhendu Adhikari. Information and Broadcasting Minister announces major decisions to boost Indian film industry. Delhi government clears electric vehicles policy, cars under 30 lakh rupees to be exempted from road tax and registration fees. India strongly condemns Pakistan airstrikes in residential areas of Afghanistan that killed 36 civilians and injured 163 others. US and Iran to hold talks in Qatar's capital Doha today to resolve the dispute over Strait of Hormuz. And in football, Brazil enter round of 16. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani. Amaravati Jilla Samacharalaku Vintaru.
3: రాష్ట్రంలోని పంచాయతీలకు పరిశ్రమలు, విద్యా సంస్థలు, పన్నుల ఎగవేతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశం. డిజిటల్ నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించిన ప్రధాని నరేంద్ర మోదీ మొదలైన అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న విద్యా సంస్థలు, పరిశ్రమలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. పంచాయతీల పరిధిలో ఉన్న పలు సంస్థలు ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు పన్నుల చెల్లింపు వ్యవహారంలో పారదర్శకత పాటిస్తే పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన దక్కుతుందని తెలిపారు. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ఉపఖనిజంగా కాకుండా బాక్సైట్గా పరిగణించాలంటూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. కేంద్రం నిర్ణయం వల్ల ఏపీలో గనుల లీజుల ప్రక్రియ స్తంభించిపోయిందని తెలిపారు. రాజధాని అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 19న సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. రాజధాని ప్రాంతంలోని ఫైనాన్షియల్ డిస్టిక్

0: లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాల అంశంపై సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి వచ్చిన కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహుతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి సాహు, రాష్ట మంత్రి నారాయణ ఈ నెల 23న సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ఉక్కుపాదం మోపాల్సిన తరుణం ఆసన్నమైందని, వాటి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. వివిధ రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, మెట్రో రైల్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇంటిగ్రేషన్ ఆఫ్ రెన్యూవల్ ఎనర్జీ జోన్లు, టీబీ ముక్త్ భారత్ అభియాన్, సైబర్ క్రైమ్ మరియు డిజిటల్ అరెస్టు సంబంధిత ప్రగతి అంశాలపై ఢిల్లీ నుండి ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ను మరింత పారదర్శకత, నాణ్యత, స్థిరత్వంతో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఈ నెల 25న మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, వివిధ యూనివర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టులకు ప్రకటించిన ఫ్యాకల్టీ రిక్రూట్ నోటిఫికేషన్ విడుదల తర్వాత వచ్చిన దరఖాస్తులపై అధికారులను వాకప్ చేశారు. అధికారులు సమాధానమిస్తూ, ఇప్పటి వరకు 189,316 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్పై మంత్రి లోకేష్ ఈ నెల 26న సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులన్నీ జులై నాటికి పూర్తి కావాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతమొందించడంతో పాటు అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు అమానవీయ మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ రాష్ట కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఈ నెల 28న ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఇప్పటి వరకు అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 8:35. వరదగుడి సినీ హీరో అల్లర్ నరేష్ నటించిన చిత్రగీత కదంబాన్ని ఇప్పుడు విందాం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్, నడుగులో కామరా సైబాల్, బురద పుల్లా
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అల్లరి నరేష్ కేవలం హాస్య నటుడే కాదు, టాలీవుడ్ లో తనదైన శైలిలో ఎమోషనల్ మరియు పవర్ఫుల్ పాత్రలు పోషిస్తూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. ప్రముఖ దర్శకుడు ఈవివి సత్యనారాయణ గారి వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన హాస్య ప్రధాన చిత్రాలతో ఈ తరం రాజేంద్ర ప్రసాద్ అనిపించుకున్నారు. గమ్యం, నాంది, ఉగ్రం వంటి సినిమాలతో తన నటనకు కొత్త కోణాన్ని చూపించారు. ఇప్పుడు అల్లరి నరేష్ నటించిన చిత్రం నుంచి ఒక పాట విందాం.

అల్లరి నరేష్ అల్లరి అనే చిత్రంలో చలన చిత్రరంగ ప్రవేశం చేయడం వల్ల తెలుగు ప్రజలకు అల్లరి నరేష్గా సుపరిచితుడు. అల్లరి అనే చిత్రంలో రవి పాత్రలో ఆయన తొలి చిత్రంలో నటించారు. ఇప్పుడు అల్లరి నరేష్ నటించిన చిత్రం నుంచి ఒక పాట విందాం.

అల్లరి నరేష్ ద్విపాత్ర అభినయంతో చేసిన చిత్రం ప్రాణం. ఈ సినిమాలో శివుడు, కాశీ అనే పాత్రలు పోషించారు. తొట్టి గ్యాంగ్ సినిమాలో అచ్చిబాబుగా, జూనియర్ చిత్రంలో మహేష్గా, మా అల్లుడు వెరీ గుడ్ చిత్రంలో పరశురామ్గా ఎంతో మంచి పాత్రలు పోషించారు. ఇప్పుడు అల్లరి నరేష్ నటించిన ప్రాణం చిత్రం నుంచి ఒక పాట విందాం.

0: కమిడియన్ గాని కాదండోయ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఆయన అదర్ కొట్టారు. గమ్యం సినిమాలో గాలి సిన్ను పాత్రకు గాను నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు. ఆ తర్వాత నాంది సినిమాతో మరోసారి తనలోని సీరియస్ యాక్టర్ను బయటపెట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఎప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో మనల్ని కట్టిపడిస్తున్న మన సడన్ స్టార్ అల్లర్ నరేష్, కితకితలు, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, బ్లేడ్ బాబ్జీ, బెండపరావు ఆర్ఎంపి, అహనా పెళ్ళంట, సీమ టపాకాయ, సుడిగాడు, యముడికి మొగుడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, ఇలా ఎన్నో హాస్య సినిమాలు నటించారు. ఇప్పుడు ఒక పాట విందాం.
1: రక్క రక్క రక్క రక్క రక్క.

0: జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: ఇది శ్రోతలు మన సడన్ స్టార్ అల్లా నరేష్ గారి అద్భుతమైన సినీ ప్రయాణం. ఇప్పుడు చివరి పాట విందాం.

వస్తుంది. స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

0: ఇంతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో అల్లరి నరేష్ నటించిన చిత్రగీత కదంబాని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 9 గంటలు. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలని వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
0: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. చిత్రలేఖలో మొదటి లేఖ చదువు. ఆకాశవాణికి నమస్తే అంటూ కార్వేటి నగర మండలం దియ్యంపురం నుండి ముత్యాల శెట్టి, లోకనాథం, కమలమ్మ, ధనుంజయులు, చంద్రకళ, సుజిత వీరందరూ శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుండి మిరజిల్ల గదా సత్యవతి అనే పాటను కోరుతున్నారు. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: రైతు మిత్రులకు గమనిక: సాంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం అందించే వాణిజ్య పంటల వైపు నేటి రైతులు అడుగువేస్తున్నారు. అలాంటి లాభదాయకమైన పంటల్లో ఒక్కసాగు ఒకటి. తమ కృషి, పట్టుదలతో ఒక్కసాగులో విశేష విజయాన్ని సాధించి మంచి ఆదాయం పొందుతున్న చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి గ్రామం చెరుకువారిపల్లి రైతు బల్లాపురం కృష్ణమూర్తిగారు ఒక్కసాగు గురించి తమ అనుభవాలను పంచుకున్న కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ప్రసారమవుతుంది. తప్పక వినండి ఈరోజు రాత్రి 7:15 ఒక్కసాగు గురించి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారి అనుభవాలు.
3: చిత్రలేఖ కార్యక్రమంలో ఇప్పుడు మరొక లేఖ విందాం. చంద్రగిరి కొత్తపేట బస్టాండ్ నుంచి జగదేక వీరుని కథ చిత్రం నుంచి శివశంకరి అనే పాట వినిపించగలరు అంటూ చంద్రబాబు, రమాదేవి, ప్రతిభా భారతి, ప్రదీప్ కుమార్, యశికాంత్, దశ్ ఖాన్, ధీరజ్, శశాంక్ వీరందరూ ఈ పాట కోరుతున్నారు. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి.

0: பாபாபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சை பால்
3: ஹலோ
4: ராஜேஷ் காரு போலீஸ் ஸ்டேஷன் நுண்டி மாட்லாடுத்து நானும்
3: மல்லி
4: மீரு டிஜிட்டல் அரெஸ்ட் லோ ఉన్నారు வேற கதிலோக்கு வெல்லண்டிகி ஒக்கரே మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్, అంత డబ్బు?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్, 2 లక్షలు
6: ఏమైంది నాన్న?
3: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే,
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
7: ఆర్బిఐ అంటుంది,
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
10: చిత్రలేఖ కార్యక్రమంలో ఇప్పుడు మరొక లేఖ చదువుదాం. మంచి కుటుంబం చిత్రం నుంచి మనసే అందాల బృందావనం అనే పాటని ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ న్యూ ఎన్జీఓ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుచికేష్, అక్షయ్ కోరుతున్నారు. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

మరొక లేఖ విందాం. ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో సిబ్బందికి మా హృదయపూర్వక అభినందనలు అంటూ చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామం నన్నూరు వారి పల్లె నుంచి కోరుతున్నారు. ఈ చిత్రం పేరు కిల్లర్ నుండి ప్రియా ప్రియతమ రాగాలు అనే పాటను కోరుతున్నారు. కోరుకున్న శ్రోతలు జి నాగార్జున, జి ద్రాక్షాయిని, జి గిరి సాత్విక్, జి తేజు సాకేత్ వీరందరి కోసం ఈ పాట అయితే ప్రసారమవుతుంది.

0: లేదు, ధరలో సాటిరాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: రైతుమిత్రులకు గమనిక. సాంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం అందించే వాణిజ్య పంటల వైపు నేటి రైతులు అడుగువేస్తున్నారు. అలాంటి లాభదాయకమైన పంటల్లో ఒక్కసాగు ఒకటి. తమ కృషి పట్టుదలతో ఒక్కసాగులో విశేష విజయాన్ని సాధించి మంచి ఆదాయం పొందుతున్న చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి గ్రామం చెరుకువారిపల్లి రైతు బల్లాపురం కృష్ణమూర్తిగారు ఒక్కసాగు గురించి తమ అనుభవాలను పంచుకున్న కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ప్రసారమవుతుంది. తప్పక వినండి ఈరోజు రాత్రి 7:15 ఒక్కసాగు గురించి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారి అనుభవాలు.
3: చిత్రలేఖ కార్యక్రమంలో ఇప్పుడు మరొక లేఖ విందాం. వేదాంతపురం అగ్రహారం నుండి నాగరత్నమ్మ కాలనీ, తిరుపతి రూరల్ మండలం, చిత్తూరు జిల్లా నుండి దొంగరాముడు చిత్రంలో పాట చిగురాకులలో చిలకమ్మ పాటను ప్రసారం చేయండి అంటూ ఎం మురళీధర్, ఎం మునిరాజు, ఎం మునికృష్ణ, ఎం మునిరాముడు, జయలక్ష్మి, యామిని మరియు పురంధేశ్వరి కోరుతున్నారు. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి శీతాకాలం అనే పాటని ప్రసారం చేయండి అంటూ కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కోరుతున్నారు. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
2: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
4: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
3: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
2: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
4: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: ప్రతి శనివారం సాయంత్రం 5:30
3: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
5: చిత్రలేఖ కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉత్తరం చదువుతాం. అల్లరి అల్లుడు చిత్రం నుంచి నిన్ను రోడ్డు మీద చూసినట్లు పాటను ప్రసారం చేయండి అంటూ అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలమరెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుక చౌదరి కోరుతున్నారు. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

0: రైతుమిత్రులకు గమనిక. సాంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం అందించే వాణిజ్య పంటల వైపు నేటి రైతులు అడుగువేస్తున్నారు. అలాంటి లాభదాయకమైన పంటల్లో ఒక్కసాగు ఒకటి. తమ కృషి పట్టుదలతో ఒక్కసాగులో విశేష విజయాన్ని సాధించి మంచి ఆదాయం పొందుతున్న చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి గ్రామం చెరుకువారిపల్లి రైతు బల్లాపురం కృష్ణమూర్తిగారు ఒక్కసాగు గురించి తమ అనుభవాలను పంచుకున్న కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ప్రసారమవుతుంది. తప్పక వినండి ఈరోజు రాత్రి 7:15 ఒక్కసాగు గురించి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారి అనుభవాలు.
1: చిత్రలేఖ కార్యక్రమంలో మరొక లేఖ విందాం. చిత్రలేఖ ప్రసారం చేసే ఎఫ్ఎం రేడియో వారికి మా హృదయపూర్వక వందనములు. మీ ప్రసారాలన్నీ వింటుంటాము, మాకు ఫోన్ లైన్ దొరకడం లేదు, అందుకు ఉత్తరం రాస్తున్నాము అని రాశారు. మా కోసం చంద్రముఖి సినిమాలో దేవుడ దేవుడ తిరుమల దేవుడ అనే పాటను ప్రసారం చేయండి అంటూ ఎం ఉమాపతి, పూర్ణిమ, ఢిల్లీ బాబు, తులసి, మేఘశ్రీ, మిత్ర, మున్ని కుమార్, పుష్పలత, గీత సాయి కోరుతున్నారు. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి.

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రలేఖ. ఇప్పుడు మరొక ఉత్తరం విందాం. ఛాలెంజ్ రాముడు చిత్రంలో పట్టుకో పట్టుకో పట్టుచీర పాట వినిపించండి అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత కోరుతున్నారు. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

0: నన్ను చూశా చిలికి చిలికి గాలి బాణై కమ్ముకొస్తే కలిసిపోతా
1: పెదుగుల్లాంటి నిన్ను చూశా

చిత్రలేఖ కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉత్తరం విందాం. ఆత్మగౌరవం చిత్రం నుండి అందేని నీడు అందాలి జాబిలి పాటను వినిపించండి అంటూ తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, రాణా ప్రతాప్, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రశ్రీ కోరుతున్నారు. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: రైతు మిత్రులకు గమనిక, సాంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం అందించే వాణిజ్య పంటల వైపు నేటి రైతులు అడుగువేస్తున్నారు. అలాంటి లాభదాయకమైన పంటల్లో ఒక్క సాగు ఒకటి. తమ కృషి పట్టుదలతో ఒక్క సాగులో విశేష విజయాన్ని సాధించి మంచి ఆదాయం పొందుతున్న చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి గ్రామం చెరుకువారిపల్లి రైతు బల్లాపురం కృష్ణమూర్తిగారు ఒక్క సాగు గురించి తమ అనుభవాలను పంచుకున్న కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

0: 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ప్రసారమవుతుంది. తప్పక వినండి ఈరోజు రాత్రి 7:15 ఒక్క సాగు గురించి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారి అనుభవాలు. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఇంతవరకు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి FM వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 10:00 కావస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రకటించిన కార్యక్రమాన్ని వింటారు.
4: నషామక్త భారత వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ ఆశయ సాధనకు ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన, సాధికారత కలిగిన యువత ఆవశ్యకత ఎంతైనా ఉంది. యువతరం మాదక ద్రవ్యాలకు బానిసలై నిర్వీర్యం అవుతున్న తరుణంలో భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే నషాముక్త్ భారత్ అభియాన్. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15 నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 6 జూన్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం 17 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా నషాముక్త్ భారత్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశ భవిష్యత్తైన విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వాటి దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడం వారోత్సవాల నిర్వహణలోని ముఖ్యోద్దేశం. వచ్చే 2047 మాదక ద్రవ్య రహిత భారత్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీ నుంచి వివిధ రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సహా సంబంధిత విభాగాల అధికారులతో ఆయన నార్కో కోఆర్డినేషన్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ 2047 డ్రగ్స్ రహిత భారత సాధన లక్ష్యంగా కార్యాచరణ మరింత బలోపేతం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. మాదక ద్రవ్యాల సరఫరా, విక్రయం వంటి అక్రమ కార్యకలాపాలపై జీరో టాలరెన్స్ విధానంతో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల రవాణాకు సంబంధించిన హాట్స్పాట్లను గుర్తించి పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అలాగే నేరస్తులైన కీలక సూత్రధారులను త్వరితగతిన గుర్తించి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేక రోడ్డుమ్యాప్ రూపొందించుకోవాలని, కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని అమిత్ షా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా, విక్రయాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థలు, ప్రజలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం కేవలం ప్రభుత్వమే కాకుండా విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది.

నషాముక్త్ భారత్ వారోత్సవాల సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అడ్డుకొనడంతో పాటు ఆరోగ్యకర జీవన శైలిని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో రకరకాల అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. వ్యాసరచన, చిత్రలేఖనం, నినాదాల రూపకల్పన వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. తాము ఎప్పటికీ మాదక ద్రవ్యాలకు బానిసలు కాబోమని, డ్రగ్స్ లేని సమాజం కోసం కృషి చేస్తామని విద్యార్థులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తారు. వీధి నాటకాల ద్వారా మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలను వివరిస్తారు. మాదక ద్రవ్యాలకు బానిసలై తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తారు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి నషాముక్తి మిత్ర అనే వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రజలు ఆన్లైన్ ద్వారా ఇందులో భాగస్వాములు కావచ్చు.

0: డ్రగ్స్ లేని సమాజం కోసం కృషి చేస్తామని విద్యార్థులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తారు. వీధి నాటకాల ద్వారా మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలను వివరిస్తారు. మాదక ద్రవ్యాలకు బానిసలై తీవ్రమైన సామాజిక మానసిక శారీరక సమస్యలను ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తారు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి నషాముక్తి మిత్ర అనే వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రజలు ఆన్లైన్ ద్వారా ఇందులో భాగస్వాములు కావచ్చు. ఈ ఏడాది వారోత్సవాలను కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వందలాది మంది పాల్గొనడం మాదక ద్రవ్యాల నిరోధం పట్ల దేశ సామూహిక నిబద్దతకు, నషాముక్త భారత దార్శనికతకు నిదర్శనమని చెప్పవచ్చు. నషాముక్తి మిత్ర వాలంటీర్లు క్షేత్రస్థాయిలో చేసే అవగాహన కార్యక్రమాలను ప్రజలు సులభంగా తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక వ్యక్తిగత డాష్బోర్డును ప్రారంభించారు. మత్తు పదార్థాల డిమాండ్ను తగ్గించడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలను వివరిస్తూ ఒక ప్రత్యేక లఘు చిత్రాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి విడుదల చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో నషాముక్త్ భారత్ హ్యాష్ ట్యాగ్తో లక్షల మందికి చేరుకుని డిజిటల్ విప్లవాన్ని సృష్టించింది. వయసుతో సంబంధం లేకుండా వేలాది మంది ప్రజలు ఎన్ఎంబీఏ యాప్ 2.0 ద్వారా నమోదు చేసుకుని నషాముక్తి మిత్ర డిజిటల్ సర్టిఫికేట్ బ్యాడ్జీలను పొంది అధికారికంగా ఈ ఉద్యమంలో భాగమయ్యారు. ఈ ఏడాది జూన్ 21 జరుపుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ వారోత్సవాలతో అనుసంధానించడం మరొక విశేషం. ఒత్తిడిని జయించడానికి, వ్యసనాలకు దూరంగా ఉండడానికి ముందస్తు ఆరోగ్య సంరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక యోగా ధ్యాన శిబిరాలు నిర్వహించారు. ఈ సంవత్సరం పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల భాగస్వామ్యంతో S2 Life, నోటు డ్రగ్స్ నినాదాలతో భారీ ర్యాలీలు విజయవంతంగా నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రజల చేత డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్థాలపై విద్యార్థులకు సృజనాత్మక పోటీలు నిర్వహించారు. సామాజిక మాధ్యమాలు, వీధి నాటకాల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక మానసిక నష్టాలపై అవగాహన పెంచారు. ఆంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది నషాముక్త్ భారత్ వారోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. రాష్ట వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో విస్తృతస్థాయి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ, పట్టణాల్లోనూ డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం, డ్రగ్స్ రహిత దిశగా ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు చదివే ముద్దు అనే నినాదాలతో భారీ అవగాహన ర్యాలీలు, సైకిల్ యాత్రలు చేపట్టారు. విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామంటూ ఆన్లైన్ ద్వారా డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. మత్తు పదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని యువతకు సూచించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని కోరారు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో కూడా దీనిపై అవగాహన పెంచడానికి చర్యలు తీసుకోవడం విశేషం. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, తల్లిదండ్రులకు మత్తు పదార్థాల లక్షణాలను ఎలా గుర్తించాలో వివరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, దేశంలో అత్యంత శక్తివంతమైన మానవ వనరులైన యువశక్తి భగ్నం కాకుండా రాబోయే తరాల అభివృద్దికి వారిని ఒక పెట్టుబడిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల జోలికి ఎవరూ పోకూడదనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యాంటీ నార్కోటిక్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నాయని తెలిపారు. నేటితరం మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, చికిత్స కంటే నివారణే మేలు అన్నట్లుగా యువత వీటి జోలికి వెళ్లకుండా ముందే కాపాడుకోవడం ముఖ్యమని చెప్పారు. గంజాయి రవాణా సాగును అరికట్టడానికి 450 మంది సిబ్బందితో పనిచేస్తున్న ఈగల్ టాస్క్ ఫోర్స్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోందని అన్నారు. ఏజెన్సీ పరిధిలో దాదాపు 20,000 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశామని, ప్రస్తుతం అక్కడ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి 0 కల్టివేషన్ సాధించామని స్పష్టం చేశారు. లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయి లేదా మాదక ద్రవ్యాలు రవాణా చేసిన, దగ్గర పెట్టుకున్న, కొనుగోలు చేసిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెన్స్ 1985 NDPS చట్టం ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయని అన్నారు. పట్టుబడితే కనీసం 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
1: 30-40 సంవత్సరాల నుంచి దగ్గర 20,000 ఎకరాల్లో గాంజా సాగు పండించే AOB ఏరియా, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏరియాలో ఈరోజు 0 కల్టివేషన్ అని చెప్పేటప్పుడు నిజంగా మాకు కూడా కొంచెం భయం వేసింది. బట్ మేము అక్కడ నుంచి తెప్పించుకున్నాం, రిపోర్ట్సే కాదు డ్రోన్.

0: ఫోన్స్ కెమెరాస్ తో కూడా మేము చెక్ చేసుకుని ఎక్కడ కూడా జీరో కల్టివేషన్ అనేది నిర్ధారించుకున్న తర్వాత సాక్షాత్తు నేను అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనేది నిజంగా ఒక అదృష్టం కింద భావించాను. ఈగల్ అన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈగల్ పెట్టండి అని సాక్షాత్తు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన టాస్క్ ఫోర్స్. ఈ రోజు ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్న కాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి. ఒరిస్సా గవర్నమెంట్ మీరు ఎలా చేశారు మాకు పీపీటీ ప్రెసెంట్ చేయండి అంటే రీసెంట్ గా ఆ పీపీటీని కూడా ప్రెసెంట్ చేసే పరిస్థితి.
1: ఈ వారోత్సవాల్లో భాగంగా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒత్తిడిని అధిగమించడానికి వ్యసనాలకు దూరంగా ఉండడానికి వీలుగా రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక ధ్యాన యోగ శిబిరాలను నిర్వహించారు. యోగా ఫర్ వెల్నెస్, సే నో టు డ్రగ్స్ సందేశంతో నిర్వహించిన యోగా ధ్యాన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల సరఫరా నిరోధించడానికి ఒకవైపు కఠిన నిఘా ఉంచుతూనే మరోవైపు వ్యసనపరులను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా సమాజ శాంతి భద్రతలకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, వాటి అక్రమ రవాణా విక్రయాలపై ఎలాంటి రాజీ లేకుండా ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కుటుంబ సభ్యులు, విద్యాసంస్థలు, సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రవాణా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆకే రవికృష్ణ పేర్కొన్నారు.
2: ఈగల ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత డ్రగ్స్ వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకుంది. రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు, 40,000 ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికి సహకరిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ మత్స్య ప్రధాన సుమారుగా 849 హాట్స్పాట్స్ గుర్తించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా, విస్తృతమైన తనిఖీల ద్వారా ఇక్కడ కూడా డ్రగ్స్ తగ్గించడం జరిగింది. ప్రత్యేకంగా ఈగల ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తున్న అన్ని శాఖలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
1: గడిచిన కొన్నేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా లబ్ది పొందేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ వారోత్సవాల సందర్భంగా బాధితులకు ఉచిత కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను మరింత వేగవంతం చేశారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నిర్భయంగా పోలీసులకు అందించేలా జిల్లాల వారీగా ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ప్రచారంలోనికి తీసుకువచ్చారు. నషాముక్త భారత్ వారోత్సవాలు కేవలం ఒక అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి చేపట్టిన ప్రజా ఉద్యమం. యువత మత్తు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా దేశాభివృద్దిలో భాగస్వాములు కావాలి. కుటుంబం, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం సమిష్టిగా కృషి చేసినప్పుడే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమవుతుంది. మత్తుకు దూరం భవిష్యత్తుకు చేరువ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ వ్యసనరహిత భారత నిర్మాణానికి తమవంతు సహకారం అందించాలని ఈ వారోత్సవాలు పిలుపునిస్తున్నాయి. ఈ వారోత్సవాలు కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగలకుండా సమాజంలో మత్తు పదార్థాల పట్ల ఉన్న అపోహలను తొలగించి బాధితులను చిన్నచూపు చూడకుండా వారికి చికిత్స అందించేలా సామాజిక మార్పును తీసుకువచ్చాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం నిర్వహించిన నషాముక్త భారత్ వారోత్సవాలు డిజిటల్ సాంకేతికత, క్షేత్రస్థాయి మానవ వనరులు, యోగా వంటి ఆరోగ్య సూత్రాలను కలపడం ద్వారా మాదక ద్రవ్యాల రహిత భారతదేశమే వికసిత్ భారత్ యొక్క అసలైన గుర్తింపు అనే లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో అద్భుతమైన విజయం సాధించామనడంలో సందేహం లేదు. నషాముక్త్ భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో 10:16 దాటి 46 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి నేను అడిగిన ప్రశ్న గుర్తుంది కదా, ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా సింగపెన్నే అనే పథకాన్ని ప్రారంభించింది? సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం ఎంతమంది మనకి ఆన్సర్స్ చేశారు. హాయ్ జేఎస్వి గారు, శుభోదయం. ఎన్నో విషయాలు అందిస్తూ మమ్మల్ని విజ్ఞానవంతులుగా తయారు చేస్తున్న మీకు ధన్యవాదాలతో పాటు హర్విల్లు కూడా స్వాగతం చెప్పేస్తున్నాము. అది సంగతి అనమాట. రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు రాధామున్నా ఏలూరు నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడండి అసలు ఆనందం వచ్చింది. అండ్ మాకోసం ఒక పాట వినిపించండి అంటూ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి శ్రీరామదాసు కృపాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. సో సాంగ్ వినిపించే టైం అయితే ఇది కాదు, బట్ సాంగ్ రిక్వెస్ట్ కాకపోయినా అద్భుతమైన పాటలు మీకోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే అవుతూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్. గుడ్ మార్నింగ్ జయశ్రీ గారు. ఓ జయశ్రీ మా బంగారు తల్లి, కాకినాడ జిల్లా పాతకోట నుంచి పలక సత్యనారాయణ కృష్ణకుమారి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. ఎలా ఉన్నారు? ఎంఎస్ దుర్గారావు గారు, గుడ్ మార్నింగ్ బాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మీరు చెప్తూ ఉంటే ఒక పుస్తకం చదివి విన్నట్టే ఉంది, చదివి విన్నట్టే ఉందా? చాలా చాలా ధన్యవాదాలండి, థ్యాంక్స్ అలాట్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు సరైన సమాధానాన్ని పంపించారు. రాకేష్ ఫ్రమ్ ముంబై నుంచి రైట్ ఆన్సర్. అండ్ దాంతోపాటుగా శ్యామ్ గారు కల్లూరు నుంచి సరైన సమాధానం అందించారు. నాకు అనిపిస్తోంది ఆన్సర్ ఇదేనేమో అని.

దేవసేన గారు సరైన సమాధానమే పంపించారు. శుభోదయం జయశ్రీ గారు, పద్మశ్రీ అంకెగౌడ గారి నిజరూపమైనటువంటి అక్షర తపస్సును, ఆయన జీవిత శ్రమలను మరియు ఆ అజ్ఞాన బాంధాగార విశిష్టతను, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన బాంధాగార విశిష్టతను కొనియాడుతూ మన శ్రోతలకు సరికొత్త జోరుని, హుషారుని నింపేలాగా నా ఈ చిన్న ప్రయత్నం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్షర తపస్వి అంకెగౌడ, ఒకనాడు బస్ కండక్టర్ ప్రయాణం, నేడు అక్షర సామ్రాజ్యానికి సింహాసనం. జేబులో డబ్బులు లేకపోయినా గుండె నిండా జ్ఞానపు కాంతి నింపినటువంటి మహామనీషి, కన్నీళ్లతో ఖాళీ పేజీలుగా మార్చుకుని ఆ పేదరికాన్ని, చదువును ఆపేస్తే కన్నీళ్లతో ఖాళీ పేజీలుగా మార్చుకోకుండా కండక్టర్గా టికెట్ కొడుతూనే జ్ఞానలోకానికి పాసులు పంచారు. ఇలా కూడబెట్టిన జీతమంతా కూడా పుస్తకాల మూటలైంది. అలాగే పాత సామాన్ల కొట్లలో రాలినటువంటి కాగితం కాకుండా ఆయన చేతిలో అమూల్యమైన గ్రంథాలయ్యాయి. అలా పురుడు పోసుకుంది పుస్తకమానే అనేటువంటి అక్షరాల గుడి, 20 లక్షల పుస్తకాల నిధి, అది ఒక వ్యక్తి సేకరించినటువంటి గ్రంథాలయం కాదు, భావితరాల కోసం దాచిన అక్షర క్షీరసాగరం. ఎంతో మంది పేద పిల్లల చదువు కొరకు, పరిశోధన జ్ఞానం తృష్ణ ఉన్నటువంటి వారి కొరకు తన సర్వస్వాన్ని ధారపోసినటువంటి త్యాగధనుడు. ఢిల్లీ పీఠం కూడా సలాం అనేటువంటి భారతదేశం ఆయన యొక్క సేవని పద్మశ్రీ అంటూ పాదాభివందనం చేసి గౌరవించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. అండ్ కేవలం మనుషులనే కాదు, మట్టిలో కలిసిపోయే అక్షరాలను కూడా బతికించినటువంటి అపరిజీవి అంటూ అక్షర తపస్వికి శతకోటి వందనాలు తెలియజేస్తూ, సుష్లా వేణుగోపాల్ దత్ గారు మెడ్రాస్ నుంచి మనకి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి, అండ్ రైట్ ఆన్సర్ కూడా. హాయ్ జయస్వి, గుడ్ మార్నింగ్ అంటూ కాకాని నుంచి సుమా గారు రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. జయస్వి గారు, మీ వాయిస్ కాస్త జలుబు చేసినా, బాగుందండి వినడానికి. అమ్మో, మీకు ఇలా కూడా ఉందా అండి? బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. సౌజన్య గారు మంగళగిరి నుంచి ఆన్సర్ కూడా పంపించినందుకు, 20 లక్షల బుక్స్ స్వీకరించినటువంటి అంకెగౌడ గారికి పురస్కారం ఇచ్చినా సరిపోదు, ఎందుకంటే అలాంటి మహానుభావుడు జరిగినటువంటి కాలాన్ని బుక్స్ స్వీకరించి ఎంత కష్టపడి ఆ యొక్క దక్షిణ భారతదేశంలో ఉండటం ఆయన మనం చేసుకున్నటువంటి అదృష్టం అంటూ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు. మీరు పంపిన మాట అబ్సల్యూట్లీ నిజమండి, ఎందుకంటే ఆయన సేకరించినటువంటి ఆ టైం, ఎంత గొప్ప సమయాన్ని ఆయన వెచ్చించి ఎన్ని పుస్తకాలు సేకరించారు అంటే సామాన్యమైంది కాదు. సో గణేష్ రాజు ఫ్రమ్ శ్రీవత్స కోనాపూర్ నుంచి సరైన ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి సంహిత గరిరాజు సరైన సమాధానం. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ అండి. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి సరైన ఆన్సర్ పంపించారు. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. అండ్ వాటితో పాటుగా శుభోదయం అండ్ ఈనాటి కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నాకు మెసేజ్ పంపించారు. థ్యాంక్స్ అలాట్. ఇది రాబోయే అతిథి అయితే కాదండి, ఇది నవరస భరిత హరివిల్లు. మీరు 102.2 మీటర్స్ మీద ఉన్నారు, కానీ వింటోంది, మెసేజ్ చేసింది మాత్రం 101.3 మెగాహెర్ట్స్ పై వివిధ భారతికి. మరి ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. మోహిత్ రావు గారు బెంగళూరు నుంచి మెసేజ్ చేసినందుకు, భాస్కర్ గారు పెడర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ మా అభిమాన ఆర్జే జయస్వి గారికి శుభోదయం. మహిళల రక్షణ కోసం అంటూ, ఎస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. ఏబీవీ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి, గుడ్ మార్నింగ్ జయస్వి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు కూడా పంపించండి. ఓకే రాఘవ గారు, మీకు కూడా శుభోదయం. సో వెల్, ఆన్సర్ వచ్చేసి తమిళనాడు, డౌటే లేదు. సింగపెండే, అందుకే ఇది చెప్తున్నప్పుడు నాకు ఆ పాటే గుర్తొచ్చింది. సో ఇంకెందుకు ఆలస్యం, విజల్ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. అండ్ దాంతో పాటుగా నా రెండో ప్రశ్న అడుగుతాను, సిద్ధంగా ఉండండి ఈ పాట తర్వాత. సో అంటిల్ దట్, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వెల్ మరి 10:29:30 అయిపోయింది. మరి నవరస భరిత అరవిల్లులో నేను అడిగే నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ఇటీవల తన H2A రాకెట్ పై వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? సో క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, ఏ దేశం ఇటీవల తన H2A రాకెట్ పైన వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.
3: నాణ్యతలో రాజీ లేదు,
4: ధరలో సాటి రాదు,
3: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
4: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
3: విజయ వంట నూనెలు. పోలీస్
5: మిస్ సీమా
3: చెప్పండి,
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
5: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
5: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
5: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
6: హలో మమ్మా.
3: హాయ్.
7: RBI అంటోంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ MT గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి MS గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
10: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
2: వెల్ మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఏ దేశం తన H2A రాకెట్ పై వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? ఆన్సర్స్ తెలిస్తే నాకు పంపిస్తూ ఉందని అంతల్దాన్ విక్రాంత్ రోణా మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్.

మరీ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు నవరస భరత అరవిల్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం బీజేఎస్పీతో. 10:36 దాటి అలా పరుగులు తీస్తోంది క్లాక్ లో టైమ్. అండ్ నేను అడిగిన ప్రశ్న, ఏ దేశం ఇటీవల తన H2A రాకెట్ పై వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ జయస్వి అంటూ పద్మ, భవ్య, చింటూ, శేఖర్ గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరైన సమాధానంతో పాలంపోలయ ఆలగడ్డ నుంచి, అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అండ్ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి సరైన సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఆల్సో భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానం పంపించారు. సోమనాథన్, జనార్దన్ రావు గారు వనజమ్మ, వెంకట భావన, తాటిపత్రి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. హాయ్ గుడ్ మార్నింగ్ జేఎస్పీ గారు, మీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సరైన సమాధానం పంపినందుకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ అంటూ తణుకు చిన్న కాకా నుంచి సుమ గారు పంపించారు. సో రాంగ్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అలాగే ఢిల్లీ నుంచి మనకి సుదర్శనం శ్రీకుమార్ గారు, పెరుమాళ్ శ్రీవాణి గారు రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద థింగ్స్ రిగార్డింగ్ దిస్ H2A రాకెట్. అండ్ తిరుపతి నుంచి మనకి సంహిత గదిరాజు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. మీకు కూడా వెరీ బిగ్ హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరు చాలా బాగున్నాను. అండ్ ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు. మీ వాయిస్ చాలా మధురంగా ఉంటుంది. ఏంటి మీ వాయిస్లో ఏదో కాస్త ఇబ్బంది వినిపిస్తుంది. అఫ్ కోర్స్ సీజనల్ కదండి, అప్పుడప్పుడు అలా వినిపిస్తూ ఉంటాయి. అవి కూడా నన్ను పలకరిస్తూ ఉంటాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం మిరియాలు, పసుపు కలిపి తాగేయండి, అంత సెట్ అయిపోతుంది జయస్వి గారు అంటూ. సో స్వీట్ ఆఫ్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. అండ్ మీతో పాటుగా నాకు శృతి గారి వాయిస్ అన్న, ప్రసన్న వాయిస్ అన్న చాలా ఇష్టం అండి. సో పాడుతూ ఉంటే మీ గాత్రం ఇంకా బాగుంటుంది. ధన్యవాదాలు. టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్స్ అలాట్. అండ్ ఆన్సర్ మాత్రం మార్చేశారు. అయ్యయ్యో, ఎంఎంఎస్ నివాస్ గారు ఆలోచించండి, అది కాదు ఆన్సర్, దగ్గరగా ఉన్నారు. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, ఈ రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ గారు నేను ఎప్పటి నుంచో వింటున్నటువంటి పేర్లు. ఎస్, నిజంగా అండి, మీలాగా చాలా రోజుల నుంచి ఉన్నటువంటి మనకి శ్రోతలు అన్నమాట. సో మన లిజనర్స్ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ, ఎందుకంటే ఇది ఈనాటిది కాదు. ఈనాటి ఈ బంధం ఏనాటిదో. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవమ్మ గారు, రేఖ, సాయి, మౌనిక వీరందరూ మెసేజ్ చేశారు. సో ఆన్సర్ వీల్ చేసే టైం వచ్చింది. రైట్ ఆన్సర్ వచ్చేసి జపాన్ అన్నమాట. ఎస్, H2A రాకెట్ పై వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది జపాన్. సో సరైన సమాధానాలు పంపించిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆన్సర్ రివీల్ చేసేసిన తరువాత మళ్ళా మీరు ఆన్సర్స్ పంపించకండి, ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వింగ్ శాటిలైట్ అనమాట. సో ఇది స్పెసిఫిక్గా దానికోసం దీన్ని డిజైన్ చేశారు. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, గ్లోబల్ స్కేల్కి సంబంధించి క్లైమాటిక్ రీసెర్చ్ ఆస్పెక్ట్స్లో ఇది ఎలా పనిచేస్తుంది అనేటువంటి దాని మీద చేసిన H2A రాకెట్. సో వెల్, జపాన్ రైట్ ఆన్సర్. ఈనాటి నవరస భరత హరివిల్లులో నా మూడవ ప్రశ్న, శ్రీకృష్ణ దేవరాయలు జాంబవతి కళ్యాణం అనేటువంటి సాహిత్యాన్ని ఏ భాషలో రచించారు? శ్రీకృష్ణ దేవరాయల వారు జాంబవతి కళ్యాణం అనేటువంటి సాహిత్యాన్ని ఏ భాషలో రచించారు? శ్రీకృష్ణ దేవరాయల వారు జాంబవతి కళ్యాణం అనేటువంటి సాహిత్యాన్ని ఏ భాషలో రచించారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని పంపిస్తూ ఉండండి. ఆన్సర్ దాని ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెచ్ పై మీ జేస్వీతో 10:45 అయిపోయింది మన క్లాక్ లో టైం. కృష్ణదేవరాయలు వారు జాంబవతి కళ్యాణం అనే సాహిత్యాన్ని ఏ భాషలో రచించారు అని అడిగాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. సో ఎవరు ఆన్సర్స్ పంపించారో చూద్దామా. వెల్, గుడ్ మార్నింగ్ జేస్వీ గారు అంటూ ఫస్ట్ తెలుగుని పంపించినట్టున్నారు కర్ణతల సునీల్ గారు, లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాగే అబ్సల్యూట్లీ సరైన సమాధానం పంపించారండి రామారావు గారు, రజనీకుమార్ గారు, సేరి కలవపూడి, గుడ్లవల్లేరు మండలం నుంచి పంపించారు. జయశ్రీ గారు ఒక పాట పాడొచ్చు కదా, ఈ జలుబు గొంతుతో కూడా పాట కావాలా అండి? సరే తప్పకుండా పాడదాం, మంచి జలుబు పాటే పాడదాం. బట్ ఎనీవేస్ థ్యాంక్స్ క్యూ. గుడ్ మార్నింగ్ బాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం. అలాగే లలితా మురళి భాను కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి సరైన సమాధానం అందించారు. మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ తెలుగు లేదా తుళు అంటూ పంపించారు. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి కాదండి, తిరుపతి నుంచి గరిరాజ్ గారు, సంహిత గారు సరైన ఆన్సర్ అందించారు. రేడియో మిత్రులకి శుభదినం శుభోదయం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, కోట సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే చిన్న కాకాణి నుంచి సుమా గారు సరైన సమాధానం అందించారు. అనురాధ గారు అనంతపురం నుంచి అండ్ హాయ్ జయస్వి గారు అంటూ కర్నూలు జిల్లా నుంచి కల్లూరు మండలం కొంగనపాండు నుంచి సుంకన్న పండు, భూదేవి, పునీత్, నాగార్జున, హర్షవర్ధన్ వీరు ముగ్గురు కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ సరైన సమాధానంతో సోమనాథం జనార్దన్ రావు గారు మరియు కుటుంబ సభ్యులు. అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి సరైన సమాధానం అందించారు. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సుదర్శనం గారు, శ్రీకుమార్ గారు, పెరుమాల్, శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్స్ అలాట్. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. సో వెల్, అందరూ కూడా సరైన సమాధానాలు అందించారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే సంస్కృత భాష అనమాట. సంస్కృతంలో ఆయన రచించారు శ్రీకృష్ణ దేవరాయల వారు జాంబవతి కళ్యాణం అనే సాహిత్యాన్ని సంస్కృత భాషలో రచించారు. సో మరి నేనైతే ఆన్సర్ రివీల్ చేసేశాను. సో దీంతో పాటుగా మరి కొంతమంది ఆన్సర్స్ పంచుకుంటున్నారు. హాయ్ జయస్వి గారు అక్కరపాక నుంచి రమ రైట్ ఆన్సర్ పంపించారు సరైన సమాధానంతో. కోనకొండ రమణారావు గారు బెంగళూరు నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.

సంస్కృతం అంటూ మనకి మెసేజ్ చేశారు. అయ్యో ఇప్పుడే క్వశ్చన్ మిస్ అయిపోయాను. బట్ ఎనీవేస్ ఇంకొక బ్యూటిఫుల్ క్వశ్చన్ మీకోసం అడుగుతాను, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్. మరి నా తదుపరి ప్రశ్న, భారత్ ఇన్నోవేట్ సమ్మిట్ 2026 భారతదేశం మరియు ఏ దేశం కలిసి ప్రారంభించాయి? భారత్ ఇన్నోవేట్స్ సమ్మిట్ 2026ని భారతదేశం మరియు ఏ దేశం కలిపి ప్రారంభించాయి? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి 8662488114 నెంబర్కి.

What a beautiful, beautiful song, kada? From the movie Nari Nari Naduma Murari. So, well, Mari, nenu adigina prashna gurtundi kada? Bharat Innovate Summit 2026 nu Bharatadesam mariyu ee desam kalisi prarambhinchayi. So, India partnership ga inko desam kuda undi. So, aa desam enti? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ నాకు పంపిస్తూ ఉండండి. హాయ్ జేఎస్పీ గారు, గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఎఫ్ఎం ఆన్ చేసాము, టుడే

మళ్ళీ మిస్ అయిపోయామండి. అయ్యో, కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్వీట్ మెసేజ్. శుభోదయం జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. దిస్ ఇస్ విఖ్యాత్ ఫ్రమ్ చిత్తూర్. మై ఆన్సర్ ఈజ్ అంటూ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్స్ అలాట్. అలాగే భారత్ ఇన్నోవేట్స్ సరైన సమాధానం పంపిస్తూ మనకి కోనకొండ్ల రమణ గారు, రమణారావు గారు బెంగళూరు నుంచి పంపించారు సమాధానం అంటూ సరైన ఆన్సర్ అందిస్తూ. రామారావు గారు, రజనీ కుమారి గారు సేరి కల్వపూడి గుడ్లవల్లేరు మండలం నుంచి పంపించారు. ధరినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ ఆన్సర్తో మనకి కర్నూతల్ సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. అండ్ రైట్ ఆన్సర్ తెలుగులో. సో వేదవ్యాస్ గారు, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ బ్యాంక్ కాలనీ నుంచి మనకి సాయి శ్రీష పంపించారు రైట్ ఆన్సర్ సమాధానం అంటూ. కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడ నుంచి సుంకన పండు, భూదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. దేవసేన గారు రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం. భాస్కర్ గారు పెడన నుంచి, అనంతపురం నుంచి మనకి మూడవ రోడ్ మెకానిక్ వెంకటాచలపతి, టైలర్ రమేష్ గారు భారత్ మరియు అంటూ సరైన సమాధానాన్ని పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, అలాగే సోమనాథన్ జనార్దన్ రావు గారు మనజమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇండియా ఇన్ పార్ట్నర్షిప్ విత్ అంటూ సుదర్శనం గారు, శ్రీకుమార్ పెరుమాళ్, శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి నుంచి మనకి శ్రీరాములు గారు, లక్ష్మమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. థ్యాంక్స్ అ లాట్ అండి. తెలుగు భాష లేదా తుళు భాష అయితే జల్లంత తుళ్ళింత కావాలి. గీతాంజలి పాట సినిమా నుంచి. ఓహో, సాంగ్ రిక్వెస్ట్ టైం అయితే ఇది కాదండి, అన్యదా భావించకండి. సో వెల్, మరి నెక్స్ట్ ఇంకా చాలా మంది మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. అండ్ ఇందులో భాగంగా మనకి నెక్స్ట్ మెసేజ్ ఎవరు పెట్టారు అంటే, హాయ్ జయస్వి గారు, మేడం మేడం సారీ, ఈరోజు నేను ఒక ముఖ్యమైనటువంటి పని మీద ఉన్నాను, సో అందుకని రిక్వెస్ట్ కాకుండా ఏదైనా ఒక మంచి సాంగ్ హమ్ చేస్తారా, మా అమ్మగారికి ఇష్టమైన పాట అనుకున్నాను మేడం, ఓకే అంటూ పంపించారు. సో నేను ప్రయత్నిస్తానండి, మాట అయితే ఇవ్వలేను. ప్రస్తుతం రేడియో వినడానికి నాకు టైం కుదరట్లేదు, అండ్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను, ఇవాళ మా అమ్మగారిది అంటూ పంపించారు. సో ఏదైనా ఒక మంచి పాట పాడే ప్రయత్నం అయితే చేస్తాను. రామచంద్రరావు గారు లబీపేట్ నుంచి మనకి మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్, నెక్స్ట్ హాయ్ జేఎస్పీ, మా కోసం పాట పాడండి తప్పకుండా. టాబ్లెట్ లేట్ లేకపోతే విజయవాడ నుంచి మల్లికార్జున గారు, అంత అవసరం లేదండి, సీజనల్గా అందరికీ వచ్చేటువంటి మార్పులే, ఆ లెక్కన అందరూ కూడా అదే చేస్తారేమో, సో ఆలోచించుకోండి. ఓకే, సో సీజనల్గా పలకరించేటువంటి వాటిని మనం కూడా అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటే బాగుంటాం అనమాట. నెక్స్ట్ హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? హరివిల్లికి స్వాగతం అంటూ సోమనాథన్ జనార్దన్ రావు గారు పంపించారు నెల్లూరు జిల్లా నుంచి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ వాయిస్ ఏదో కాస్త తేడాగా ఉంది. ఎస్, ఉంది, ఉంటుంది. ఏం చేస్తాం, సీజనల్గా నన్ను అప్పుడప్పుడు అవి పలకరించాయన్నమాట, అవి కూడా నన్ను హాయ్ జయస్వి ఎలా ఉన్నావు అని. సో అవి నన్ను పలకరించాయి కాబట్టి చాలామంది సాంగ్ అడుగుతున్నారు. ఎనీవేస్, ఈ అద్భుతమైనటువంటి గానామృతాన్ని వినడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? అనగనగనగా ఒకరా

0: చిని కందిస్తాడు. పండుగల్ని తానొచ్చి పండు వెన్నెలే తెచ్చిని కందిస్తాడు. ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను మీకోసం ప్లే చేసి వినిపిస్తాను అండ్ అలా హమ్ చేసి వినిపించాను కూడా. సో ఇది ఇంతకీ ఆన్సర్ చెప్పలేదు కదా, ఫ్రాన్స్ అనమాట. సో ఈ హడావిల్లో ఆన్సర్ చెప్పడం మర్చిపోయాను. సో రైట్ ఆన్సర్ అయితే ఫ్రాన్స్. వెల్ మరి చాలా మంది మంచి మంచి సాంగ్స్ అడిగారు, మంచి మంచి ఆన్సర్స్ ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్ జేస్వి గారు బ్యూటిఫుల్ సాంగ్ అంటూ పంపించారు. బాయ్ బాయ్ బాస్, శుభదినం. మీకు కూడా శుభదినం అండి. హ్యావ్ ఎ గుడ్ డే, ఎంజాయ్ యువర్ డే. ధర్మారావు గారు ఛత్తీస్గఢ్ దీని నుంచి ఫ్రాన్స్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. సో వెల్ నేను మీ ఆర్జే జేస్వి సైనింగ్ ఆఫ్ విత్ అ బ్యూటిఫుల్ సాంగ్. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం. మీ జేఎస్వి తో
1: అనగనగనగా ఒక రాజు, గగనము నీలే మహారాజు.
2: తర్వాత

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుబా. గ్రామీణాభివృద్ది కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. వీబీజీ రామ్జీ జాతీయ స్థాయిలో ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేశామని, జులై 2న తిరుపతిలో ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరగనున్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనంలో ఆయన నిన్న మాట్లాడారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ముందుందని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తేచియాంగ్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో నిన్న ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్టంలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు పెట్టుబడులు పెట్టేందుకున్న అపార అవకాశాలను ఆయనకు లోకేష్ వివరించారు. రాష్టానికి వస్తున్న పెట్టుబడుల్లో మూడో వంతు రాయలసీమకే వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు వేలల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆర్ఎన్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, పారిశ్రామిక ఉద్యాన హబ్గా రాయలసీమను తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. యువతకు ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలు మరియు దేశ పాలనా వ్యవహారాలపై అవగాహనకు యువ పార్లమెంటు కార్యక్రమం దోహదపడుతుందని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తెలిపారు. జనసేన సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న యువ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయనకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ రోజు విడుదల కానున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 2 రోజులు రాష్టంలో పర్యటించనున్నారు. పర్యటన నిమిత్తం ఈ రోజు విశాఖపట్నంలో జరిగే గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్టంలో ఆయిల్ పామ్ అభివృద్ది కార్యక్రమం కింద 12,391 హెక్టార్లలో ఈ పంట సాగుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఎంత విస్తీర్ణంలో ఈ పథకం కింద సాగు చేయబోయేది పేర్కొంటూ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ నిన్న ఉత్తర్వులిచ్చారు. ఈ రోజు ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి వెళ్లింది. సెన్సెక్స్

70 పాయింట్లు నష్టంతో 76,558 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా అదే బాటలో సాగుతోంది. ప్రస్తుతం 60 పాయింట్ల నష్టంతో 23,885 వద్ద కదలాడుతోంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మజ్నూ సినిమా నుంచి. గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో సుచిత్ సురేష్ పాడిన పాట, శ్రీమణి గారి లిరిక్. మరి ఈ నాని పాట వచ్చిందంటే ఎవరు వచ్చిండాలి మీకు ఈ పాటకి అర్థమైపోయింది? ఎస్, మీ ఆర్జే శృతి. సో మరి స్టూడియోలో టైం అయిపోయింది, మన టైం అంటే మన టాలీవుడ్ టైం, మన కబుర్లు చెప్పుకునే టైం అయిపోయింది సినిమాల గురించి. సో మరి స్టార్ట్ చేసేద్దాం. అయితే మరి ఈ రోజు మన షోలో స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఒకవైపు బర్త్డే కేక్ కట్ చేస్తున్న మన సినిమా సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు, అండ్ ఇంకోవైపు కొత్త సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్న మన ఇండస్ట్రీ కూడా ఉంది. అద్దరి పోలా మరి చాలా ఉంది మ్యాటర్ అని అర్థమైపోయింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక రెండు పాటలు విని వచ్చేసేయండి, మన షో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

బ్రహ్మాస్త్ర మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:16 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సినిమా కబులు ప్రోగ్రామ్ లో. మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ కొత్త మూవీ పోస్టర్ రివీల్ అయింది, అద్దిరిపోయింది. అసలు మనకు అర్థమైతే కనుక ఆ పోస్టర్ లో చాలా విషయాలు ఉన్నాయి, బట్ నాకు అర్థమైంది అయితే మన జూనియర్ ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడని, అంతే అదనమాట మ్యాటర్. బట్ మై డియర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మీరు అస్సలు తగ్గకండి, ఈ పోస్టర్ ని డీకోడ్ చేసే పనిలోనే ఉండండి. ఎందుకంటే ఆ మధ్య వారణాసి మూవీ పోస్టర్ కి సంబంధించి కూడా బోల్డ్ అన్ని స్టోరీస్ వచ్చాయి. ఎంతో మంది డీకోడ్ చేయడానికి ట్రై చేశారు, చేసి చేసి చేసి ఎన్నో విషయాలు బయటకు తీశారు యాక్చువల్ గా. సో మరి దీనికి ఏం చెప్తారు చూద్దాం. ఓకే, సో అది అలా ఉంచితే హోంబలే ఫిల్మ్ బ్యానర్ లో సూర్య యాక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం గజలకొండ గణేష్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్టింగ్.

ఆది సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ అండ్ గంగా పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో చంద్రబోస్ లిరిక్ అనమాట. సో 11:26 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది మన సినిమా కబులు టైమ్ అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నెక్స్ట్ ఏంటంటే సూర్య అండ్ డైరెక్టర్ జ్ఞానవేల్ వీళ్ళ కాంబినేషన్ లో జై భీమ్ సినిమా చూసాం కదా మనం, మన తెలుగులో కూడా సక్సెస్ అయింది సినిమా. అయితే వీళ్ళ కాంబినేషన్ లో నెక్స్ట్ ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నారట. సూర్య అండ్ కయాదు లోహర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారన్నమాట సినిమాలో. అండ్ 99% దీన్ని హోమబుల్ ఫిల్మ్స్ అంటే సలార్, కాంతారా, కేజీఎఫ్ సినిమాలు ప్రొడ్యూస్ చేసిన బ్యానర్ ఉంది కదా, ఆ బ్యానర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతుంది. అది మ్యాటర్. అండ్ రీసెంట్ హిట్ మరి లవ్లీ లవ్లీ మ్యూజిక్ అందించిన అంటే కరుప్పు సినిమాకి మ్యూజిక్ అందించిన సాయి అభ్యంకర్ ఈ సూర్య నెక్స్ట్ సినిమాకి కూడా మ్యూజిక్ చేయబోతున్నారు. అది మ్యాటర్. ఓకే, అండ్ టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ విశ్వక్సేన్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ఈ ఇయర్ నవంబర్ 19 రిలీజ్ కాబోతోంది. మరి ఈ నగరానికి ఏమైంది సినిమాకి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి నెక్స్ట్ పార్ట్ 2 కోసం అయితే జస్ట్ కొన్ని రోజులు వెయిట్ చేయండి, వచ్చేస్తుంది మేము ముందుకి. ఓకే, నెక్స్ట్ ఇంకా మన బర్త్డే స్టార్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ నారి నారి నడుమ మురారి సినిమా నుంచి అయితే కొత్త సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. ఎంజాయ్ లిజనింగ్.

0: ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి, మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి, త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

విష్ణు విన్యాసం సినిమా నుంచి సాంగీతం విన్నారు. అండ్ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇవాళ చాలా మంది బర్త్డేస్ ఉన్నాయండి. స్పెషల్ గా మన అల్లరి నరేష్ కామెడీని ఎఫర్ట్లెస్ గా స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన హీరో అని చెప్పొచ్చు. తన టైమింగ్ తో, న్యాచురల్ యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక వండర్ఫుల్ హీరో తన బర్త్డే ఈరోజు. అండ్ మరి హ్యాండ్సమ్ హీరో అరవింద స్వామి బర్త్డే కూడా ఈరోజు. మరి ఆ రోజులో అంటే 90s ఆ టైంలో ఆయన స్క్రీన్ మీదకి వస్తే చాలు, ఒక ప్రత్యేకమైన వైబ్ అని చెప్పేసి 90s కిడ్స్ చెప్తూ ఉంటారు అనమాట. సో క్లాసిక్ లుక్, సాఫ్ట్ వాయిస్, అర్రర్రర్రర్రర్ అసలు ఏమన్నా అందమా. ఆ రోజా, మెరుపు కలలు, బొంబాయి, దళపతి ఇలా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విలన్ గా అద్దరు కొట్టేస్తున్నారు అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా. సో మరి నెక్స్ట్ ఇంకా ఉన్నారు ఈ రోజు బర్త్డే స్టార్స్, మాట్లాడుకుందాం వాళ్ళ గురించి. బట్ రైట్ నో మీ అందరి కోసం అహనా పెళ్ళంట సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. రఘు కుంచే అండ్ అంజనా సౌమ్య పాడిన సాంగ్, వేటూరి సుందరరామూర్తి గారి లిరిక్ అనమాట. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేజ్ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

विशाल मिश्रा एंड श्वेता मोहन पार्ना सांग है तेवने सरो लकी भास्कर सिन्मा निंची 11:45 क्रॉस पे 8 सेकंड्स मैंने स्टूडियो लो टाइम एंड मनमु नाम सिन्मा कबूल प्रोग्राम लो 2012 लो अंडी तेजा डायरेक्शन लो डायरेक्टर तेजा डायरेक्शन लो तूनीगा तूनीगा सिन्मा तो कैरियर स्टार्ट चेसर मटर टॉलीवुड की ओक कोत्त हीरो इंट्रोड्यूस अयर ఎవరింతకి ఎక్కువగా సాఫ్ట్ లవర్ బాయ్ పక్కింటి అబ్బాయి ఇలాంటి క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఒక సూపర్ యాక్టర్ అనమాట ఎవరు అబ్బాయి. నెక్స్ట్ సో ఈరోజు సుమంత్ అశ్విన్ బర్త్డే కూడా, మరి బ్యూటిఫుల్ యాక్టర్ తను. అండ్ మరి ఈరోజు శివాజీ గారు అంటే హీరోగా చేశారు, విలన్ గా చేశారు, నెక్స్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశారు, రిలేటివ్ గా చేస్తున్నారు అంటే మన లీడ్ యాక్టర్స్ కి రిలేటివ్ గా కూడా వర్క్ చేస్తుంటారు. అసలు ఫ్రెండ్స్ గా అంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఇప్పుడైతే ఒక్కొక్క హీరోకి మారిపోతున్నారు, కానీ అప్పట్లో ఒకప్పుడు హీరోగా ఐ మీన్ హీరోగా ఉన్న వాళ్ళకి ఫ్రెండ్ గా యాక్ట్ చేయాలంటే శివాజీ గారు ఎక్కువగా కనిపించేవారు అనమాట. సో మరి అలాంటి బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ గారి బర్త్డే కూడా ఈరోజే. అండ్ ఈరోజు బ్యూటిఫుల్ హీరోయిన్ ఇంద్రజ గారి బర్త్డే కూడా, అండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ గారి బర్త్డే కూడా. సో మరి వీళ్ళందరి బర్త్డేస్ అనమాట. సో వీళ్ళందరికీ కూడా హ్యాపీ బర్త్డే చెప్పేసేద్దాం. అండ్ నెక్స్ట్ బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్ట్ చేసిన సినిమా జయ జానకి నాయక సినిమా ఉంది కదా, ఇప్పుడు ఇది ఒక పెద్ద రికార్డ్ అనమాట. ఎందుకు వెయిట్ చేస్తూ ఆలోచిస్తూనే ఉండండి. రైట్ నౌ మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్న బాంబే సినిమా నుంచి పల్లవి అనుపమ అండ్ నోయల్ శ్రీనివాస్ పాడిన సాంగ్ వేటూరు గారి లిరిక్ లో. బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

కేరింత సినిమా నుంచి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ పాడిన పాట విన్నారు రామజోగి శాస్త్రి గారి లిరిక్. 11:57 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది మన టైమ్ అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్ట్ చేసిన సినిమా జయ జానకి నాయిక ఉంది కదా, అది హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారట యూట్యూబ్ లో ఖూన్ ఖార్ అని చెప్పి పేరుతో. సో మరి యూట్యూబ్ లో ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసిందట బాస్. 100 crores వ్యూస్ మైలు రాయిని ఈ సినిమా అందుకుందట. అలా అందుకున్న ఏకైక హీరో ఇప్పుడు మన బెల్లంకొండనే, అట్ ది మ్యాటర్. ఓకే అది పక్కన పెట్టేస్తే, ప్రస్తుతం మైసా అండ్ రణబాలి మూవీస్ తో మన నేషనల్ క్రష్ రష్మిక అయితే బిజీగా ఉంది కదా. ఈ జులై నుంచి అల్లు అర్జున్ సినిమా రాకాలో జాయిన్ కాబోతోందిట. సో దానితో ముచ్చటగా మూడోసారి వీళ్ళ కాంబో రిపీట్ అనమాట. సో మరి హిస్టరీ రిపీట్ అంటారా, వెయిట్ చేద్దాం దానికోసం. అండ్ మరి ఇక ఈ ట్వీట్లేంటో, ఎక్స్పెక్టేషన్లు హై వెళ్ళడాలేంటో, రామ్ బహదూర్ సినిమా మీద అయితే ఇంట్రెస్ట్ నాకు పర్సనల్ గా రోజు రోజుకి పెరిగిపోతుంది. అండ్ రీసెంట్ గా రివ్యూ ఇచ్చిన మన ప్రిన్స్ మహేష్ బాబు అండ్ డైరెక్టర్ సుకుమార్ గారి రివ్యూస్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి ఆ సినిమా చూసి. సో మరి జూలై 3 ఎప్పుడు వస్తుందా అని నేనైతే వెయిట్ చేస్తున్నా. అది మ్యాటర్. అసలు బాహుబలి తర్వాత ఈ సినిమానే అన్నారంటే ఏ రేంజ్ లో ఆ సినిమా మ్యాజిక్ చేసి ఉంటుందో ఒకసారి ఊహించండి. ఓకే సో మరి హీరో సత్యదేవ్కి ఆల్ ది బెస్ట్ చెప్పేసిన, మరి టైం అయితే మనకి అయిపోయింది కాబట్టి ఈ ప్రోగ్రామ్కి ఇక్కడితో బై బై చెప్పేసి

మన నెక్స్ట్ ప్రోగ్రామ్ మీకు తెలుసాలోకి వెళ్ళిపోదాం. మరి మీకు తెలుసాలో ఏంటి స్పెషల్? ఇప్పుడే చెప్పేస్తానా? సో న్యూస్ తర్వాత ఆ స్పెషల్ ఏంటో చూద్దాం. ఓకే, రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00 అయిపోతోంది కాబట్టి మరికొద్దిసేపట్లో మేము ఎందుకు వచ్చేస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఇరు రాష్టాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముంబైలోని మహారాష్ట ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట నుంచి రాష్టానికి రెండు ఆడపులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో విద్యుత్ అందిస్తోందని పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కాకినాడలో నిన్న హెచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆక్వా రంగంపై ప్రచురించిన హచ్ ఇండియా ఇంపెండియం 2026 అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు, ప్రజల ఆరోగ్య రక్షణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండి పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని రాష్ట మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన ఆరోగ్య సమీక్ష సమావేశంలో ఆమె నిన్న మాట్లాడారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలపై ప్రతి మంగళవారం సమావేశాలు నిర్వహిస్తూ అన్ని శాఖల పనితీరును సమగ్రంగా సమీక్షిస్తామని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. రంపచోడవరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న సాయంత్రం జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యువతకు ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలు మరియు దేశ పాలన వ్యవహారాలపై అవగాహనకు యువ పార్లమెంటు కార్యక్రమం దోహదపడుతుందని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయశర్మ చెప్పారు. జనసేవ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న యువ పార్లమెంటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయనకు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ కార్యక్రమానికి సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ కోసం జులై 4-5 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఉక్రెయిన్తో తమ యుద్దాన్ని ముగించే దిశగా అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యకుడు పుతిన్ వెల్లడించారు. గతంలో చర్చించిన అంశాలపై సంప్రదింపులు కొనసాగించడానికి సిద్దంగా ఉన్నట్లు పుతిన్ తాజాగా ప్రకటించారు. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఎస్ మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:03 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం ఎంటైపోయాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. ఈ రోజు ఏంటో తెలుసా అండి, వరల్డ్ ఆస్ట్రాయిడ్స్ డే. సో మీకు విషయం తెలుసా, మనకి రాత్రిపూట ఆకాశంలో కనిపించే చిన్న చిన్న వెలుగుల్ని మనందరం దాదాపుగా నక్షత్రాలే అనుకుంటాం కదా, కానీ అందులో కొన్ని స్టార్స్ అయితే కాదు, ఆస్ట్రాయిడ్స్ అనమాట అవి. సో చూడటానికి చిన్నవిగానే కనిపిస్తాయి, కానీ వీటి కథ మాత్రం మన యూనివర్స్ అంత పెద్దగా ఉంటుంది. అంటే ఏంటి అంటే, మరి ఆస్ట్రాయిడ్స్ అంటే ఏమిటి, అసలు ఇలా స్టార్ట్ చేసి వీటి గురించి కాస్త లోతుగా

నువ్వు కోడి కూర వండ నీకి ఓ నాయిక, కట్టె పొయ్యి ఊదుతుంటే ఓ నాయిక, పొయ్యి కన్న ముందుగానే గుప్పు గుప్పు గుప్పు మంటూ నాయుడు అంటుకున్నదే.

అను ప్రూవెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో సాయి చరణ్ అండ్ సాహితి పన్న సూపర్ సాంగ్ ఇది విన్నారు. అండ్ మరి భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్ ఈ లవ్లీ సాంగ్ కాటమరాయుడు సినిమా నుంచి విన్న తర్వాత స్టూడియోలో టైం 12:13 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, అండ్ ఈ రోజు వరల్డ్ ఆస్ట్రాయిడ్స్ డే సందర్భంగా అసలు అవంటే ఏమిటి, అంటే ఆస్ట్రాయిడ్స్ అంటే ఏమిటి, వాటి కథ కమామేషి ఏమిటి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్ గా ఆస్ట్రాయిడ్స్ అంటే గ్రహాలు కాదు, అలా అని నక్షత్రాలు అంతకన్నా కాదు. మరి ఏంటి అంటే మనకి ఇప్పుడు సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబం ఏర్పడినప్పుడు మిగిలిపోయిన రాతి లోహపు ముక్కలట, లేదా కొంతమంది ఖగోళ వస్తువులు అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే గ్రహ శకలాలు అనమాట. మనకి యాక్చువల్ గా సోలార్ సిస్టమ్ లో మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఒక ఏరియా ఉంటుందట, ఆ ఏరియానే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. అక్కడ కొన్ని కోట్ల సంఖ్యలో ఆస్ట్రాయిడ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. అండ్ మరి ఇప్పుడు రాతి లోహ ముక్కలు అన్నాను కదా అని ఈ ఆస్ట్రాయిడ్స్ ని చాలా సింపుల్ గా తీసుకున్నారు, అస్సలు అది కాదనమాట మ్యాటర్. విషయం ఏంటంటే ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి డైమండ్స్ కన్నా చాలా విలువైనవి. ఎందుకో తెలుసా, చెప్తా, వెయిట్ చేస్తూ వింటున్నాడండి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: Yes, exactly. And 12:21 cross effect 10 seconds మన స్టూడియోలో టైం. సో మరి మీకు విషయం తెలుసా అండి, కొన్నిసార్లు ఆస్ట్రాయిడ్స్ అనేవి డైమండ్స్ కన్నా చాలా విలువైనవి. ఎందుకో తెలుసా? గోల్డ్, ప్లాటినం, నికెల్ లాంటి చాలా వాల్యుబుల్ మెటల్స్ అన్ని ఈ గ్రహ శకలాల్లో చాలా ఎక్కువగా ఉంటాయట. అఫ్కోర్స్ అన్నిట్లో కాదనుకోండి, కొన్నిట్లో అనమాట. ఒకవేళ ఫ్యూచర్లో స్పేస్ మైనింగ్ అనేది పాసిబుల్ అయిందనుకోండి, బంగారం కోసం భూమిపైనే కాదు అంతరిక్షంలో కూడా వెతుకులాట్లు మొదలు పెడతారేమో కదా. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే, సుమారు 66 మిలియన్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఒకటి భూమిని ఢీ కొట్టిందని, దాని వల్లే మన వరల్డ్ ఎన్విరాన్మెంట్ లో మార్పులు వచ్చేసి డైనోసార్స్ అనేవి అంతరించిపోయాయని చెప్పేసి నమ్ముతారట మన శాస్త్రవేత్తలు. చెప్పానా ఈ ఆస్ట్రాయిడ్స్ వెనుక పెద్ద కథే ఉందని? ఓ, ఈ స్టోరీని అయితే కంటిన్యూ చేద్దాం, బట్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, తూనీగా తూనీగా సినిమా నుంచి ఎంజాయ్.

ఈగల్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి ఈ రోజు వరల్డ్ ఆస్ట్రాయిడ్స్ డే గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:30. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకలో రాష్ట్రపతి పాల్గొంటారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. హర్యానాలోని హిస్సార్లో ఈరోజు జరిగిన ఖేత్ బచావ్ అభియాన్ ముగింపు సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి నేల స్వభావం, దానికి ఏ మోతాదులో ఎరువులు అవసరమవుతాయి అనే పూర్తి సమాచారాన్ని అందించే ఒక మొబైల్ యాప్ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భూసారాన్ని కాపాడుకోవడం కోసం రైతులు తమ పొలాల్లో రసాయన ఎరువులు, కీటకనాశనులను సమాన పద్ధతిలో వాడాలని, అలాగే సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని మంత్రి సూచించారు.
1: हम संतुलित खाद डालें, संतुलित कीटनाशक जितनी जरूरत है, जिन तत्वों की आवश्यकता वही डालें. अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें उत्पादित जो फल सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है. अलनीनो का प्रभाव यहां भी है, बारिश नहीं हो रही है, तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे.
0: ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే దానివల్ల కలిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోందని పేర్కొన్నారు. భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో, ఆహార ధాన్యాల నిల్వలను సమృద్ధిగా ఉంచడంలో హర్యానా రైతులు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా చౌహాన్ కొనియాడారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలు అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే పరిమితం చేశారు. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో పంపిణీని క్రమబద్ధ

ధీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాప్రతినిధులకు, ప్రపంచ ప్రజాస్వామ్య సంస్థలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలు, హక్కులకు అత్యున్నత ప్రతీక అని, దేశ భవిష్యత్తును నిర్ణయించే వేదిక అని అన్నారు. భారతదేశంలో పార్లమెంట్ జాతీయ సమగ్రతకు, రాజ్యాంగ విలువలకు అద్దం పడుతుందని, ఇక్కడ ప్రతి పౌరుడి మాటకు స్థానం ఉంటుందని అన్నారు. ప్రస్తుత యుగంలో చట్టాలు చేయడంతో పాటు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించడం, ప్రజా ప్రయోజనాలపై చర్చించడం పార్లమెంటు ముఖ్య బాధ్యతలని ఓం బిర్లా చెప్పారు. ఈ దినోత్సవం చర్చలు, పారదర్శకతను బలోపేతం చేసేందుకు ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ప్రజల భద్రతను మెరుగుపరచడం, కుక్కల నుండి వాటి దాడుల నుండి అరికట్టడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం కోసం అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. నిర్ణీత గడువులోగా ఈ మార్గదర్శకాలు అమలు జరిగేలా చూడాలని సంబంధిత శాఖలను కోరారు. ముఖ్యంగా ప్రతిరోజు ప్రభుత్వ ప్రాంగణాలకు వచ్చే రోగులు, పిల్లల రక్షణ కోసం ఈ బహిరంగ ప్రదేశాలను సురక్షితంగా మార్చాలనే ఉద్దేశంతో గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. గ్రీస్కు చెందిన యూరోబ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో గ్రీస్ నుండి భారతదేశానికి నగదు బదిలీల కోసం యూపీఐ ఆధారిత సేవలను ప్రారంభించింది. భారత డిజిటల్ చెల్లింపుల అంతర్జాతీయ విస్తరణలో ఇదొక కీలక మైలురాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల కస్టమర్లు చాలా తక్కువ ఖర్చుతో సురక్షితంగా క్షణాల్లో నగదును బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. సాంకేతికత ద్వారా సరిహద్దులు దాటిన సంబంధాలను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్కు యూపీఐ గ్లోబల్ గుర్తింపే నిదర్శనమని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఫక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులను పలువురు ప్రపంచ దేశాల నాయకులు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి. మహిళలు, పిల్లలతో సహా అనేక మంది పౌరులు ఈ దాడుల్లో మరణించడం, గాయపడ్డంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నెల 28 రాత్రి జరిగిన ఈ వైమానిక దాడుల్లో 36 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, 163 మంది గాయపడ్డారని, నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తాలిబాన్ ఉప ప్రతినిధి హమ్దుల్లా ఫ్రితత్ వెల్లడించిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందించింది. ఈ హింసాకాండపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శత్రుత్వానికి తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిచ్చిన ఆయన పౌరులను రక్షించాలని ఇరుపక్షాలను కోరారు. యూరోపియన్ యూనియన్ స్పందిస్తూ ఉద్రిక్తతలను వెంటనే తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని కోరింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఎల్లప్పుడూ గౌరవించాలని, ప్రజల రక్షణను నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈయు స్పష్టం చేసింది. మంగళూరు తీరంలో చేపట్టిన సముద్ర శోధన సహాయక చర్యల్లో భాగంగా ప్రమాదంలో చిక్కుకున్న మంజుమాత అనే భారతీయ మత్స్యకార పడవ నుండి 6 మత్స్యకారులను భారత తీర రక్షక దళం నౌక సచేత్ విజయవంతంగా రక్షించింది. నిన్న సముద్రం అల్లకల్లోలంగా ఉండడం వల్ల మంజుమాత పడవ అడుగు భాగం దెబ్బతిని అందులోకి నీరు చేరిందని ఐసీజీ సామాజిక మాధ్యమ వేదికగా తెలిపింది. రక్షించిన మత్స్యకారులకు అవసరమైన సహాయం అందించి స్థానిక అధికారులకు అప్పగించడానికి న్యూ మంగళూరుకు తీసుకొస్తున్నట్టు ఐసీజీ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు
విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజిలాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజిలాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: 101.3
1: Yes, exactly. And welcome back to Meeku Telusa. And this is Jayashruti. So, Mari, ee roju World Asteroids Day kabatti. Graha sakalalu gurinchi konni interesting vishayalu manam maatladukuntunnam kada. Actually, gandi ఈ ఆస్ట్రాయిడ్స్ కి పేర్లు పెడుతూ ఉంటారు కదా, అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసా? ఒక కొత్త ఆస్ట్రాయిడ్ కనిపించింది అనుకోండి, ముందు దానికి ఒక నంబర్ అంటే ఒక కోడ్ లాంటిది ఇస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2026 AB అని, 2025 QX3 అని ఇలా అనమాట. ఫస్ట్ డేమో కనిపెట్టిన సంవత్సరం, అండ్ మిగతా అక్షరాలు సంఖ్యలు అవన్నీ కూడా ఆ సంవత్సరం ఎప్పుడు ఏ క్రమంలో కనిపెట్టారు అనే ఒక ఇన్ఫర్మేషన్. సో మరి ఒక పర్ఫెక్ట్ నెంబర్ అనేది ఇస్తారు తర్వాత, అండ్ దాని తర్వాత ఒక పేరుని సూచిస్తే దాన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ అనే వాళ్ళు ఆమోదిస్తారు. ఇలా వస్తుంది ఒక ఆస్ట్రాయిడ్ పేరు అది. ఓకే, సో మరి పేర్లు ఎలాంటివి పెడతారు? చాలా చాలా డిఫరెంట్ నేమ్స్ పెడుతూ ఉంటారు. ఎలాంటివి పెడతారు అనే దాని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఇవాళ బర్త్డే స్టార్ అల్లరి నరేష్ మూవీ నాంది సినిమా నుంచి అయితే ఎన్సీ కారుణ్య అండ్ హరిప్రియ పన్న సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి FM 101.3.

ఎస్పీ చరణ్ అండ్ నవీన్ పన్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. వేటూరు గారి లిరిక్ సఖి సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత అండ్ మనమున్నాం. మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఈ రోజు వరల్డ్ ఆస్ట్రాయిడ్స్ డే కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్ గా ఆస్ట్రాయిడ్స్ కి ఎలాంటి పేర్లు పెడతారంటే, పురాణ పాత్రల పేర్లు పెడతారు, శాస్త్రవేత్తల పేర్లు పెడతారు, మ్యూజిషియన్స్, రచయితలు, కళాకారులు, ఇలా వీళ్ళందరి పేర్లు పెడుతుంటారనమాట. అండ్ చాలా రేర్ గా కామన్ పీపుల్ పేర్లు కూడా పెడుతూ ఉంటారు. కొన్ని ఇంట్రెస్టింగ్ ఆస్ట్రాయిడ్స్ నేమ్స్ గురించి మీకు చెప్పనా. మరి ఇంతా చెప్పాను కదా, మన సోలార్ సిస్టమ్ లో ఆస్ట్రాయిడ్స్ బెల్ట్ ఉంటుంది అని చెప్పేసి షో స్టార్టింగ్ లో. సో ఆ టోటల్ బెల్ట్ లో అతి పెద్ద ఆస్ట్రాయిడ్ అంటే ఏంటో తెలుసా, సిరీస్ అనమాట. 1801 జనవరి 1st ఇటాలియన్ స్పేస్ సైంటిస్ట్ ఒక ఆయన ఈ ఆస్ట్రాయిడ్స్ ని గుర్తించారు. 940 కిలోమీటర్ల వ్యాసంలో ఉండే అతి పెద్ద ఆస్ట్రాయిడ్ ఇది. అండ్ ఫస్ట్ లో అయితే దీన్ని చూడగానే అందరూ ఒక గ్రహమేమో అనుకున్నారట, కానీ అది ఒక గ్రహ శకలం మాత్రమే అని తర్వాత తెలిసింది వాళ్ళకి. సో దీనికి ఏం చేశారంటే, రోమన్ పంటల దేవత అయిన సిరీస్ అనే ఒక పేరుని పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇది వెస్టా, ఇది కూడా చాలా పెద్దది, బట్ సిరీస్ అంత అయితే కాదు. మరి దీన్ని స్టడీ చేయడానికైతే ఒక పెద్ద స్పేస్ షిప్పే వెళ్ళిందిట అంతరిక్షంలోకి, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఇది సైకి అనే ఆస్ట్రాయిడ్, గోల్డ్, ఇనుము, నికెల్ లాంటి ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ మెటల్స్ ఫుల్ గా ఉన్న ఆస్ట్రాయిడ్ అది. ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే. బట్ దేని తీసుకున్నా మన సోలార్ సిస్టమ్ కి సంబంధించిన ఎన్నో కథల్ని చెప్తూ ఉంటాయన్నమాట ఈ ఆస్ట్రాయిడ్స్ అన్ని. సో అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ మన ఇండియన్ నేమ్స్ ఉన్న ఆస్ట్రాయిడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ రంజిత్ పాడిన పాట ప్లే చేస్తున్నాను పరుగు సినిమా నుంచి, చంద్రబోస్ లిరిక్ లో సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

చంద్రబోస్ గారి లిరిక్, రంజిత్ పాడిన పాట, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్. పరుగు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 12:56 క్రాస్ అయిపోయి 47 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. సో మరి ఆస్ట్రాయిడ్స్ లో అండి భారతీయ శాస్త్రవేత్తల పేర్లు కూడా చాలా ఉన్నాయి. మన ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు 51826 కలాం అనే ఒక ఆస్ట్రాయిడ్ కి పెట్టారనమాట. ఇంకా భారత మాజీ రాష్ట్రపతి గారి నేమ్ అయింది అండ్ ఫేమస్ సైంటిస్ట్ కూడా. సో ఆయన సేవలను గుర్తుగా ఒక ఆస్ట్రాయిడ్ కి ఆయన పేరు పెట్టారు, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్, 30681 అనే ఆస్ట్రాయిడ్ కి 30681 సారాభాయ్ అనే పేరు పెట్టారు. అండ్ భారత అణు కార్యక్రమానికి పునాది వేసిన ఒక గొప్ప శాస్త్రవేత్త ఆయన. నెక్స్ట్ హోమిజే బాబా పేరుని 39028 బాబాకి పెట్టడం జరిగింది. అలాగే ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ అందుకున్న మన ఇండియన్ సైంటిస్ట్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారి పేరుని 1958 చంద్ర అనే ఒక ఆస్ట్రాయిడ్ కి పేరు పెట్టారు. సో ఇలా ఉంటుంది ఈ ఆస్ట్రాయిడ్ స్టోరీ అంతా కూడా. మరి ఇప్పటిదాకా అండి కొన్ని లక్షల గ్రహ శకలాల్ని గుర్తించారు, ఇంకా ఉన్నాయి ఎన్నో కథలు చెప్పడానికి సోలార్ సిస్టమ్ కి సంబంధించి. సో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా, మనం ఏం చేద్దామంటే వెయిట్ చేద్దాం. దేనికోసం? ఆ బ్యూటిఫుల్ డిస్కవరీ అంతా కూడా మన ముందుకు వచ్చేంత వరకు అనమాట. సో అంతరిక్షంలో ఎన్నో కథలుంటాయి, ఆ కథలన్నీ మన దాకా వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే, అది మ్యాటర్. ఓకే, రైట్ నౌ స్టూడియోలో టైం 1:00 అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. సో అంతవరకు స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8.

0: 15.
1: అమ్మాయి గారు,
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలో ఈరోజు భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై ఈ సమావేశంలో ఇరు నేతలు చర్చించారు. ఆంధ్రప్రదేశ్కి రెండు ఆడపులులు ఇస్తున్నందుకు ఫడ్నవీస్కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. మామిడి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పంట దిగుబడి అధికంగా రావడంతో తాత్కాలికంగా కొనుగోళ్లపై ఒత్తిడి ఏర్పడిందని చెప్పారు. విజయనగరం జిల్లాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు పర్యటించారు. భోగాపురంలోని పీఎంశ్రీ మోడల్ స్కూల్ను సందర్శించి విద్యార్థులకు అందుతున్న ఆధునిక విద్యాబోధన, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, అత్యాధునిక మౌలిక వసతులు, పాఠశాలలో అమలవుతున్న విద్యా ప్రమాణాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తేచియాంగ్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఈ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఎప్సెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తిస్థాయిలో రానందున విద్యార్థుల అభ్యర్థన మేరకు వాయిదా వేసినట్లు సమాచారం. పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి కీలక భరోసాగా నిలుస్తోందని బాపట్ల జిల్లా పడచూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలోని ఇసుకదర్శి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా నియోజకవర్గానికి చెందిన 60 మంది లబ్దిదారులకు 41,89,556 రూపాయలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఈ రోజు పంపిణీ చేశారు. రాష్టంలో ఆయిల్ పామ్ అభివృద్ది కార్యక్రమం కింద 12,391 హెక్టార్లలో ఈ పంట సాగుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణంలో ఈ పథకం కింద సాగు చేయబోయేది పేర్కొంటూ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ నిన్న ఉత్తర్వులిచ్చారు. సెప్టెంబర్ 19 నుంచి జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం భారత మహిళల క్రికెట్ జట్టు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా కొనసాగనుందని తెలిపింది. ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:03 PM కాసేపై 19 సెకండ్స్ అయిపోయింది. అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. అండ్ మనం వెంటపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్ గా అండి, సక్సెస్ అనేది ఒక్క రంగంలో రావడం అనేది గొప్ప విషయం, కానీ టాలెంట్ని ఒక్క రంగానికే కాకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సక్సెస్ గా మార్చుకున్న ఎంతో మంది భారతీయ మహిళలు ఉన్నారు. యాక్టింగ్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, స్పోర్ట్స్, బిజినెస్, సోషల్ సర్వీస్, ప్రొఫెషన్, ఇలా ఏ రంగంలో అడుగుపెట్టినా సరే తన మార్క్ క్రియేట్ చేసిన సక్సెస్ఫుల్ విమెన్ గురించి మనం ఈ రోజు ధీరా షోలో మాట్లాడుకుందాం. ఓకే, సో మరి షో స్టార్ట్ చేసే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మిస్ ఇండియా సినిమా నుంచి. ఎంజాయ్ లిసనింగ్.

మనం సినిమా నుంచి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో అజిత్ సింగ్ అండ్ కోరస్ బ్యాండ్ పాట విన్నారు. వనమాలి గారి లిరిక్ అనమాట. 112 క్రాస్ అయిపోయి 19 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో బ్యూటీ విత్ బ్రెయిన్ అనే మాటకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఐశ్వర్యరాయ్. అందానికే అందం. సో అందానికి ప్రపంచ కిరీటం అయితే వచ్చింది ఒకవైపు, మరి ఇంకోవైపు డిగ్నిటీకి గ్రేస్కి పర్ఫెక్ట్ నేమ్ అనమాట ఐశ్వర్య. సో తన పేరు చెప్తే గుర్తొచ్చేది అందం మాత్రమే కాదు, ఐశ్వర్య అంటే ఒక కాన్ఫిడెంట్, ఒక నాలెడ్జ్, ఇలా ఎన్నో విషయాలు గుర్తొస్తాయి మనకి. 1994 మిస్ వరల్డ్ గెలుచుకుని మన ఇండియాకి పేరు తేవడం మాత్రమే కాదు, ఫేమస్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వర్క్ చేస్తున్నారు కూడా. అండ్ ఐ డొనేషన్ లాంటి సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ కి కూడా తను సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పైన మన ఇండియా తరఫున రిప్రజెంట్ చేస్తూ వరల్డ్ ఫ్యాషన్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్నారు. సో మరి ఇలాంటి వండర్ఫుల్ విమెన్ అయితే చాలా మంది ఉన్నారు మన ఇండియన్ విమెన్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు షోలో. బట్ రైట్ నౌ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఉన్ని కృష్ణ నేను సుజాత పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఏఎం రత్నం అండ్ సింహ గణేష్ లిరిక్. జీన్స్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ ఎంజాయ్ చేసేయండి.

జీన్స్ మూవీని చేత బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు సోమారి. నెక్స్ట్ మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన వండర్ఫుల్ ఉమెన్ భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి గారు. యూనిఫామ్ వేసుకోవడం ఒక బాధ్యత అయితే ఆ యూనిఫామ్ కి గౌరవం తీసుకురావడం అనేది ఒక గొప్ప విజయం. సో మరి అలాంటి విజయాన్ని అందుకుని మొదటిసారి ధైర్యంగా నిజాయితీగా వర్క్ చేసిన అద్భుతమైన మహిళ అన్నమాట కిరణ్ బేడి గారు. అండ్ మీకు విషయం తెలుసా అండి, ఆవిడ నేషనల్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్ కూడా అనమాట, అండ్ రచయిత్రి కూడా, మోటివేషనల్ స్పీకర్ కూడా. సో మరి సోషల్ సర్వీసెస్ లో కూడా చాలా చాలా చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటారట, పార్టిసిపేట్ చేస్తుంటారట. సో మరి పదవి కన్నా ఆ పదవిలో మనం చేసే పని గొప్పది అని ప్రూవ్ చేసిన డేరింగ్ ఉమెన్ కిరణ్ బేడి గారు. సో మరి ఈరోజు మనం ఎలాంటి వండర్ఫుల్ ఉమెన్, అంటే మల్టీ టాలెంట్స్ ఉన్న వండర్ఫుల్ ఇండియన్ ఉమెన్ గురించి మాట్లాడుకుందాం ఇంకా కూడా. బట్ రైట్ నౌ ఎగ్జాక్ట్ గా స్టూడియోలో టైం 1:20 రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి. సో స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందన్న పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇక వివరాలు. రాష్టంలో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు అభ్యసించిన 373 మంది డిగ్రీ పీజీ విద్యార్థులకు రాష్టపతి పట్టాలు ప్రదానం చేయనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్టపతి బంగారు పతకాలు అందజేయనున్నారు. రేపు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం జంతులూరు గ్రామంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో రాష్టపతి పాల్గొంటారు. ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో ఇరు రాష్టాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట నుంచి రాష్టానికి 2 ఆడపులు ఇచ్చే అంశాలపై ఇరువురు నాయకుల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపుల్ల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్దరణకు మహారాష్ట ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ను సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న ఆధునిక విద్యా బోధన, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, అత్యాధునిక మౌలిక వసతులు, పాఠశాలల్లో అమలవుతున్న విద్యా ప్రమాణాలను పరిశీలించారు. నాణ్యమైన విద్య, ఆధునిక సాంకేతికత, మెరుగైన మౌలిక వసతులతో ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని మంత్రులు వివరించారు. యువతకు ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలు, దేశ పాలనా వ్యవహారాలపై అవగాహన పెరిగేందుకు యువ పార్లమెంటు కార్యక్రమం దోహదపడుతుందని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయశర్మ అన్నారు. జనసేవా సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న యువ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ ఉదయం ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయశర్మ మాట్లాడుతూ, సుపరిపాలన, జాతి నిర్మాణంలో యువత పాత్ర, జాతీయ భద్రత, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేసిన భద్రతా చర్యలు, అభివృద్ది, పునరావాసం, విద్య, ఉపాధి, గిరిజన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై తన విలువైన ఆలోచనలు విద్యార్థులతో పంచుకోనున్నట్టు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సింగపూర్ కాన్సులేట్ జనరల్ చెందిన చెన్నై అధికారి ఎడ్గర్ పాంగ్చే చియాంగ్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఈ సమావేశం జరిగింది. పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో విద్యుత్ అందిస్తోందని పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. కాకినాడలో నిన్న హచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆక్వా రంగంపై ప్రచురించిన హచ్ ఇండియా ఇంపేడియం 2026 అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆక్వా రంగానికి రాయితీతో విద్యుత్ ఇవ్వటం వల్ల ప్రభుత్వంపై ఏటా 1180 కోట్ల రూపాయల భారం పడుతుందని, ఆయన ఇచ్చిన హామీ మేరకు రాయితీతో విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రాష్టంలోని హెచరీస్ వల్ల ఇతర రంగాలకు ఉపాధి లభిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు వివరిస్తూ,
1: రైతు చేసేటప్పుడే మిగిలినటువంటి రంగాలకు పని దొరుకుతుంది. రైతే నేను ఎక్వా

0: వ్యవసాయం చెయ్యని చెప్తే మిగతా రంగానికి అంత పని ఉండదు. అందుకే మనం రైతులు దృష్టిలో పెట్టుకుని ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. పార్వతీపురంలో జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన ఆరోగ్య సమీక్ష సమావేశంలో ఆమె నిన్న మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉందన్నారు. ఏజెన్సీ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా మందులతో పాటు పాముకాటు, కుక్కకాటు నివారణ మందులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గిరిజన సాంఘిక సంక్షేమ బీసీ హాస్టల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా అవసరమని పేర్కొంటూ, డాక్టర్లు వారానికి ఒకసారి తప్పనిసరిగా గిరిజన సంక్షేమ హాస్టళ్లను సందర్శించి వైద్య పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా సమస్యల పరిష్కారాల్లో ఎప్పుడూ ముందుంటానని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు హామీ ఇచ్చారు. అమలాపురంలో నిన్న జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ, రాజులపాలెంలో కొబ్బరి చెట్లకు ఉప్పునీటి సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో 27 కోట్ల రూపాయలు మంజూరై పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్దికి తామంతా కట్టుబడి కలిసికట్టుగా పనిచేస్తామని సభలో పాల్గొన్న మంత్రులు నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సమర్థవంతంగా అమలు కావాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిన్న జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం త్వరగా అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుల పురోగతి, దర్యాప్తు, బాధితులకు అందుతున్న న్యాయ సహాయం, ప్రభుత్వ పరిహారం తదితర అంశాలపై కమిటీ సభ్యులతో కలిసి కలెక్టర్ కూలంకుషంగా సమీక్షించారు. రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఇరిగేషన్, డ్రైన్స్ నిర్వహణ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరంలో నిన్న నీటిపారుదల శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన 374 ఇరిగేషన్ పనులలో 338 పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కీలకమైన కాలువలు, డ్రెయిన్ల పూడిక తీత, కాలువలు శుభ్రపరిచే పనులు, గేట్ల మరమ్మతులు, లీకేజీల నివారణ వంటి పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలపై ప్రతి మంగళవారం సమావేశం నిర్వహిస్తూ అన్ని శాఖల పనితీరును సమగ్రంగా సమీక్షిస్తామని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. రంపచోడవరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ శాఖ పనితీరులో జవాబుదారీతనం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అంతర్ శాఖల మధ్య సమన్వయం, శాఖల పనితీరు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆయా శాఖల వారీగా పనితీరును క్రమం తప్పకుండా అంచనా వేస్తామని పేర్కొన్నారు. ప్రతి అధికారి తన పనితీరుకు తానే పూర్తి బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉత్తమ విధానాలు అమలు చేయడం ద్వారా రాష్ట స్థాయి ర్యాంకులు, మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, ప్రతి శాఖ అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వివరించారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము, మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందన్న పశు సంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: HTFM 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ధీరా. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:31 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది. సో ఈ రోజు మనం మల్టీ టాలెంట్స్ ఉన్న సక్సెస్ఫుల్ ఇండియన్ ఉమెన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ షోలో. సో మరి యాక్చువల్గా అండి, కొంతమంది ఏంటంటే డబ్బులు ఉంటే గొప్పవాళ్ళు అవుతారు, ఇంకొందరు వాళ్ళు చేసిన సేవతో గొప్పవాళ్ళు అవుతారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్లతో పాటు ఇంకొంతమందిని పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతారు అలాంటి వాళ్ళు. వాళ్లలో ఒకరు సుధామూర్తి గారు అనమాట. సో ఆవిడ భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్లలో ఒకరు అండ్ ఫేమస్ రచయిత కూడా. అండ్ ఆవిడ రాసిన ఎన్నో పుస్తకాలు ఎన్నో లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేట్ కూడా చేశారు. సోషల్ సర్వీస్ కి కంప్లీట్ గా డెడికేట్ అయిన వ్యక్తి. ఎడ్యుకేషన్ హెల్త్ ఫీల్డ్స్ లో ఎన్నో సేవలు చేశారు ఆవిడ. అండ్ మోటివేషనల్ స్పీకర్ కూడా. విజయం అంటే ఇంకొందరి లైఫ్ లో హ్యాపీనెస్ తీసుకురావడం అనే ఒక పాయింట్ ని ప్రూవ్ చేసిన వండర్ఫుల్ ఉమెన్ అనమాట సుధామూర్తి గారు. సో మరి ఇంకొంతమంది గురించి మనం మాట్లాడుకునే వచ్చి షోలో. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మహావతార్ నరసింహ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.
1: వినందిల హరి కథల్లి వినంగవి తెచ్చే హాయిని ప్రతి ప్రాణి హరై తోచునే ప్రపంచమే ధనాధీనమే హరి భక్తి నీలో ఎంతని తేల్చుకోవ నిజ నిజాన్ని హరిని స్మరించితే మనసారా సత్య శక్తి నీకు దొరుకురా.

Yes, beautiful song to Vinay Saru, Sita Ramam Sinman and Chi and Mari Manu Irozu Dhiralo, special Indian women Gurinchi, multi talents on women Gurinchi Matlar Kunna. So Mari Okamma Yundandi, Tanaite profession Paranga, Oka MBBS doctor in Mata, extraordinary dancer Kuda and also beautiful and natural actress Kuda. So ye moodu Chapanu ante, Tanavaro Miki Patika Adhwai Pendigada. Yes, she is none other than our own Sai Pallavi Garan Mata. So Tana natural looks though, Chala Mandi. ఫ్యాన్స్ ని సంపాదించుకున్న నటి. సింప్లిసిటీ అనేది ఒక స్టైల్ అని చెప్పిన అమ్మాయి, అసలు అదే అసలైన అందం అని చూపించిన అమ్మాయి కూడా. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే హీరోయిన్స్ లో చాలా మంది ఉన్నారు. అండ్ సాయి పల్లవి కాకుండా శ్రీలీల కూడా ఒక మంచి డాన్సర్ అండ్ ఆల్సో తను కూడా డాక్టర్ అనమాట. సో మరి ఇంకా మల్టీ టాలెంట్స్ ఉన్న హీరోయిన్స్ విషయం మాట్లాడుకుంటే ప్రియాంక చోప్రా బాలీవుడ్ యాక్ట్రెస్, ఇప్పుడు వారణాసి సినిమాతో మన తెలుగు తెరకు ఇంట్రొడ్యూస్ కాబోతోంది. అండ్ తను కూడా ఒక యాక్ట్రెస్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్, సింగర్, ఎంటర్ప్రెన్యూర్ అండ్ మరి ఇంకా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా భారతీయ మహిళని ప్రపంచ వేదిక పైన మార్క్ వేసిన స్టార్ కూడా అనమాట. సో మరి అదే మ్యాటర్. మరి స్పోర్ట్స్ లో కూడా చాలా మంది ఉన్నారు, మాట్లాడుకున్న వాళ్ళ గురించి కూడా. బట్ రైట్ నౌ జనతా గ్యారేజ్ మూవీ నుంచి టైటిల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

బాయ్స్ మూవీ నుంచి కార్తీక్, చిత్ర, శివరామన్ పాట పాడుతున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, ఏఎం రత్నమెన్ శివ గణేష్ లిరిక్స్ అన్నమాట. సో మన స్టూడియోలో టైం 152 క్రాస్ అయిపోయి 44 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి స్పోర్ట్స్ లో మల్టీ టాలెంటెడ్ విమెన్ తీసుకుంటే మేరీ కామ్ వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ మాత్రమే కాదు, ఒకప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా అండ్ మోటివేషనల్ స్పీకర్ కూడా. అండ్ మిథాలీ రాజ్ క్రికెటర్, మెంటర్ అండ్ విమెన్స్ క్రికెట్ కి ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అండ్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఒలింపిక్ మెడలిస్ట్ అండ్ యూత్ ఐకాన్ గా స్టార్ అయిపోయింది. సో మరి ఇప్పుడు నేను మెన్షన్ చేసిన వాళ్ళందరే కాకుండా ఇంకా ఎంతో మంది మహిళలు, అమ్మాయిలు ఉన్నారన్నమాట, ఎన్నో రంగాల్లో సక్సెస్ఫుల్ అవుతూ మన ఇండియన్ ఉమెన్ లో. సో మరి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎన్నో రంగాల్లో రాణిస్తూ ఎన్నో విజయాలను అందుకుంటున్నారు అండ్ ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతున్నారు. సో వీళ్ళందరి గురించి చెప్తున్నప్పుడు యాక్చువల్ గా నాకు ఒక విషయం అయితే అర్థమైంది, దాని గురించి కూడా మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్, అసలు ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అంటే, నీ జీవితం నీ చేతిలోనే ఉంది, సాధించేయరా అంట. యాక్చువల్గా అండి, టాలెంట్ ఉండడం అనేది ఒక గిఫ్ట్, కానీ మల్టీ టాలెంట్స్ ఉండడం అనేది ఒక లైఫ్ స్టైల్. ప్రతి సక్సెస్ఫుల్ ఉమెన్ వెనుక ఒక కళ ఉంటుంది. ఆ కళ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని ఎదుర్కొంటూ, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ, ఒక్క రంగంలో కాదు ఎన్నో రంగాల్లో విజయాన్ని అందుకుంటున్న వాళ్ళందరూ నిజంగా అద్భుతమనే చెప్పాలి. మరి సక్సెస్ కి ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చారనమాట వీళ్ళందరూ. సో మరి ఇలాంటి వాళ్ళ జర్నీ తెలుసుకుంటే మనం కూడా చెయ్యగలం అనే ఒక కాన్ఫిడెన్స్ మనలో కలుగుతుంది కదా. సో అందుకే ఇవాళ ధీర అలాంటి వారి కోసమే. మరి ఆల్ ది బెస్ట్ అలాంటి అమేజింగ్ లేడీస్ అందరికి. అండ్ మరి నెక్స్ట్ సందడే సందర్లో సందడి చేస్తూ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లిసనింగ్ విత్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మరి స్టూడియోలో టైం 2 గంటలు కావస్తుంది. మరి కొద్దిసేపట్లో ఇంగ్లీష్ లో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news.

0: కాసేపు ఉండొచ్చు కదా.
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: विविध भारती एफएम 101.3।
1: హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్, నేను మీ ఆర్జే శృతి అండ్ నాతో మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం వింటపోయాం సండే సండే గేమ్ షోలోకి. సో మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నా అండ్ ఆల్సో ఇక్కడ మెసేజెస్ కూడా వెయిట్ చేస్తున్నాయి అండ్ కొంతమంది పంపించారనమాట, ఎవరెవరు పంపించారో చూసేద్దాం. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్ సాయి రిక్వెస్ట్ పంపించారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు. అండ్ నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సండే సండే అంటూ మెసేజ్ చేశారు, మీకు కూడా హార్టీ వెల్కమ్ అండి. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, మహబూబ్ నగర్ నుంచి మెసేజ్. మీరు బాగున్నారా ఇంతకి? నేనైతే చాలా చాలా బాగున్నా. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి గారు అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నుంచి అనమాట, నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు, హలో అండి. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సండే సండే అంటూ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి మెసేజ్, హలో. సో నెక్స్ట్ రాజు నుంచి జయన్న, హాయ్ నమస్తే అంటూ మెసేజ్ చేశారు, హలో మీకు కూడా నమస్తే. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి యాకూబ్ భాషా, ఇంకా నూర్జహాన్ మెసేజ్, మీకు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ లక్ష్మి ఫ్రమ్ గుంటూరు, హాయ్ లక్ష్మి గారు. అండ్ నెక్స్ట్ చిత్తూరు నుంచి విఖ్యాత్, హాయ్ శృతి గారు అంటూ మెసేజ్, హాయ్ విఖ్యాత్. అండ్ నెక్స్ట్ మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి సాలి కాలనీ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ సందరే సందరికి స్వాగతం శృతి గారు అంటూ మెసేజ్, మీకు కూడా అండి. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ, ఈజీ క్వశ్చన్స్ అడగండి అట, ట్రై చేస్తాను, మరి మీకు అది ఈజీ అనిపిస్తుందో లేదో చూద్దాం. ఓకే సో మరి ఏంటంటే మ్యాటరు, యాక్చువల్గా మనలో చాలా మందికి బీపీలు షుగర్లు ఉంటుంటాయి కదా, అయితే యానిమల్స్ లో కూడా బీపీలు షుగర్లు ఉంటాయి. అయితే నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, హైయెస్ట్ బీపీ ఉన్న యానిమల్ ఏంటి? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114, ఇదనమాట మన వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, హైయెస్ట్ రికార్డ్ ఉన్న బీపీ ఉన్న రికార్డ్ ఉన్న యానిమల్ ఏంటి? సో అదనమాట నా క్వశ్చన్. రైట్ నా మీ అందరి కోసం లౌక్యం సినిమా నుంచి రాజ్ హాసన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను, అనుప్రభుత్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ ఆల్సో లిరిక్స్ కూడా అనుప్రభుత్ అందించారు అండ్ స్పీకర్తో కలిసి అనమాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

ఈ సినిమా నుంచి ఒక సూపర్ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 241 క్రాస్ అయిపోయి 7 seconds అయిపోయింది. అండ్ మనం ఉన్నాం సందడే సందడి గేమ్ షోలో, అండ్ దిస్ ఇస్ ఆర్ జే శృతి. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను. యాక్చువల్గా ఇప్పుడు మనకి మాత్రమే బీపీలు షుగర్లు ఉన్నాయనుకుంటాం కదా, కానీ యానిమల్స్ కూడా బీపీలు అవి ఉంటాయన్నమాట. అయితే స్పెషల్లీ మనం ఇంట్లో పెంచుకునే కుక్కలు పిల్లలకు కూడా ఉంటుందట బీపీ. కాకపోతే ఈ బీపీ అనే ఒక విషయంలో హైయెస్ట్ రికార్డ్ ఉన్న ఒక జంతువు అయితే ఉంది, అది ఏంటి అని అడిగాను నేను క్వశ్చన్, హైయెస్ట్ బీపీ ఉన్న యానిమల్ ఏంటి అని. సో నాకైతే మెసేజెస్ వచ్చాయి, మాక్సిమం అందరూ కరెక్టే పంపించారని అనుకుంటున్నాను. మరి చూద్దాం. ఫస్ట్ అయితే మనకి నంద్యాల నుంచి ఇస్మాయిల్ అయాన్ దానిష్ ఇంకా యామిని పంపించారు, శుభ మధ్యాహ్నం మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ పెడల జోగానంద్ర కాలనీ చప్పల్ రాజు గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కర్నూల్ ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక, వెనలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ పంపించారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి, గుడ్ ఆఫ్టర్నూన్, నైస్ టు హియర్ యువర్ వాయిస్, యువర్ సాంగ్ సెలెక్షన్ సూపర్, ఆఫ్ కోర్స్ నువ్వు పెట్టే సాంగ్స్ కొన్ని నా ఫేవరెట్ అయిపోయాయి, ఎస్పెషలీ నీ ఫేవరెట్ సాంగ్స్ అంట. ఎవరింతకి ప్రవల్లిక, హాయ్ ప్రవల్లిక. సో మరి నువ్వు పంపించిన ఆన్సర్స్ రెండు కూడా కరెక్టే, బట్ ఫస్ట్ ది పర్ఫెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ శృతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఎలిఫెంట్ అనుకుంటున్నాను అంటే కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. యాక్చువల్గా చెప్పాలంటే నజరీన్ ఎలిఫెంట్ గురించి అయితే నాకు ఐడియా లేదు, బట్ నా దగ్గర ఇన్ఫర్మేషన్లో ఎలిఫెంట్కి బీపీ ఉందో లేదో కూడా తెలియదు, అది మ్యాటర్. ఓకే. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హాయ్ శృతి గారు అంటూ ఫాతిమా కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఇమ్రాన్ ఖాన్ సీమా విజయవాడ నుంచి పంపించారు. అండ్ ఆల్సో జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ పడన్ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బాగున్నారా మేడం అంటూ శుభ మధ్యాహ్నం అని చెప్పేసి పద్మజ ఫ్రమ్ కర్నూల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అండి, ఎస్ నేనైతే బాగున్నాను, అండ్ మీ ఆన్సర్ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ దీనికి బీపీ ఎక్కువ అంటున్నారు ఎన్ఆర్ అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా. ఎగ్జాక్ట్ గా కరెక్ట్ చెప్పారండి మీరు. అండ్ నెక్స్ట్ మనకి బద్వేల్ నుంచి రెడ్డి గారు. ఓకే, నాకైతే మీ పేరు పూర్తిగా అర్థం కాలేదు, ఎనీవేస్ మీరు పంపించిన రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయితే వైష్ణవి చెన్నై, శ్రీ వైష్ణవి చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ వైష్ణవి. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ రాజు గణేష్ శ్రీవాస కోనాపూర్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ విత్ డీటెయిల్స్ ఆల్సో పిఎస్ రంగారావు గారు వేస్తామరం చెన్నై నుంచి. ఎస్, పర్ఫెక్ట్ గా పంపించారు. యాక్చువల్గా మన హ్యూమన్స్ కి 120/80 అంటే పర్ఫెక్ట్ బీపీ అంటారు కదా, అయితే దానికి డబుల్ ఉంటుందట యాక్చువల్గా ఆ యానిమల్కి. అది ఇంకెందుకు కోపంగా ఉంటుందో కదా, మనిషి అయితేనా ఒక రేంజ్లో డమడమడమలాడిపోతారేమో. ఎనీవేస్ నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజు మండలం విష్ణు రుద్ర తేజోన్స్, తిన్నావా అక్క అంటూ మెసేజ్ చేశారు. అబ్బా ఎంత బాగా అడిగారండి, ఎస్ తింటేనే ఈ వాయిస్ వస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. అండ్ మరి మ్యాటర్ ఏంటి మన ఆన్సర్ ఎక్కడ ఇంతకి. అండ్ నెక్స్ట్ అయితే అంకయ్య గారు, ఓకే, బండారుపల్లి నుంచి మంకీ అంటున్నారు. మంకీ అయితే ప్రస్తుతం నా లిస్టులో లేదు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ నంద్యాల నుంచి ఇస్మాయిల్ మళ్ళీ పంపించారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ హుషారైన సాంగ్స్ వినిపించండి మాకు అంటూ మెసేజ్ విఖ్యాత్ అచ్చా చిత్తూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, తప్పకుండా నేనైతే పెట్టాను, మరి అది మీకు హుషారుగా అనిపిస్తుంది లేదో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సందడి సందడి అంటూ గంగరాజు అండ్ రమాదేవి ఓకే పెద్దరాజుపల్లి మదనపల్లి ఓకే హనుమయ్య జిల్లా నుంచి అనమాట మెసేజ్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఆన్సర్ తెలీదు అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం, మన వాళ్ళు ఆల్రెడీ పంపించారు, నేను కూడా అనౌన్స్ చేస్తాను, వినండి. ఓకే, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయ్యవార్ రెడ్డిగా ఓకే బద్వేల్ నుంచి. ఓకే, మీ పేరు ఇప్పుడు అర్థమైంది, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మెసేజ్ చేస్తున్నందుకు. అండ్ నెక్స్ట్

కర్నూలు నుంచి, కర్నూలు ఎన్ఎంటి, పెద్దపాడు జయన్న శేఖర్. చీమ అంటున్నారు, అంత చిన్న జీవికి అంత హై బీపీ ఉంటుందంటారా? ఏమో మరి, నాకైతే అనిపించట్లేదు. సో క్లూ చెప్పాలి అంటే, యాక్చువల్గా ఈ బీపీ ఎక్కువగా ఉన్న యానిమల్కి మనకి గుండె నుంచి ఆ బ్రెయిన్ దాకా బ్లడ్ వెళ్ళాలి అంటే చాలా ఎక్కువగా ఆ గుండె పనిచేయాలన్నమాట. ఎందుకంటే 7 అడుగులు ట్రావెల్ చేసి బ్రెయిన్ దాకా వెళ్ళాలి. దట్ మీన్స్ దానికి బాగా నెక్ పొడవు ఉంటుంది. అది ఏమై ఉండొచ్చు మీరు ఇప్పుడు ఆలోచించి చెప్పండి. ఓకే, సో నెక్స్ట్ అయితే పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ సింహం అంటున్నారు కార్లపూడి, గౌస్ భాష అండ్ షబియా. ఓకే, సింహమా? ఏమో మరి, ప్రస్తుతానికి నాలెడ్జ్ లో ఇది కూడా లేదు. అండ్ నెక్స్ట్ రాజోలి మండలం రాఘవేంద్ర కాలనీ నుంచి బోరెల్లి సంధ్య, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో కొంకల గ్రామం నుంచి గురులహరి, తులసి, రాఘవేంద్ర, అరవింద కూడా రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చెన్నపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఇంకా ఇంకా ఇంకా ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. సో మరి నేను చెప్పాను కదా, క్వశ్చన్ చెప్పాను, క్లూ చెప్పాను, అన్ని చెప్పాను, ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. సో దీన్ని పట్టుకుని నాకు ఆన్సర్ పంపించేసేయండి 8662488144 ఈ నెంబర్కి. హైయెస్ట్ బీపీ ఉన్న యానిమల్, హైయెస్ట్ బీపీ రికార్డ్ ఉన్న యానిమల్ ఏంటి? రైట్ నౌ మీ అందరి కోసం సమీర్ సింహారెడ్డి సినిమా నుంచి ఎస్పీ బాలుగారు అండ్ చిత్ర గారు పాడిన అదిరిపోయే పాట ప్లే చేసేస్తున్నారు. ఎంజాయ్ లిస్నింగ్.

Yes, beautiful song ఇది వినేశారు. 251 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ మన టైం. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మూర్ హరి, యశోదా, జానకి రాజ్ మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం, శృతి మేడం ఎలా ఉన్నారు, క్షేమమేనా, సందేశ అందరికీ స్వాగతం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, నేనైతే బాగున్నానండి. అండ్ నెక్స్ట్ దామల శ్రీనివాసరావు గారు, దామల పెదమస్థానరావు గారు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుంచి. నెక్స్ట్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అందరికీ కూడా, ఓకే, విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి అండ్ అందరికీ శుభ మధ్యాహ్నం అంటూ మనకి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామ్లా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే డాగ్ అంటున్నారు. డాగ్ కరెక్టే కానీ నేను అడిగింది హయ్యెస్ట్ బీపీ ఉన్న యానిమల్, సో డాగ్కి అంతలేదన్నమాట. ఓకే, సో కొంగ కూడా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు నుంచి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కన్నూర్ ఎన్ఎంటీ పెద్దపాడు జయన శేఖర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే దీనికి ఎవరు జమ్మిచెట్టి పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. ఓకే రైట్ ఆన్సర్, హాయ్ మేడం అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాకేష్ ఫ్రమ్ ముంబై రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో అక్కరపాక నుంచి రమా గారు రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వెంకటేష్ కర్నూలు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు. అండ్ నెక్స్ట్ నూతనపల్లి నుంచి ఓకే రాము పంపించారు. అండ్ సులోచన కరీంనగర్ నుంచి పంపించారు. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజ్ గారు పంపించారు. జంతువులకు కూడా బీపీ ఉంటుందని ఈ రోజు తెలిసింది మేడం అంటే నాకు నిన్నే తెలిసిందండి. ఓకే, సో మా నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ అయితే వచ్చింది. ఎవరు, ఎక్కడి నుంచి, ఏంటి దివ్య అని అయితే పేరుంది మరి. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యాముల ప్రకాష్ రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో కింగ్ ఆఫ్ కింగ్ పాటాన ఏమిటిది, ఏమిటి మెసేజ్. ఎనీవేస్ డి సూర్యబాబు గారు ఓకే డి కళ్యాణి కామేశ్వరపేట శ్రీకాకుళం నుంచి పంపించారనమాట. సందరి ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం అంటూ క్వశ్చన్ అయితే వినలేదు మేడం అంటున్నారు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ విఖ్యాత్ మీరు వినిపించే సాంగ్స్ బాగున్నాయి అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చినందుకు. అండ్ నెక్స్ట్ అయితే దర్పినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి స్వాగతం, సుస్వాగతం అంటున్నారు. ఓకే సో మరి నెక్స్ట్ నమస్తే మేడం అంటూ కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నుంచి నక్క అనుకుంటున్నాను అంటున్నారు. తెలియదండి, అసలు తెలియదు దాని గురించి. అండ్ శృతి గారు బాగున్నారా, మాకు చాలా ఇష్టం మీ వాయిస్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి అదండి ఇలా వచ్చే ఆన్సర్స్ అప్పుడప్పుడు గుంతల పోతూ ఉంటుంది, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎనీవేస్ సో మరి ఇంతకీ ఆన్సర్ ఏంటంటే జిరాఫీ, జిరాఫీ కట హయ్యెస్ట్ బీపీ ఉంటుందట, అది మ్యాటర్. ఎందుకంటే దాని మెడ చాలా పొడుగు, 7 అడుగులు పొడుగు ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ సో గుండె నుంచి బ్రెయిన్ దాకా అది పంప్ చేయాలంటే బీపీ ఆల్మోస్ట్ డబల్ అయిపోతుంది హ్యూమన్స్ కన్నా, అది అనమాట సంగతి. ఓకే సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, జనరల్ నాలెడ్జ్ అంటుంటారు కాబట్టి నెక్స్ట్ ఒక క్వశ్చన్ వేస్తాం మ్యాథ్స్ కి సంబంధించి. ఓకే మరి పెద్ద క్వశ్చన్ అయితే కాదు, స్టెప్పులు ఎక్కువ ఉండవు, జస్ట్ ఆలోచిస్తే సరిపోతుంది. ఓకే సో ఏం లేదండి, సింపుల్ గా ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లోంచి 20 తీసేస్తే వచ్చిన సంఖ్య అసలు సంఖ్యలో సగం అవుతుంది. ఓకే అర్థమైంది కదా, ఒక సంఖ్యలోంచి 20 తీసేస్తే వచ్చిన సంఖ్య అసలు సంఖ్యలో సగం అవుతుంది. సో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అసలు ఒరిజినల్ నెంబర్ ఎంత, అసలు సంఖ్య ఎంత. ఓకే మీకు ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి రైట్ నౌ. మాటే వినదుగా

నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. విశాఖపట్నంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఘనంగా జరగనుంది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ వేడుకలలో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, మౌలిక వసతులు, విద్యాశాఖ రూపొందించిన లీప్ డాష్బోర్డును కేంద్ర మంత్రి తిలకించారు. ముంబైలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఈరోజు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గడం వల్ల సంతానోత్పత్తికి జన్యుపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ సమస్యపై స్పందించిన మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రానికి 2 ఆడపిల్లలను ఇచ్చేందుకు అంగీకరించారు. సహకారం అందిస్తున్న మహారాష్ట ప్రభుత్వానికి దేవేంద్ర ఫడ్నవీస్ కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. మామిడి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కొనుగోళ్ల జాప్యం జరిగితే ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఏపీఈఏపీ సెట్ ఫలితాలు వాయిదా వేశారు. జులై 2 ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. యువతలో ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడమే యూత్ పార్లమెంట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, విజయవాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు నిర్వహించిన యువ పార్లమెంట్ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయశర్మ తెలిపారు. అరకు గిరిజన బాలుర క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన క్రీడల కోఆర్డినేటర్ కంగల పోతురాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఎఫ్ఎం రిసెడ్ లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: ఉన్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోలో టైం 3:03 అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది అనమాట. అండ్ మనం ఉన్నాం సందరే సందరి గేమ్ షోలో అండ్ దిస్ ఈజ్ అజయ్ శృతి. సో మరి న్యూస్ బ్రేక్ అన్న ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఒక సంఖ్యకు 20 తీసేస్తే వచ్చిన సంఖ్య అసలు సంఖ్యలో సగం అవుతుంది, సో అసలు సంఖ్య ఎంత అని అడిగాను అనమాట. సో మరి చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పెద్దపాడు నుంచి జయన శేఖర్ మాత్రం రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కనకారావు గారు పెడ నుంచి రైట్. అండ్ రాజోల్ నుంచి జయన గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ ఒకే ఒక్కడు శాంతినగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా సీలవంచు గ్రామం నుంచి రైట్ ఆన్సర్ వేముల పరశురాములు గారు అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, యో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు అనుకుంటున్నాము, ఎందుకో ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రవల్లిక రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో భవానీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే 100 దర్పినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి. 100 కాదు, యాక్చువల్గా నేను ఏమన్నాను, ఒక్క సంఖ్య నుంచి 20 తీసేస్తే, ఇప్పుడు సపోజ్ 100 అన్నారు మీరు, 100 నుంచి 20 తీస్తే 80 అవుతుంది. నేనేమన్నాను, ఆ వచ్చిన ఆన్సర్ అసలు సంఖ్యలో సగం అవుతుంది అన్నాను. సో 80 100లో హాఫ్ అయితే అవ్వదు కదా, అలా ఆలోచించండి. ఎగ్జాక్ట్గా నేను ఇచ్చిన
2: This is Akashvani, the news read by Valsa Williams. The Eurobank has launched the UPI-based remittance service for cross-border transfers from Greece to India, enabling Indian customers to transfer

பியூட்டிஃபுல் சாங்கை தவினை சரும் உங்களுக்கு இத்த சின்மானிச்சு ஜிவி பிரகாஷ் குமார் பாடின பாட்டு மனமாளிகள் இருக்கு. ஸோ மாதிரி 3:17 க்ராஸ் அப்பை 55 seconds అయిపోయింది మన మొన్నం సండే సండే గేమ్ షోలో. అండ్ నేను మీ ఆర్జే శృతి, నాతో మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో నేను అడిగిన క్వశ్చన్ కి అంటే రాజుగారు 7 కొడుకులు చేపలే ఎందుకు తెచ్చారు, ఏమై ఉండొచ్చు అని అడిగాను కదా. సో దానికైతే నాకు రకరకాల ఆన్సర్లు అయితే వచ్చాయి. సో ఫస్ట్ ఆన్సర్ అయితే కొంకల గ్రామం నుంచి గురులహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, చేపలైతేనే ఎండబెట్టగలం కనుక. ఓకే, సో మొత్తానికి స్టోరీని అలా ఫినిష్ చేశారంటారు. ఎనీవేస్ వెరీ నైస్ ఆన్సర్. యాక్చువల్గా నాకు ఒక నిమిషం శ్రీలక్ష్మి గారు గుర్తొచ్చారు. ఆకాశంలో కారు మబ్బులే ఎందుకు, బస్సు మబ్బులు అంటే బాగుండదు కనుక అన్నట్టు అనమాట. వెరీ నైస్. యాక్చువల్గా నెక్స్ట్ వేటకి రివర్కి వెళ్ళారేమోనండి అంటున్నారు లక్ష్మి ఫ్రమ్ గుంటూరు. ఓకే, సో అలా అంటారు, అందుకే చేపలు వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ అది ఊత పదం అయ్యి ఉండొచ్చు అంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి. ఓకే, వెరీ నైస్. వేముల పరశురాములు ఇంకా పద్మ అనమాట, ఊత పదమా. సో చేపలు కాదు అయితే తెచ్చింది రాజుగారు 7 కొడుకులు. ఇంతకాలం మనం కథ డిఫరెంట్గా విన్నామైతే. అండ్ నెక్స్ట్ కనకారావు గారు పెడ నుంచి చేపల కూర అంటే ఇష్టం అనుకుంటా అందుకే అంటున్నారు. ఓహో. నెక్స్ట్ రాజోల నుంచి జయన్న, తిమింగిలం తెస్తే బరువు ఉంటుందండి కాబట్టి తేలేదు అందుకే చేపలు తెచ్చేశారు అంటున్నారు. మొత్తానికి బాగా చెప్పారు మీరు. సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే. నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి. మీరు మన ఛానలే వింటున్నారా అనేది నాకు వచ్చిన పెద్ద డౌట్. సో నేను అడిగిన క్వశ్చన్కి ఇది ఏ విధంగా ఆన్సర్ అయిందో నాకైతే అర్థం కాలేదు. అండ్ మరి నెక్స్ట్ అయితే కప్పలు లేవండి అందుకే చేపలు వచ్చాయి అంటున్నారు గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ రమేష్ బాబు సుమలత. ఓకే, గోర్లకాందొడ్డి నుంచి అనమాట. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ రాజు భార్యకు చేపలంటే ఇష్టం, వాళ్ళ అమ్మ కోసం చేపలు తీసుకొచ్చారు అంటున్నారు శాంతినగర్ నుంచి. ఓకే, ఒకడు. ఓహో సూపర్. నెక్స్ట్ ఒక్కో చేప 20 కేజీలు ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్క చేప తెచ్చారు అంటున్నారు నిజామాబాద్ విక్టీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీరు అసలు అదేదో పక్కనే ఉండి చూసినట్టే చెప్పారు, అసలు సూపర్ అండి మీరు. నెక్స్ట్ పెడిన జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఆ రాజు కొడుకులకు చేపల పులుసు కూర అంటే ఇష్టమేమో మేడం అందుకే 7 చేపలు తెచ్చుంటారు అంటున్నారు. ఓహో, మీరు కూడా చేపల కూర మీద పడ్డారైతే. సో నెక్స్ట్ వాళ్ళకి తెలిసింది చేపల వేట మాత్రమే, జంతువుల వేట అంటే దడదడ అంటున్నారు కోనేరు విష్ణు అయ్యప్పనగర్ విజయవాడ నుంచి. నెక్స్ట్ మెసేజ్, అక్కడ వేట అంటే చేపల వేట అని, 7 చేపలు ఎందుకంటే అవి చాలా పెద్ద చేపలు, ఒక్కొక్కరు ఒక్క చేప కంటే ఎక్కువ చేపలు మోయలేరు అందుకే వారు ఒక్కొక్కరు ఒక పెద్ద చేప తెచ్చారు అంటూ ఒక పెద్ద గ్యాప్ పెట్టారు సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. ఆహా, స్టోరీ అంటే ఇలా అల్లాలి అదనమాట మ్యాటర్. ఆ రేంజ్ లో చెప్పారు మీరు. అండ్ వేదాంత్ జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతి గారు సరదాగా ఫన్నీగా ఆన్సర్ చెప్పమన్నారు కాబట్టి నా ఆన్సర్ ఏంటంటే రాజుగారి కొడుకులు తిమింగిలాలు మోయలేక చేపలు తేలిగ్గా ఉంటాయని. మీరు నవ్వద్దు ఆన్సర్ చదివి అన్నారు బట్ నా డెఫినెట్ గా ఆన్సర్ నవ్వొచ్చేసింది. అండ్ నెక్స్ట్ చిన్నగొల్లపాలెం కృష్ణా జిల్లా, నవ్య అక్షయ విరాట్, ఎండ పెట్టడానికి చేపలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి చేపలు తీసుకుని వచ్చారు.

అంతేలేండి, తిమింగలాన్ని ఎండ పెట్టాలంటే ఎన్ని రోజులు కావాలో. చేపలే ఎండలేదు, ఒక చేప అందులో ఎండలేదు ఇంతకి తీరా. అంత కష్టపడి చేపలే తెచ్చినా కూడా. ఎనీవేస్, నెక్స్ట్ చెరువుకు పోయారు కాబట్టి చేపలు తెచ్చారు అంటున్నారు. హన్మకొండ జిల్లా కాజేపట్ మండలం తరాలపల్లి గ్రామం నుంచి జీర్పదుల బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, నెక్స్ట్ అయితే మంగళగిరి నుంచి దామల్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు, నాకు ప్రశ్న అర్థం కాలేదు. ఇన్ని ఆన్సర్స్ చదివాను, ప్రశ్న అర్థం కాలేదు. సరే, ఆన్సర్లు విన్నదాన్ని బట్టయినా మీకు ప్రశ్న అర్థం అయి ఉండాలే. అర్థమైతే తప్పకుండా మెసేజ్ చేయండి, మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంటా. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్, కొన్నిటికి లాజిక్స్ ఉండవు, ఓన్లీ మ్యాజిక్స్ అంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. స్పెషల్లీ మన ఇంట్లో బామ్మ అమ్మమ్మలు చెప్పే కథలకైతే అసలు లాజిక్స్ వెతకూడదు మనం. ఎంత మ్యాజికల్గా ఉంటాయి వాళ్ళు చెప్తున్నప్పుడు, వాళ్ళ స్పెషల్లీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే ఒక రేంజ్లో. నాకు ఇప్పటికీ మా అమ్మమ్మ గారైతే లేరు, బట్ ఆవిడ చెప్పిన కథ, ఆవిడ ఎక్స్ప్రెషన్ బాగా గుర్తుంది, చాలా బాగా గుర్తుందనమాట. అది మ్యాటర్, ఫ్యూచర్లో నేను అలానే చెప్పబోతున్నాను మా మనవరాళ్ళకి అండ్ మనవాళ్ళకి. అండ్ నెక్స్ట్ అయితే నెక్స్ట్ మెసేజ్, స్మైల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, మీ యాంకరింగ్ చాలా బాగుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఎవరు, పద్మజ ఫ్రమ్ కర్నూల్. చేపలు దొరకడం వల్ల చేపలు తెచ్చారు రాజుగారు కొడుకులు మేడం అంటారు. సింపుల్గా ఉంది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అయితే ఆహా, అనిల్ కుమార్ గారు ఒక పెద్ద మెసేజ్ పంపించారు. రాజుగారు ఏడుగురు కొడుకులు ముందు అడవికి వేటకెళ్లారండి, ఎంత వేటాడినా ఒకే రకమైనవి ఏడు దొరకలేదుట. అందరూ రాజుగారు ముందు సమానంగా నిలవాలి అని అందరూ మాట్లాడుకుని చేపలైతే ఏడు దొరుకుతాయని చేపలు పట్టుకెళ్లారన్నమాట. ఆహా, నిజంగా ఏం చెప్పారండి మీరు, అద్దిరిపోయింది మీ ఆన్సర్. సూపర్, మొత్తానికి ఈక్వాలిటీని తీసుకొచ్చారు మీరు మన క్వశ్చన్లోకి. నెక్స్ట్, ఏడుగురు చేపలు ఇష్టమైన ఫుడ్ అయి ఉండొచ్చు అంటూ మెసేజ్ చేశారు ఉప్పుడు శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నుంచి. అడవికి వెళ్తే పులులు సింహాలు ఎదురైతే వీళ్ళే వాటికి డిన్నర్ అయిపోతారు. అదే చెరువుకు వెళ్ళారనుకోండి, చేపలు కనీసం ఎదురు తిరగవు, పైగా వీళ్ళని చూసి పారిపోలేవు కదా. పిఎస్ రంగారావు గారు వేస్తాంబరం చెన్నై నుంచి మెసేజ్ చేశారు. పాయింట్ ఏనండి, ఈ విధంగా ఆలోచిస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసినట్టే. సో మరి నెక్స్ట్, ఎంఎస్ దుర్గారావు గారు, దుర్గారావు గారు రాణి గారికి చేపల కూర మాత్రమే వచ్చు అట. మీరు రాణి గారికే ఫిట్టింగ్ పెట్టారు, తీసుకెళ్ళి అయ్యయో. ఎనీవేస్, నెక్స్ట్ అయితే మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుంచి, చేపలు వేట ఈజీ అనుకుంటా అండి అంటున్నారు. నెక్స్ట్, ఎండబెట్టి తినడానికి చేపలు తెచ్చారు అన్నారు నంద్యాల నుంచి ఇస్మాయిల్ అండ్ అయాన్. ఓకే, అనంతపురం నుంచి అనురాధ, ఎనిమిది చేపలు తెస్తే ఇంకొకటి ఎవరు తింటారు అని గొడవ పడతారు, అందుకే ఏడు చేపలు తెచ్చారు. రాజుగారు బడ్జెట్ అంతే, ఒక్కొక్కరికి ఒక్కో చేపే అట. అయ్యో, మీరు రాజుగారి దగ్గర కూడా బడ్జెట్ మాట్లాడారు చూసారు, అది అసలేం పాయింట్. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ కూడా ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి, అన్నీ కూడా సూపర్ ఫన్నీగా ఉన్నాయి, చదువుతాను తప్పకుండా. రైట్ నా మీ అందరి కోసం మహర్షి సినిమా నుంచి అయితే పాలపెట్ట సాంగ్ వచ్చేస్తుంది, ఎంజాయ్ లిజ్ని.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణ తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావేమో, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

3:33 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోలో టైం. అండ్ దిస్ ఇస్ అర్జు శృతి అండ్ మనమున్నాం సందరే సుందరి గేమ్స్ షోలో. మరి ఎంఎం కీరవాణి గారు అండ్ సునీత పన్న సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు విక్రమార్కుడు సినిమా నుంచి. సో మరి నెక్స్ట్ ఆన్సర్ మనకైతే నేను అడిగిన రాజుగారు ఏడుగురు కొడుకులు ఏడు చేపలు క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు ఎవరంటే సూర్యబాబు గారు. ఓకే, శ్రీకాకుళం కామేశ్వరిపేట నుంచి అనమాట సూర్యబాబు గారు అండ్ వైఫ్ కళ్యాణి గారు. ఓకే, అడవంతా తిరిగి తిరిగి ఏమి దొరకకపోతే ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తే రాజుగారు తిడతారని, వీళ్ళు దద్దమ్మలు చేతకాని వాళ్ళు అని తిడతారని కనీసం చేపలు పట్టుకునైనా వెళ్దామని చెప్పేసి అలా అయితే రాజుగారు ఏమి అనరు కాబట్టి చేపలు తీసుకెళ్లారు అంటున్నారు. యవాబోయ్ మీరు చెప్పేది వింటే ఇదే రీజన్ ఏమో అనిపిస్తుందండి నాకు. ఎనీవేస్ నైస్. అండ్ పుట్టపాకు నుంచి భవానీ వెంకట్, ప్లీజ్ మేడం పేర్లు చదవండి అట. పేర్లు చదువుతూనే ఉన్నాను కదా, పేర్లు, ఊరి పేర్లు, మండలం పేర్లు అన్నీ చదువుతున్నాను కదండి. ఎనీవేస్, నెక్స్ట్ రివర్ డ్రై ఉంటుంది, డ్రై అయి ఉంటుంది అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఓకే, నది ఎండిపోయింది కాబట్టి చేపల్ని బతికించడం కోసం చేపల్ని ఇంటికి తెచ్చారంటారు, అంతేనా? ఎనీవేస్, నెక్స్ట్ అయితే చెరువు వేటకు వెళ్లారు అందువల్ల అంటూ శ్రీ వైష్ణవి ఫ్రమ్ చెన్నై నుంచి మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ అయితే వేట అనేది అడవిలో కదా, అడవిలో చేపలు ఉండవు. సో అడవి అంటే భయం. చెరువుకి వెళ్ళి ఎవరో పట్టిన ఏడు చేపలు దొంగలించారు గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి. అజ్జో, మీరు మొత్తానికి ఆ చేపలు కూడా వాళ్ళు వేటాడలేదు అని చెప్పేస్తున్నారా? బాగుంది. ఎనీవేస్, నెక్స్ట్ అయితే చేపల కూర అంటే ఆరోగ్యానికి చాలా మంచిదని తెచ్చారేమో అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మేము జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్. హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. హాయ్ మురళి గారు. అండ్ నెక్స్ట్, ఎందుకంటే చదువుతున్నా వినండి, ఇంట్లో పప్పు చారు చేశారు, రెండు కాంబినేషన్ బాగుంటుంది అంటూ శేఖర్ పాలకొల నుంచి మెసేజ్. ఆహా, బాగా చెప్పారు సుమి. అండ్ నెక్స్ట్ అయితే భానుమొక్కల నుంచి ఎంఎఫ్ఎస్ సర్దార్, చేపల ఆరోగ్యానికి మంచిది కాబట్టి తెచ్చారట. హాయ్ అంటూ మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి. చేపలు తెస్తే నిద్రపోయి వచ్చారా అని అడుగుతారేమో అని. ఆహా, అచ్చా, చేపలు తెస్తే నిద్రపోయి వచ్చారని అడుగుతారేమో అని చేపలు తెచ్చారట. ఆహా, అసలు ఏమన్నా చెప్పారా మీరు. చిన్నమ్మాయి మిరియాలు కూడా హలో శ్రీతమ్మ అంటూ మెసేజ్ చేశారు. హాయ్ అండి, నేనైతే తెచ్చిన చేపలు మంచిగా పులుసు చేసి వాళ్ళకి పెడతానట. అసలు ఏ గోళ లేదు, వాళ్ళు ఎందుకు తెచ్చారో మనకి, ఎందుకు చేపలు తెచ్చారా లేదా అంతే అంటున్నారు చిన్నమ్మాయి గారు. ఓకే, నెక్స్ట్, కొన్ని సంవత్సరాలైనా సరే ఆ ఒక్క చేప ఎండదు అంటున్నారు అక్కరపాక నుంచి రమ గారు. కదండి, నా చిన్నప్పటి నుంచి వస్తున్నారు, ఇప్పుడు ఎండలేదు, మా మనవరాళ్ళు మన వాళ్ళు వచ్చేదాకా కూడా అది ఎండదు. అఫ్కోర్స్ వాళ్ళ తర్వాత జనరేషన్ వచ్చినా కూడా ఎండదు.

అండ్ సుధాకర్ ఏమంటున్నారంటే వాళ్ళు చేపలు పట్టే రాజులు అయి ఉండొచ్చు, అందుకే చాలా తెచ్చుంటారు, అందరికీ పంచి ఒక్కొక్కరు ఒక్కొక్క చేపనే తెచ్చుంటారు అంటున్నారు. ఆహా, నెక్స్ట్ అందరూ సమానమే అనే భావంతో అన్నారు శ్రీధర్రావు గారు, శాంతి స్ట్రీట్ ఆదోన్ నుంచి. కథకు కళ్ళుండవు, ముంతకు చెవులుండవు అట. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ ఎస్ భీమశ్రావు గారు పెడన్ నుంచి. ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ గారు చెప్పారట, అందుకే చేపలు తెచ్చారు. ఏది, అప్పట్లో డాక్టర్ గారు అండి, వైద్యులు. ఓకే, నెక్స్ట్ శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ చంద్రశేఖర్ గారు. రాజుగారి ఏడుగురు కొడుకులు అడవికి పోతే ఒకరు కుందేలు, ఒకరు పొట్టేలు, ఒకరు చేపలు వస్తే వండుకోవాలి, టైం వేస్ట్ అవుతుందని అందరూ ఒకటే తీసుకుని వచ్చేసారు అట. ఆహా, నెక్స్ట్ కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి అనమాట రామకార్తిక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రాజుగారి కుమారులు సోమరులు కాబట్టి ఒక్కొక్కరు ఒక చేప తెచ్చారు. అయ్యో బాబోయ్, నెక్స్ట్ అడవికి వెళ్ళాక అక్కడ వాతావరణం నచ్చక వాటర్ ఇంకా సముద్రాల దగ్గరికి వెళ్ళి 7 మంది 7 చేపలు తెచ్చారు అన్నారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి. అదైతే సమ్మర్ అయ్యి ఉంటుంది అంటారు, ఎండాకాలమా అదే. అయితే ఈ చేపల స్టోరీ అంతా, ఈ రాజుగారి ఏడుగురు కథ స్టోరీ మొత్తం సమ్మర్లో జరిగింది అంటారు, అంతే కదా. ఓకే, నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య. సేమ్ చేపల కూర అయితే మరుసటి రోజైనా తినొచ్చని అట. ఆహా దేవుడా. అండ్ నెక్స్ట్ అయితే యువరాజు పిల్లలు అయి ఉంటారు, అందుకే చెరువుకి వెళ్తున్నారు. ఓకే, ఏంటో కొంచెం అర్థం కాలేదు జ్యోతి నెల్లూరు నుంచి మీ మెసేజ్ నాకు, సారీ, వెరీ సారీ. అండ్ నెక్స్ట్ నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి, ఇవే 7 చేపలు, అందులో ఒక చేప ఎండలేదు, అది సండే అట. ఓకే, సండే చేపలు కూడా రెస్ట్ తీసుకుని ఎండడానికి, ఓ దేవుడా. నెక్స్ట్ రాజు అయితే పులిని వేటాడేవాడేమో, కొడుకులు కదా చేపలతో కానిచ్చేశారు అంటారు మహమూదినాయుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. ఓకే, ఏం వేటాడామా అని కాదు, వేటాడామా లేదా అంతే, అదనమాట పండుగ కాదు కాదు, రాజుగారు కొడుకు అంటే. ఓకే, నెక్స్ట్ అయితే చిన్నగొల్లపాలెం కృష్ణా జిల్లా జగదీశ్వరి కృష్ణ తాతారావు గారు. చేపలు తీసుకుని రాకపోతే ఈ సరదా ప్రశ్న ఉండేది కాదు, ఇంత ఫన్నీ ఆన్సర్స్ వచ్చేది కాదు. అర్రెర్రెర్రెర్రెర్రె, ఏమన్నా చెప్పారా, అద్దరు కొట్టారండి మీరు అసలు చివరిలో వచ్చి. నెక్స్ట్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక్ అండ్ ఫ్యామిలీ మెంబర్ శృతి గారు, మీరు అడిగే ప్రశ్నలు లాజిక్గా బాగా అడుగుతారు, సూపర్ అని, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వెంకటేష్ కర్నూలు నుంచి, రాజా చేపల కూరే, ఓకే, అంటే రాజుగారికి చేపలు కూరిష్టం కాబట్టి. ఓకే, అర్థమైంది మీ ఆన్సర్. ఎనీవేస్, ఇవ్వండి సరదా సరదా ఆన్సర్స్. మొత్తానికి చాలా హైలైట్ అయింది ఈ క్వశ్చన్, నాకైతే బాగా నచ్చినాయి మీ ఆన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ పార్టిసిపేషన్. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, ఏంటంటే మ్యాటర్. ఓకే, ఒకటి ఉందండి, దానికి శరీరం అనేది అసలు లేదు, కానీ పుట్టుక ఉంటుంది, అలాగే చనిపోవడం కూడా ఉంటుంది. ఏమై ఉండొచ్చు అది మీ ఉద్దేశంలో, అది ఏమై ఉంటుంది? శరీరం లేనిది పుట్టేది చనిపోయేది, పుట్టుకు ఉండేది చనిపోవడం కూడా ఉండేది, అది ఏమై ఉండొచ్చు? ఆన్సర్ చెప్పేసాను నాకు. రైట్ నౌ మీ అందరి కోసం హరిచరణ్ అండ్ ప్రశాంతిని పడ్డ సాంగ్ ప్లే చేస్తున్నాను, ఊకొడతారా ఉలిక్కి పెడతారా ఈ సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

నేర్పు కళ్ళల్లు సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఎస్పి బాలు గారు పాడిన పాట. యాక్చువల్ గా ఆయన పాడిన పాటల్లో అండి, స్పెషల్లీ మెరుపు కళ్ళల సినిమాలో అయితే చాలా మంది ఓవాన పడితే కానీ లేకపోతే వెనలవే వెనలవే సాంగ్ కానీ అనుకుంటారు కదా, చాలా మందికి ఫేవరెట్ సాంగ్స్ మెరుపు కళ్ళల సినిమాలో. బట్ నాకైతే ఎస్పి బాలు గారు పాడిన ఈ పాట చాలా నచ్చుతుంది స్పెషల్ గా. సో మరి రీజన్ అయితే తెలియదు కానీ నాకు చాలా ఇష్టం, హెడ్ ఫోన్స్ లో ఇంకా ఇంకా ఇంకా ఇంకా బాగుంటుంది సాంగ్. ఎనీవేస్ రైట్ నా టైం 3:49 క్రాస్ అయిపోయి 38 సాంగ్ సెకండ్స్ అయిపోయింది మన టైం. సో సందరే సందరి గేమ్ షోలో నేను అడిగిన క్వశ్చన్ కి, అంటే శరీరం లేదు కానీ పుట్టుక చావు ఉన్నది ఏంటి అని అడిగాను. సో మరి దానికి గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి ఊపిరి లేదా ప్రాణం అంటున్నారు. క్వశ్చన్ ఎంత డీప్ గా ఉందో మీ ఆన్సర్ కూడా అంతే లోతుగా వెళ్ళిపోయింది. ఓకే నైస్. నెక్స్ట్ అయితే రాజు నుంచి జయన్న శ్వాస గాలి అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఊహా కోరిక అంటున్నారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కోరిక ప్రేమ నీటి బుడిగా అంటున్నారు శాంతినగర్ నుంచి. ఓకే ఒకడు నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి నీడ అంటున్నారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కోడిగుడ్డ అంటుంది అంటున్నారు. కోడిగుడ్డ ఏమిటండి, కోడిగుడ్డకి శరీరం అంటే దానికి ఒక అదొక ఇలా ఉంటుంది కదా, సో దానికి ఉన్నట్టే కదా ఏదో ఒక వస్తువు లాగానో లేకపోతే తినే పదార్థం లాగానో. సో కోడిగుడ్డ డెఫినెట్ గా కాదు. ఓకే నెక్స్ట్ భాస్కర్ పెడం నుంచి నిప్పు అంటున్నారు. నెక్స్ట్ చిన్నగొల్లపాలెం నుంచి కృష్ణా జిల్లా ఓకే జగదీశ్వరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొక్క అంటున్నారు. అండ్ నెక్స్ట్ నీడ ఆర్ ఆలోచన అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆలోచన అన్నారు ఐవర్ రెడ్డి బద్వేల్ నుంచి. నెక్స్ట్ మెసేజ్ ఓకే సేమ్ ఇదే ఆన్సర్ ఆలోచన. కొంతకాలానికి ఐ మీన్ పుడుతుంది, కొంతకాలానికి అది మరుగున పడిపోతుంది, దట్ మీన్స్ చనిపోతుంది అన్నారు పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం చెన్నై నుంచి. నెక్స్ట్ గోర్లకాందోటి నుంచి కోపం ఇంకా ఆశ అంటున్నారు అన్నమాట. ఎవరు పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత. ఓకే ఎస్ భీమసరావు గారు పెడన్ నుంచి నిప్పు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మీకు డబుల్ శాలరీ ఇవ్వాలి డిమాండ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రవల్.

మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఉప్పు అనుకుంటున్నాను, నీటిలో పుడుతుంది, నీటిలో పడగానే మరణిస్తుంది అంటున్నారు జీ వీరేంద్రనాథ్ పటేల్, కుంకునూరు గ్రామం, దేవనికొండ మండలం, కర్నూలు జిల్లా. ఓకే, నెక్స్ట్ మెసేజ్ కనకారావు గారు పెడన్ నుంచి, నీటి బుడగ ఆర్ నవ్వు. ఆహా, ఏం చెప్పారు. నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు కరెంట్ పవర్ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఊపిరి లేదా ప్రాణం, ఓకే గణేష్ అనమాట మెసేజ్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ కథానా, నంద్యాల నుండి ఇస్మాయిల్ దనీష్. ఇది ఎలా శరీరం లేదా కథకి, ఏమిటో మరి. ఎనీవేస్, నెక్స్ట్ అయితే నీడ మహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అకర్పాక నుంచి రమా కూడా ఆశ అంటున్నారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నీటి బుడుగా అంటున్నారు. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు చందమామ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మురళి గారు ఎప్పట్లాగానే పాట పాడమంటూ మెసేజ్. ఓకే, మనస్సు ప్రేమ అంటూ దస్తగిరి సంధ్య ప్రతిటూరు కడప జిల్లా నుంచి మెసేజ్. అనంతపురం నుంచి అనురాధ, గాలి ఊపిరి, బ్యాటరీ అండ్ బ్రాకెట్స్ లో ఛార్జింగ్ అట. నెక్స్ట్ మెసేజ్ ఓకే, ఆత్మ అంటున్నారు రాజు కోనాపూర్ నుంచి. ఓ మై గాడ్, నిన్నున్నాయా నాకు తెలియనివి అన్నట్టుంది నా పరిస్థితి. సో శరీరం లేనిది, పుట్టుక చావు ఉన్నది, ఏమై ఉండొచ్చు మీ ఉద్దేశంలో నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ వాట్సాప్ నెంబర్ కి. రైట్ నౌ మీ అందరి కోసం లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ కిక్ 2 టైటిల్ సాంగ్. ఎంజాయ్ లిస్నింగ్.

0: అరే ఎగిరెగిరి తుల్లెనంట
1: సేపలంట
0: అరే ఎగిరెగిరి తుల్లెనంట మీసమున్నరు

0: కట్టుకున్న ఇంటి దాన్ని
1: బండ మన్ను
2: ఐలస
0: మా పటల నీ ఇంట
1: పండగను
2: ఐలస
0: ఏటిలోన చేపలంట
2: ఐలస ఐలస
0: అరే ఎగిరెగిరి గుళ్ళెనంట
2: ఐలస ఐలస.
3: దొంగ దొంగ సినిమా నుంచి బ్యూటిఫుల్ బిట్ సాంగ్ అయితే వినేశారు సురేష్ బ్రిటర్స్ అండ్ శ్రీనివాస్ పాడిన పాట అనమాట. సో మన టైం 3:58 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది వివిధ భారతి స్టూడియోస్ లో. సో మనమున్నాం సందేశ సందడి గేమ్ షోలో. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి నేను అడిగిన క్వశ్చన్ కి నీటి పుడుగా అనుకుంటాను అంటూ మెసేజ్ చేశారు ఎంఎఫ్ఎస్ సర్దార్. ఓకే, సో మరి నెక్స్ట్ భానుమక్కుల నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ దీపం అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ నెక్స్ట్ ఓపిక అంటూ మెసేజ్ చేశారు కర్నూలు ఎన్ఎంటి సురేష్. ఓకే, పెద్దపాటి జయన్న శేఖర్ నరేంద్ర. ఓకే, నెక్స్ట్ మంగళగిరి యశోద గారు అయితే గాలి అంటున్నారు. నెక్స్ట్ డి సూరిబాబు గారు అండ్ కళ్యాణి గారు కామేశ్వరిపేట నుంచి క్వశ్చన్ వినలేదు అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ ఆకాశం అంటున్న రాజుగ వేణు దేశాయిపేట నుంచి. సో ఇంతకీ నా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే ఆశ ఆశ ఆశ. సో మరి పుట్టుక ఉంటుంది చనిపోవడం ఉంటుంది కానీ దానికి శరీరం అయితే ఉండదు. ఇది నా దగ్గర ఉన్న ఆన్సర్ పక్కన పెడితే ఇక్కడ ఎన్ని రకాల ఆన్సర్స్ వచ్చాయంటే అన్నిటికీ మ్యాక్సిమం నేను అడిగిన లాజిక్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఎనీవే, లవ్లీ పార్టిసిపేషన్. ఇది ఇవాళ సందరి మన స్టూడియోలో టైం కూడా 4:00 రీచ్ అయిపోతుంది కాబట్టి ఇవాళ సందరికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ ఎగ్జాక్ట్గా రేపు 2:30 ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, బట్ మీరేం చేయాలి, జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మళ్ళీ మనం 4:00 కి న్యూస్ హెడ్లైన్స్ తర్వాత కలుసుకున్నాం వివిధాలో. ఓకేనా, స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం, వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. రాష్టపతి ద్రౌపది ముర్ము విశాఖలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు అభ్యసించిన 373 మంది డిగ్రీ పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. బలమైన ఆర్థిక వ్యవస్థ, అత్యాధునిక సాంకేతిక సామర్థ్యం, పటిష్టమైన జాతీయ భద్రత, ఈ మూడు దేశానికి మూలస్తంభాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. గుజరాత్లో ఈ రోజు

వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట ఖనిజ సంపదపై మార్కెట్ క్యాపిటలైజేషన్ అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేసి ఆదాయ వనరులను విస్తరించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, పైథాన్ ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించి విద్యార్థి రూపొందించిన హోంవర్క్ అసైన్మెంట్ అప్లికేషన్ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించి అభినందించారు. రాష్టంలో విద్యారంగ అభివృద్దికి మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. మహిళల ఆర్థిక సాధికారతలో దేశానికే ఆంధ్రప్రదేశ్ రాష్టం ఆదర్శంగా నిలిచిందని కేంద్ర నివేదికలు వెల్లడించాయి. మహిళలకు వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణాల అమల్లో రాష్టం 99.7% లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపాయి. పశ్చిమగోదావరి జిల్లాలో రేపటి నుండి లబ్దిదారులకు 96 కోట్లకు పైగా సామాజిక పింఛన్ల పంపిణీ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియపై భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణ ప్రక్రియలో ప్రజలు ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని గడువు పొడిగించాలని భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ పేర్కొంది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు సభ్యత్వ కార్డు కలిగిన కార్మికుల పిల్లల సంక్షేమం కోసం ఇండస్ట్రీ రెడీ ఆన్లైన్ స్కిల్ అప్గ్రేడేషన్ ప్రోగ్రాం ట్రైనింగ్ ప్రోగ్రాం గుంటూరులో ప్రారంభమైనట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆశారాణి తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ దేశవ్యాప్తంగా 6,000కు పైగా టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ జులై 29. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

Yes, మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అడ్జశ్రుతి. సో మనం ఎంటర్ అయిపోయాం వివిధ ప్రోగ్రామ్ లోకి. ఈ రోజు వివిధాలు స్పెషల్ ఏంటో తెలుసా అండి? లిరిసిస్ట్ అన్నమాట. మనకి ఒక పాటకి సంగీతం ఎంత ఇంపార్టెంటో, ఆ పాటకి లిరిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మ్యూజిక్కి సోల్ ఏంటి అంటే లిరిక్స్ అని చెప్పచ్చేమో. సో అలాంటి లిరిక్స్కి లైఫ్ ఇచ్చే లిరిసిస్టులు మనకి చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళలో ఒకరు అనంత శ్రీరామ్ గారు. ఆయన రాసే ప్రతి పాట మనకి వినడానికి మాత్రమే కాదు, ఫీల్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. సో ప్రేమ, బాధ, ఆనందం, అసలు ఇలా ఏ ప్రతి ఎమోషన్ని తీసుకున్నా సింపుల్గా పదాలతో ఎక్స్ట్రాడినరీగా ఫీల్ చేయించే మ్యాజిక్ పెన్ అన్నమాట ఆయనది. సో మరి ఆయన రాసిన పాటల్లోంచి ఇవాళ కొన్ని పాటలు మీకోసం నేను ప్లే చేస్తాను వివిధ ప్రోగ్రాంలో. రైట్ నా కార్తీక్ పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిస్నింగ్.

మిక్కి జీ మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో నరేష్ అయ్యర్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు అనంత శ్రీరామ్ గారి లిరిక్. లవ్లీ సాంగ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచి విన్న తర్వాత 4:13 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధాలో. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం గీత గోవిందం సినిమా నుంచి గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో చిత్ శ్రీరామ్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

ఇష్క్ సినిమా నుంచి ప్రదీప్ విజయ్ అండ్ కళ్యాణి నయ్యర్ పాడిన సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు. మరి అనంత్ శ్రీరామ్ గారి లిరిక్ అనమాట. సో 4:23 క్రాస్ అయిపోయి 14 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. అండ్ దిస్ ఇస్ అర్జు శృతి, నాతో మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఈ రోజు స్పెషల్ గా మనం అనంత్ శ్రీరామ్ గారు రాసిన లిరిక్స్, బ్యూటిఫుల్ లిరిక్స్ వింటున్నాం కదా. సో మరి యాక్చువల్ గా పదాలైతే అందరూ రాస్తారండి, కానీ ఆ పదాలతో మనసుల్ని మాట్లాడించే వాళ్ళు మాత్రం కొంతమంది ఉంటారు. అలాంటి మ్యాజికల్ లిరిసిస్ లో మన అనంత శ్రీరామ్ గారు తప్పకుండా ఉంటారు. ఆయన లిరిక్స్ లో తెలుగులో తీయదనం ఎంత ఉంటుందో దానికి తగ్గ అర్థం కూడా అంతే ఉంటుంది కదా. అందుకే కదా ఆయన పాట స్టార్ట్ అయితే మనం స్కిప్ అస్సలు చేయలేం. సో అది మ్యాటర్. సో మరి నెక్స్ట్ అయితే గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో అర్మాన్ మాలిక్ పడిన సాంగ్ ప్లే చేస్తున్నాను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్స్ అనంత శ్రీరామ్ గారు రాసిన లవ్లీ లవ్లీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా మరి వాళ్ళ వివిధాని. సో మరి చాలా పాటలు వేస్తున్నాను, మరి నా ఫేవరెట్ సాంగ్ వేయపోతే ఎలా చెప్పండి. సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం కార్తీక్ పాడిన పాట ప్లే చేసేస్తున్నాను, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఏటో వెళ్ళిపోయింది మనసు సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో.

0: దర్శితానైతే తెలిసి నేను కుసుమం తాను.
1: ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో మరి సాహసం శ్వాసగా సాగిపోలో ఈ పాట కూడా అనంత శ్రీరామ్ గారు రాశారు. మరి ట్యూన్ అయితే కంపోజర్ క్రియేట్ చేస్తారండి, కానీ ఆ ట్యూన్ ని పాదాలతో సైతం మన గుండెల్లో నిలబెట్టేది, ఎప్పటికీ నిలబెట్టేది అనంత శ్రీరామ్ గారు లాంటి లిరిసిస్ట్లే అండ్ వాళ్ళు రాసిన పదాలే కదా. మరి అలాంటి ఎంతో మంది అద్భుతమైన లిరిసిస్ట్లు మనకి ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా హ్యాట్సాప్ చెప్పేస్తే, వాళ్ళ వివిధకు కూడా బై బై చెప్పేస్తున్నాను. మరి ఎగ్జాక్ట్ గా 4:50 ఆర్జే చేతన్ వెనిలా ప్రోగ్రామ్ తో రెడీగా ఉంటారు. దాట్ మీన్స్ శృతి టాటా బై బై చెప్పేసే టైం అయిపోయింది. మళ్ళీ మనం జూలైలో కలుద్దాం. ఆంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి FM 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.

Hello dear friends, welcome to Venala program with me, your RJ Chetan. ఒక్కసారి అలవాటైతే చంపేదాకా వదలదు, మత్తుమందు. ప్రాణాలను హరించే మహమ్మారి మాదక ద్రవ్యం. ఈ అలవాటుకు ఒక్కసారి బానిసలైతే అది చంపేదాకా వదిలిపెట్టదు మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాదు, ఈ అలవాటుకు బానిసైన వ్యక్తుల వల్ల సమాజానికి ప్రమాదమే, కుటుంబ సభ్యులకు నరకం కనబడుతుంది. జీవితంలో ఇంతటి విలయాన్ని సృష్టించే మాదక ద్రవ్యాలకు తేలిగ్గా యువత ఆకర్షితులవుతున్నారు. కళాశాల విద్యార్థుల్లో డ్రగ్స్ తీసుకోవడం ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. ఇలా ప్రపంచం మొత్తం మీద మత్తుమందుకు బానిసైన వారు ఎన్నో కోట్ల మంది ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి తన నివేదికలో వెల్లడించింది. ఒక స్ట్రేంజ్ ఫ్యాక్ట్ చెప్పాలా మై డియర్ ఫ్రెండ్స్, డ్రగ్స్ అన్నా గానీ ఆల్కోహాల్ అన్నా గానీ ఇదంతా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్, వెస్టర్న్ కంట్రీస్ అంటారు. కానీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ చూసినట్టయితే ముఖ్యంగా ఈ మత్తుమందు వినియోగం ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువ ఉంది. ఇది ఆందోళన వ్యక్తం చేస్తుంది. మన దేశంలో సుమారు 10 లక్షల మంది యువత నల్లమందుకు బానిసైనట్లు తన నివేదికలో తెలిపింది. అయితే ఈ సంఖ్య 15 లక్షలకు మించి ఉంటుందని అనధికార సమాచారం.

మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, మత్తుమందుకు బానిసవుతున్న వారిలో అధికులు ధనవంతుల కుటుంబాలకు చెందిన వారు కావడం, తల్లిదండ్రుల నిరాధారణ, ఒంటరితనం, చదువు ఒత్తిడి ఇత్యాది కారణాల వల్ల యువత మత్తుమందుకు అలవాటు పడుతున్నట్లు తేలింది. ఇక ఇప్పుడు ఈ అలవాటు క్రమేణా మధ్యతరగతి కుటుంబాలకు పాకుతున్నట్లు వెల్లడవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేవారు మధ్యతరగతి యువతను లోబర్చుకుని మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మత్తుమందు వ్యాపారం సాగిపోతుంది. పెట్రోల్, ఆయుధాల వ్యాపారం తర్వాత ఈ స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యాపారమే జరుగుతున్నట్లు తేలింది. దీని టర్నోవర్ సుమారు 50,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు గణనాంకాలు చెప్తున్నాయి. భయంకరమైన డ్రగ్స్ వాడకం వల్ల ఏటా చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇక 20 నుంచి 25% ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక చదువుకునే విద్యార్థుల్లో 20% మంది జీవితాలను ఇది కబళిస్తుంది. మరో 22% మంది మత్తు బానిసలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ మత్తు భూతాన్ని వదలగొట్టాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తుంది. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మత్తు వద్దు, ఆరోగ్యమే ముద్దు అని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తుంది. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే శరీర అవయవాలతో పాటు మెదడుపై ప్రభావం చూపిస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ పోలీస్ మాదక ద్రవ్యాలను ప్రధానంగా సిఎన్ఎస్ డిప్రెసెంట్స్, సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ లను, హాలిసోజెనస్, ఎనాల్జెసిక్స్, ఇన్హలెన్స్ అని ఎన్నో రకాలుగా వర్గీకరించారు. హలూసినోజన్స్ తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించేలా ప్రయత్నిస్తాడు. డెలీరియం అనే దశకు దారి తీసిన తర్వాత రాత్రికి పగటికి తేడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలను భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నార్కోటిక్ ఎనాల్జిక్స్ వాడటం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. ముక్కు ద్వారా పీల్చి తీసుకునే వాటిని ఇన్హలెన్స్ అంటారు. ఇవి మనసును మెదడును ఉద్రేకపరుస్తాయి. గాంజాయికి శాస్త్రీయ నామం క్యానబిస్. ఇందులో డెల్టా 9 టెట్రాయిడ్ కెనాబిలన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన తర్వాత జీవనశైలి మారిపోతుంది. వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను మర్చిపోతారని డాక్టర్స్ చెప్పారు. పిల్లల ప్రవర్తనలో అసాధారణ రీతిలో మార్పులు కనిపిస్తున్నా, సాధారణ స్థాయి మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా ఆ పిల్లలపై తల్లిదండ్రుల దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కల్పించగానే డీఅడిక్షన్ సెంటర్స్ ని సంప్రదించాలి. చికిత్సతో పాటు మానసిక కౌన్సిలింగ్ కూడా అందించాలి. మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్తుల్లా చూడటం మానేసి వారికి డీఅడిక్షన్ చేసేందుకు సహకారం అందించాలి. తల్లిదండ్రులు, డాక్టర్స్, సమాజం, మీడియా కూడా సహకారం అందించాలి. టెక్నాలజీ వల్ల మాదక ద్రవ్యాల సరఫరా సులభంగా మారిపోతుంది. పోలీసులు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని కాకుండా సరఫరా చేస్తున్న వారిని శిక్షించడం పట్ల దృష్టి సారించాలి. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

వెల్ డియర్ ఫ్రెండ్స్, ఒక మహమ్మారి, ఒక భూతం, ఒక పెనుభూతం గురించి మాట్లాడుకున్నాము. ఇది చాప కింద నీరు లాగా మాట్లాడుకునేటప్పుడు అబ్బో ఇది ఎక్కడో అవుతుంది, దూరం మన దగ్గర కాదు అనుకుంటాం. కానీ ఒక్కసారి మన చుట్టుపక్కల చూసుకుంటే

0: ఎవరు డ్రగ్ అడిక్ట్ కూడా తెలియని పరిస్థితి మన లోపలే వెళ్తున్నారు, మన ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు. ఇది ఒక వార్నింగ్ అండ్ కాషన్ మాత్రమే, మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పాల్సింది కాదు. పిల్లలు ఏ పని చేస్తున్నా తల్లిదండ్రులు తప్పకుండా గమనించాలి, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. స్కూల్స్ లో కాలేజెస్ లో ఈ మధ్య అవేర్నెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఏమిటంటే చేతిలో ఒక సెల్ ఫోన్ వచ్చింది, దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరితో ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా అవుతుంది, ఎలా లభ్యం అవుతున్నాయి ఈ డ్రగ్స్ కూడా తెలియని పరిస్థితి. మనం ఏదో చిన్నపిల్లలు కదా చేయరు అనుకుంటాం, మన కంట్రోల్లో ఉన్నారు కదా చేయరు అనుకుంటాం, లేదా మేము చాలా మంచి వాల్యూస్ తో పెంచామో చేయరు కదా అనుకుంటాం. ఇలా ఇవన్నీ మానేసి రియాలిటీలోకి వచ్చి ఏమవుతుంది అనే రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత చర్య తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ కి అడిక్ట్ అయితే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైం, బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: Shakti FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరింతవరకు వివిద్ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్ర ప్రసారాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం. మీరింతవరకు వివిద్ భారతి తెలుగు కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 5 గంటలు దాటి 35 సెకండ్లు. ఇప్పుడు విందాం

ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జె నిర్మల, అనంతరం అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవం గురించిన వివరాలు వింటారు. ముందుగా పసందైన వంటకాలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: పసందైన వంటకాల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు బాగున్నారా? ఈనాటి మన పసందైన వంటకాల కార్యక్రమంలో సరికొత్త వంటకాలు చెప్పుకుందాం. మీరంతా కూడా వినడానికి రెడీగా ఉన్నారు, అలాగే నోట్ చేసుకొని తయారు చేసుకుందామని కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయం నాకు తెలుసు శ్రోతలు. అయితే ముందుగా ఈరోజు మనం మామూలుగా బఠానీ కర్రీ లేకుంటే చోళే కర్రీ అంటారు, పన్నీర్ కర్రీ అంటారు కదా, వీటన్నిటికీ గ్రేవీ కావాలి. ఈ గ్రేవీ ఎలా చేసుకోవాలి, గ్రేవీ రుచికరంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏమేమి కావాలి అన్న విషయం ఈరోజు చెప్తాను. ముందుగా ఒక 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలంటే ఎర్రగడ్డలు తీసుకోండి. 2 టమాటాలు తీసుకోండి. 2 టమాటాలు బాగా కడిగేసేసి సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా, ఎర్రగడ్డలు కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. 4 ఎండుమిరపకాయలు తీసుకోండి. తర్వాత దోసగింజలు కొన్ని, తర్వాత జీడిపప్పులు కొన్ని, అందులోకి కావాల్సిన కొంచెం కరివేపాకు, తెల్లగడ్డ, కొంచెం అల్లం సన్నగా తరుక్కోవాలన్నమాట. అలాగే దాంట్లోకి ఈ గరం మసాలా గింజలు, అంటే ఈ చెక్క, 4 లవంగాలు, ఇలాచి 1-3, ఇక కొంచెం ఇలాంటివన్నీ కూడా కొన్ని పెట్టుకోవాలి. ముందుగా ఒక స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఇవన్నీ కూడా వరుసగా వేసేసేయండి. ఒకటి వేగిన తర్వాత ఒకటి అవసరం లేదు, అన్నీ వేసేసేయండి. వేసేసి లైట్గా ఉప్పు వేసి బాగా కలిగిపెట్టండి. అన్నీ ఉడుకుతాయన్నమాట, ఆయిల్లోనే బాగా ఉడుకుతాయి. లైట్గా వేయాలి ఆయిల్, మరీ ఎక్కువ వేయకూడదు. ఇవన్నీ కూడా బాగా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఈ చల్లారిలోగా మీరేం చేస్తారంటే ఒక 4-5 బీన్స్లు, బీన్స్ తెలుసు కదా, బీన్స్ తీసుకొని కొంచెం పొడవు పొడవుగా కట్ చేసుకోండి. కడిగేసి బాగా తీసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకోండి. తర్వాత అందులోకి మరి మనకు బెంగళూరు మిరపకాయ అంటారు కదా, అవి పెద్ద పెద్దగా ఉంటాయి, అవి ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసి దగ్గర పెట్టుకోండి. దాంతోపాటు బఠానీ, పచ్చి బఠానీ 1 కప్ తీసుకోండి. ఇవన్నీ బాగా కడిగేసి వీటిని ఏం చేస్తారంటే మిక్సీ జార్లో వేసేసి మెత్తగా రుబ్బేయాలి. అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం పలుకుంటట్టుగా రుబ్బేయాలి. ఇవి దగ్గర పెట్టుకోండి. ఇలా ఒక పన్నీర్ తీసుకొని పన్నీర్ని బాగా కొంచెం కడిగేసేసి సన్నగా ముక్కలు ముక్కలుగా తరుముకోవాలి. అవి సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఓ, ఇక ప్రాసెస్ చెప్పేస్తాను. ఒక కడాయి పెట్టి కడాయిలో నూనె వేయాలి. నూనె 1-4 స్పూన్లు నూనె వేసి, నూనె కాగిన తర్వాత ముందుగా మనం బఠానీ మిక్స్ పెట్టుకున్నాం కదా, బఠానీ, పచ్చిమిరపకాయ, ఈ బీన్స్ ఇవన్నీ కొట్టుకున్నాం కదా, దీన్ని అందులో వేసేసి బాగా దాన్ని బాగా వేయించాలన్నమాట. కొంచెం వేగుతూ ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ పైకి అట్లా బుడగలు వచ్చినట్టు వచ్చేంత వరకు వేయించాలి. వేయించితే అప్పుడు ఏమవుద్దంటే బాగా వేగితే అందులో మీరు ఏం చేస్తారంటే ఈ మనము ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేయించుకున్నాం కదా, ఈలోగా అది వేగేలోగా మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టేయండి. ఈ జీడిపప్పులు, దోసగింజలు ఇవన్నీ వేసేసి వేయించాము. ఇవన్నీ కూడా బాగా నూనెలో ఉడుకున్నాయి. చల్లారినిచ్చి దాన్ని మీరు ఏం చేస్తారంటే మిక్సీ పట్టండి. ఇక

ప్యూరీలాగా వస్తుంది అనమాట, గ్రేవీలాగా. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఎప్పుడైతే పచ్చిబటాని, ఈ బీన్స్ ఇవన్నీ కూడా మిక్సీ చేసిన ఈ యొక్క మిక్సర్ బాగా వేగుతాయో అప్పుడు ఈ యొక్క జ్యూస్ వేసేసేయాలి. టమాటా ప్యూరీ అంటారు, దీన్ని అందులో వేసేసేయాలండి. వేసేసి కలయపెట్టి అప్పుడు అందులో సాల్ట్, కొంచెం కారము, కొంచెం పసుపు, గరం మసాలా పొడి ఉంటే కనుక కొంచెం వేసి కలయపెట్టేసి బాగా బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట. బాయిల్ అయ్యి బుడగలు వచ్చి అలాగా ఉంటున్నప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా పన్నీర్, పన్నీర్ తీసి అందులో వేసేసేయాలి. అంతే, బాగా కలయపెట్టండి. చూడండి, ఇక దించేసేసి చపాతీ లేక అన్నం లేక వెరీ టేస్టీ కర్రీ అనమాట, డెలిషియస్ అనమాట. మీరు అనుకుంటారు మనం బయట కొనుక్కొచ్చుకొని తింటామో బాగుంటుంది అనుకుంటారు, తప్పది. ఇది మన ఇంట్లో చేసుకుంటే చాలా

చేసుకొని తింటామో బాగుంటుంది అనుకుంటారు. తప్పది, ఇది మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు వేసుకోవడమే లేట్ అనమాట. అందుకే నేను ఈ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో అది చెప్పేశాను. కాబట్టి మీరు ఇవన్నీ కూడా మళ్ళీ చేసుకోండి. చేసుకొని చపాతీలే కానీ, అన్నంలే కానీ, బిర్యానీలే కానీ, ఫ్రైడ్ రైస్లే కానీ, ఇవన్నిటికి కూడా బాగుంటుంది అనమాట. మళ్ళీ ఒకసారి చెప్పన ఈ కూర. ఓకే సరే, రెండు ఉల్లిపాయలు తీసుకోండి, దానికి ఒక రెండు టమాటాలు తీసుకోండి. వీటన్ని సన్నగా కట్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆ ఆయిల్లో మీరు ఏం చేస్తారంటే చక్కగా ఆయిల్లో ఇవి వేసేసేయాలి. వేసేసిన తర్వాత రెండు వెల్లుల్లి, అంటే నాలుగు రెప్పలు వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్కలు సన్నగా తురిమి అందులో వేసేసేయాలి. తర్వాత జీడిపప్పులో ఒక నాలుగైదు పలుకులు వేసేసి, తర్వాత మనకు మార్కెట్లో దొరుకుతాయి పుచ్చగింజలు, ఈ పుచ్చగింజలు కూడా ఒక నాలుగు గింజలు అందులో వేసేసి బాగా వేగుతూ ఉంటే, వేగేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు అందులో వేసేసేయాలి. తుంచాల్సిన అవసరం లేదు, ఆ ఆయిల్లోనే బాయిల్ అయిపోతాయి అనమాట. ఇవన్నీ కూడా చక్కగా ఉడుకుతాయి. ఒక జస్ట్ చిటికంటే చిటికడే నూనె, అంటే ఒక స్పూన్ అనుకోండి, స్పూన్ నూనెలో ఇవన్నీ కూడా బాగా ఉడికిపోతాయి అనమాట. తీసి పక్కన పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు బీన్స్ తీసుకోండి. ఐదు బీన్స్ తీసుకొని ఈ ఐదు బీన్స్ని ఏం చేస్తారంటే సన్నగా కొంచెం పొడవు పొడవుగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయ తీసుకోండి, అందులోకి మీరు ఏం చేస్తారు చక్కటి మరి క్యాప్సికం అంటారు బెంగళూరు మిరపకాయ, అంటే క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం తీసుకొని కడిగి బాగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఒక కప్పు బఠానీ, పచ్చి బఠానీ తీసుకొని ఇవన్నీ కూడా మిక్సీ కొట్టండి. అయితే మిక్సీ కొంచెం బరుగ్గానే కొట్టాలన్నమాట. కొట్టిన తర్వాత కడాయి పెట్టి నూనె వేగిన తర్వాత ఫస్ట్ ఈ బఠానీ మిక్సీ అందులో వేసేస్తారు. ఈ మిక్సర్ వేసేసి బాగా ఎర్రగా వేగుతూ ఉన్నప్పుడే మీరు టమాటా ప్యూరీ చేసుకోండి, బాగా రుబ్బేసేయండి. ఇదంతా కూడా ఉల్లిపాయ టమాటా ఉడకపెట్టాం కదా, అది అందులో వేసేసేయండి. అది కూడా బాగా ఉడుకుతూ ఉంటుంది అన్నీ కలిపి. ఇంతలోగా మీరు ఈ పన్నీర్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేయడం. ఇవన్నీ కూడా దగ్గర పడ్డాక బుడగలు వచ్చి ఆయిల్ పైన తేలుతుంది. ఇక అంతేనండి, మనకు చక్కటి రుచికరమైనటువంటి మరి పన్నీర్ కర్రీ, కానీ ఇంకా అన్ని కర్రీస్కి, చపాతీలో చేసుకునే ప్రతి కర్రీకి ఇది ప్రొసీజర్ అనమాట. ఇలా చేసుకొని తినండి, సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ మరి మీకు గ్రేవీ రెడీ అనమాట. చేసుకుంటారా? ఓకే. మరి మామూలుగా మనము చున్నుండలు చేసుకుంటూ ఉంటాం కదా, ఈ చున్నుండలు చేసుకోవడంలో చాలామందికి టెక్నిక్స్ తెలీదు. రుచికరంగా ఎలా రావాలి అన్నది మన యొక్క పాయింట్. ఈ రుచికరమైనటువంటి ఈ చున్నుండలకు ఏం చేయాలంటే మనకు ఏమేమి కావాలంటే చెప్తాను. ఒక రెండు కప్పులు మినపప్పులు తీసుకోండి. మినపప్పులు కడాయిలో వేసి బాగా చిన్న మంట మీద రెడ్గా వేగాలి, అంటే రెడ్ కలర్ రావాలి, వచ్చేంతవరకు వేగుతూ ఉండాలన్నమాట. వేగిన తర్వాత అవి తీసేసి అందులో ఉంచేస్తే మాడిపోతాయి, తీసేసి పక్కన వేసేసేయండి, ఒక ప్లేట్లో వేసేసేయండి. అదే కడాయిలో రెండు కప్పులకి, రెండు కప్పుల మినప్పప్పుకి హాఫ్ కప్పు పెసరపప్పు వేసి అది కూడా వేయించాలి, బాగా వేయించాలి. వేయించిన తర్వాత ఇది కూడా మరి మినప్పప్పులో కలిపేయాలి. తర్వాత ఒక్క స్పూన్ బియ్యం, మనకు రైస్ ఉంది కదా ఈ బియ్యాన్ని, అవి కూడా వేయించాలి. వేరువేరుగా వేయించేసుకొని అందులో వేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసి, నెయ్యి కరిగాక ఒక గుప్పెడు జీడిపప్పు, బాదం పప్పులు వేసేసి అవి కూడా రెడ్గా వేయించాలి. వేయించేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా చల్లారుతూ ఉంటాయి. చల్లారేలోగా మీరు ఏం చేస్తారంటే ఒక కప్పు బెల్లం తురుముకోవాలి. బెల్లంతో ఈ చున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో మీరేం చేస్తారంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని, అంటే ఒక కప్పుకి నిండాకి బెల్లం దంచి పెట్టుకోండి. ఈలోగా ఇవి చల్లారు ఉంటాయి కదా, వీటన్నిటిని మిక్సీ పట్టండి. మిక్సీ పడితే మెత్తగా అయిపోతాయి అన్నమాట. మినపప్పు, పెసరపప్పు, బియ్యం వాటిని మెత్తగా పట్టుకోవాలి. ఎక్కడో ఒక పొలుకులాగా ఉండాలి అంతే. మరీ మెత్తగా బియ్యం పిండి అరిసెలు వేసినట్టు కాకుండా కొంచెం, అంటే కొంచెం గరుకు అంతే, మరీ ఎక్కువ గరుకు ఉండకూడదు. ఆ తర్వాత అందులో మీరేం చేస్తారంటే ఈ పక్కనే మనము జీడిపప్పు ఇవి వేయించుకున్నాం కదా, దాన్ని కూడా ఒక తిప్పి తిప్పి అందులో వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు బెల్లం ఉంది, బెల్లాన్ని సన్నగా కట్ చేసుకొని దంచేసుకొని ఏదో చేసేసి మిక్సీ జార్లు వేసి దాంతోపాటు ఈ పిండి కూడా కొంచెం కొంచెంగా వేసి మొత్తం తిప్పితే ఈ బెల్లంలో ఈ పిండి, మినపప్పు పిండి రెండు కలిసిపోయేటట్టుగా మనము మిక్సీ పట్టాలి. అంటే మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం అది కొంచెం ఇది కొంచెం వేసుకొని మరి మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ

మొత్తం బాగా కలుస్తుంది. కలిసినప్పుడు ఈ జీడిపప్పు పలుకులు కూడా అందులో వేసేసేయండి. వేసేసారా, ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆ స్టై కడాయిలో కాస్త నూనె, కాస్త నూనె కావాలనుకున్న నూనె వేయచ్చు, లేదంటే కాస్త నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసేసి కాగిన తర్వాత అందులో పోసేసి ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా అంతా కలిసిపోయింటే దాన్ని ముద్దలు పెట్టాలన్నమాట. బాగా ముద్దలు పెట్టాలి, ఇంకా స్టవ్ మీద ఏమి పెట్టకూడదు. ముద్దలు పెట్టి ముద్దలు ముద్దలుగా చేసుకొని రౌండ్ రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పక్కన ఆరబెట్టుకోవాలి, అంతే. ఇందులో నీళ్ళు వేయకూడదు, ఇంకా అంతే అనమాట. ఈ బెల్లంలో ఉన్నటువంటి చెమ్మే దానికి సరిపోతుంది. దాంతోపాటు కొంచెం నెయ్యి వేస్తాము. బాగా అంతా మిక్స్ అయిపోవాలి, వేరేవేరుగా ఉండకూడదు. అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే, మీరు జస్ట్ ఉండలు ఉండలుగా చేసుకొని చక్కటి చున్నుండలు చేసేసుకొని తింటాం, అంతే. ఎంత టేస్ట్ ఉంటుందంటే, చాలామంది పెసరపప్పు వేయరు, ఈ కాన్సెప్ట్ తెలీదు. ఈ పెసరపప్పు ఈ మినపప్పు కలిస్తే టేస్ట్ మారిపోద్ది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా మంచిది కూడా. మళ్ళీ ఒకసారి చెప్పిన, చున్నుండలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల మినపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1 స్పూన్ బియ్యం, గుప్పెడు బాదం పప్పులు, జీడిపప్పులు, ఇవి బెల్లం, కావలసినంత బెల్లం తీసుకోవాలి. తర్వాత నెయ్యి కావాలి. దీంట్లో చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ కావాలి, అంతే. ఇప్పుడు తయారీ విధానం చెప్పేసానా. ముందుగా రెడ్గా మన యొక్క మినపప్పును వేయించుకోవాలి, చిన్న మంట మీదనే, ఎక్కడ కూడా మాడకూడదు. అన్నీ వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో పోసేయండి. అదే కడాయిలో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, కొంచెం జీడిపప్పు బాదం పప్పులు కూడా వేయించేసుకోవాలి. వేయించేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పెసరపప్పు 1/2 కప్పు తీసుకోండి. దాన్ని కూడా రెడ్గా దోరగా వేయించేసేయాలి. ఇంకా అదైపోయిన వెంటనే 1 స్పూన్ అంటే 1 స్పూన్ బియ్యము, దాన్ని వేయించేసి అందులో వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు మనకు కావలసినటువంటి అది ఈ జీడిపప్పు బాదం పప్పుని మిక్సీలో బరగ్గా ఒకసారి తిప్పు తిప్పేయాలన్నమాట. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో మీరు ఏం చేస్తారంటే, ఈ పిండి అంతా వేసేసేయాలి. ఈ పిండి వేసేసి మన మిక్సీ జార్లో బెల్లం ఉంది కదా, మనం తీసుకున్నాం కదా, ఆ బెల్లాన్ని మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసి ఈ పిండి కూడా, ప్లేట్లో ఉన్న పిండి కూడా కొంచెం వేసి రెండింటిని కలిపి మిక్సీ కొట్టాలి. అలా కొంచెం పిండి కొంచెం బెల్లం అలాగా మిక్సీ కొడితే అంత మొత్తం కలుస్తుంది. అన్నీ కూడా ఆ ప్లేట్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ మీ దగ్గర ఏముందంటే, నెయ్యి కొంచెం ఉంది. ఆ నెయ్యి కరిగించి అందులో పోసేసి, నెయ్యి పోసే ముందు జస్ట్ చిటికెడు అంటే చిటికెడు సాల్ట్, ఇది చాలా పెద్ద రహస్యం అన్నమాట. వంటల్లో తీయటి వంటలు చేసుకున్నప్పుడు చిటికెడు అంటే చిటికెడు మీరు కనుక సాల్ట్ వేస్తే చక్కగా మరి మీకు రెడీగా అయిపోతుంది అన్నమాట. ఏంటి, ఏదైనా సరే ఏ స్వీట్ అయినా చాలా రెడీగా అయిపోవడం, తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు చిటికెడు అంటే చిటికెడు ఆ పిండిలో వేసేసి బాగా కలిగిపెట్టి ఇప్పుడు మీరు నెయ్యి వేసి బాగా కలయబెట్టండి, అంతే అండి. రెడీగా అయిపోయి ఉంటుంది మీకు ఇప్పుడు చున్నుండ, ఓకేనా. మరి బెల్లంతో చున్నుండ అంటే మామూలు విషయం కాదు, ఈ చున్నుండ. ఈ చున్నుండలో ఇంకా రుచి కావాలంటే మనం ఏం చేస్తాం, 4 కొబ్బరి ముక్కలు కూడా వేసేసి మిక్సీ పట్టి కలిపేయచ్చు, ఇంకా బాగుంటుంది అన్నమాట. మరి లేని వాళ్ళు వద్దు, ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కొబ్బరి ముక్కలు వేసేసుకొని బాగా మెత్తగా మరి రుబ్బేసేసి అందులో వేసేసుకోండి. ఇక ఉండలు పట్టేసేసి 6 నుంచి తినడమే, అంతే అండి. ఆరగించండి, చాలా టేస్టీగా ఉండే చున్నుండలు మీకు రెడీ. సరే, ఇంకొక వంటకం తెలుసుకుందామా. సేమియాతో ఇన్ని రోజులు తెలియని స్వీట్ ఇప్పుడు చేసుకుందాం. ఎంత బాగుంటుందంటే సేమియా బర్ఫీ సూపర్ ఉంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు, 1 కప్పు సేమియా అంటే 1 కప్పు బెల్లం తీసుకోండి. దాంట్లోకి 1-2 స్పూన్లు శనగపిండి తీసుకోండి. ఇక మామూలుగా మీకు నచ్చిన జీడిపప్పులు బాదం పప్పులు ఇవన్నీ కావాలన్నమాట. ఇవన్నీ తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉంచుకోండి, సరేనా. ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో బెల్లం బాగా దంచేసి ఆ బెల్లాన్ని అందులో వేసి కొన్ని నీళ్ళు వేసి, అంటే నీళ్ళు తక్కువ కాదు, కొంచెం బాగానే వేసి బాగా కరిగిపెట్టాలి. బెల్లము నీళ్లు నీళ్ళు ఉండాలి, అక్కడ ఏమాత్రము మరి గడ్డలు ఉండకూడదు అన్నమాట. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత, కరిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, స్టవ్ మీద కడాయి పెట్టండి. కడాయి పెట్టి కడాయిలో నెయ్యి వేయాలి. నెయ్యి వేసారా, నెయ్యి వేసిన తర్వాత అందులో మీరు జీడిపప్పు బాదం పప్పు పలుకులు వేసేసి బాగా రెడ్గా వేయించండి. ఓకే, రెడ్గా వేయించారా, అది రెడ్గా అవ్వడమే లేటు. మీరు ఏం చేస్తారంటే సేమియా కూడా వేసేసేయాలన్నమాట. సేమియా వేసేసి, అంటే ఇవి తీసి పక్కన పెట్టుకొని సేమియా వేసేసేయాలి నెయ్యిలో. వేసేసి దాన్ని కూడా బాగా రెడ్గా వేయించేసి, రెడ్గా వేయించేసిన తర్వాత దీన్ని తీసేసేయండి. ఇది ఒక ప్లేట్లో పెట్టుకోండి.

0: జీడిపప్పు బాదం పప్పులు సేమియా ఇదంతా కూడా వేయించి పక్కన పెట్టుకోండి. మళ్ళీ కొంచెం నెయ్యి వేయండి కడాయిలో. అందులో మనం తీసుకున్న 2 స్పూన్ల శనగపిండి ఉంది కదా, అది కూడా దాన్ని బాగా రెడ్గా వేయించేసేయాలి. వేయించేసిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సిన పని అంటే, ఎప్పుడైతే రెడ్గా వేగుతుందో శనగపిండి, మీకు వాసన తెలుస్తుంది చక్కగా వేగిందని, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ సేమియాని అందులో వేసేసేయాలి. అందులో వేసేసి సేమియాతో ఉన్న జీడిపప్పులు బాదం పప్పులతో సహా వేసేసి కొంచెం ఇలాచి కొట్టి అందులో వేసేసి ఒక్క చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేసేసి బాగా కలిగి పెట్టండి. అంతా కలిగి పెడతా ఉంటారు. కలిగి పెడతా ఉంటే మొత్తము రెడ్గా అయిపోతుంది. ఇప్పుడు బెల్లం నీళ్ళని వడపోయండి. ఒక వడగట్టె తీసుకొని బెల్లం నీళ్ళు అందులో పోసేసి కలిపెట్టండి. ఇక చిన్న మంట మీద ఈ బెల్లం నీళ్ళు, ఈ సేమియా, దాంతోపాటు శనగపిండి ఇవన్నీ కూడా చక్కగా బాగా బాయిల్ అవుతాయి. బాగా బాయిల్ అయ్యి దగ్గరకు వచ్చేసి ఒక మంచి స్వీట్ తయారవుతుంది అనమాట, హల్వా లాగా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని ఆ గిన్నెలో వేసేసి కలయి పెట్టారంటే చక్కటి స్వీట్ మనకు రెడీ అయిపోతుంది. ఈ చక్కటి స్వీట్ సేమియాతో ఇంత చక్కటి ఇంత టేస్టీ స్వీట్ మనకు దొరకదు. అంత చక్కటి స్వీట్ రెడీ. మరి తిందామా? కావాల్సిన పదార్థం మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. 1 కప్పు బెల్లం, 1 కప్పు సేమియా, అందులోకి జీడిపప్పు బాదం పప్పు అలుకులు, నెయ్యి, ఇలాచి పౌడర్ కానీ ఇలాచి ఇది కానీ తీసుకోండి. చిటికెడు అంటే చిటికెడు, కొంచెం ఉప్పు వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. 1-2 స్పూన్ల శనగపిండి అంతే. ముందుగా మనం ఏం చేయాలి, కడాయిలో మరి పెట్టి కడాయిలో నెయ్యి వేసి మీరు ఏం చేస్తారంటే బాదం పలుకులు వేయించుకోండి. అందులోనే ఈ సేమియా కూడా వేసేసి రెడ్గా వేయించండి. ఇవేకేలోగా ఇంకొక గిన్నెలో బెల్లం పెట్టి నీళ్లు పోసి బాగా కరిగేటట్టుగా బాగా దొర్లాలన్నమాట. బాగా అట్లా ఉడకాలి నీళ్లు. అట్లా ఉడికిన తర్వాత ఇక్కడ ఇది వేగిన తర్వాత తీసేసి అదే కడాయిలో కొంచెం శనగపిండి వేసి రెడ్గా మంచి స్మెల్ వస్తుంది అట్లా వేయించండి. వేయించిన తర్వాత ఆ వేయించి రెడ్గా వచ్చిన వెంటనే ఈ సేమియా గీమే మొత్తం అందులో పోసేసేయాలి. పోసేసి బాగా కలిగి పెట్టాలి. ఇప్పుడు కలిగి పెట్టేశారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాచి పౌడర్ దంచి అందులో వేసేసేయండి. ఇక బెల్లం నీళ్ళు వడపోయండి. వడపోసి బాగా కలిగి పెడుతుంటే మొత్తము గట్టిగా వస్తుంది అన్నమాట. గట్టిగా వచ్చినప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసేసి బాగా సర్ది ఇక దాన్ని ఒక మనకు కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి. దించే ముందే కలిగి పెడుతున్నప్పుడు చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేయండి, టేస్ట్ మారిపోద్ది. అంతేనండి, ఈ సేమియాతో ఇలాంటి స్వీట్ అంటే అక్కడ ఏంటంటే మనం శనగపిండి కలిపాం కదా, దాంతో అక్కడ ఉన్నటువంటి టేస్ట్ మారిపోద్ది. ఇది ఏమి స్వీటే అర్థం కాదనమాట. అంత మంచి స్వీటు మనకు రెడీ అయిపోతుంది. ఓకే శ్రోతులు, మరి చక్కటి సేమియాతో ఒక వెరైటీ స్వీట్ చేసుకున్నారు కదా. సో ఈనాటి పసందైన వంటకాల కార్యక్రమంలో చక్కటి వంటకాలు తెలుసుకున్నాం. మరి వచ్చే వారం సరికొత్త వంటకాలు తెలుసుకుందాం. ఈ వంటకాలన్నీ కూడా మీరు చేసుకొని తిని నాకు తెలపండి. అప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు చక్కగా చేసుకొని తిని చెప్పాలి, నాకు చెప్పాలంటే నా అడ్రస్ మీకు తెలియాలి. మా అడ్రస్ పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి. అడ్రస్ మళ్ళీ చెప్తాను, పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి. ఓకే, వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: మీరు ఇంతవరకు పసందైన వంటకాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. కార్యక్రమంలో భాగంగా తరువాత అంశం అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవం గురించిన వివరాలు వింటారు. వినే ముందు
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్.

0: గ్రాముకు 150 రూపాయలు అదనం.
1: వజ్రాలు
0: మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం.
1: వజ్రాలు
0: మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: కార్యక్రమంలో భాగంగా మరొక అంశం, అంతర్జాతీయ గ్రహ శకలాల దినోత్సవం గురించిన వివరాలు. ప్రతి సంవత్సరం జూన్30న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ గ్రహ శకలాల దినోత్సవం నిర్వహించబడుతుంది. ఖగోళంలో తిరిగే గ్రహ శకలాల వల్ల భూమికి వాటిల్లే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, గ్రహరక్షణ చర్యలను పెంపొందించడం ఈరోజు యొక్క ప్రధాన లక్ష్యం. 2014 సంవత్సరంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తలు, వ్యోమగాములు కలిసి గ్రహశకల దినోత్సవాన్ని ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2016 సంవత్సరం నుండి డిసెంబర్లో ఒక తీర్మానం ద్వారా జూన్30వ తేదీని అధికారికంగా అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం భూమికి సమీపంలో ఉండే శకలాల ముప్పు గురించి మరియు ఒకవేళ ప్రమాదం వస్తే గ్లోబల్ లెవెల్ తీసుకోవాల్సిన కమ్యూనికేషన్ చర్యలపై ప్రజలకు వివరించడం, విశ్వంలో పొంచి ఉన్న గ్రహ శకలాలను ముందే గుర్తించడానికి, వాటిని ట్రాక్ చేయడానికి అంతరిక్ష పరిశోధన సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడమే. పూర్వం ఒక భారీ అస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టడం వల్ల డైనోసర్లు అంతరించిపోయాయని సైన్స్ చెబుతోంది. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి మానవాళికి రాకుండా గ్రహాన్ని ఎలా కాపాడుకోవాలో ఈరోజున శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా చర్చిస్తారు. ఇంతవరకు మీరు అంతర్జాతీయ గ్రహ శకలాల దినోత్సవం గురించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇంతవరకు మీరు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జె. నిర్మల, అనంతరం అంతర్జాతీయ గ్రహశాఖల దినోత్సవం గురించిన వివరాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు నిలయంలో సమయం 5:30 దాటి 56 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: యువవాణి. యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం, వివిధ క్రీడల సమాహారం, తరువాత అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం గురించిన వివరాలు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాలు

0: విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఎస్బీఐలో 1500 పీవే పోస్టులకు ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 1500. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు: 1/4/2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: ప్రారంభం బేసిక్ పే 48,480 రూపాయలు ప్లస్ అలవెన్స్. ఎంపిక విధానము 3 దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1 ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2 మెయిన్స్ పరీక్ష, ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సైజ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 8/7/2026. ప్రిలిమ్స్ పరీక్ష 8/2026. మెయిన్స్ పరీక్ష 7/2026. ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ 9/2026. మా వెబ్సైట్ వివరాలు https://sbi.bank.in. ఉద్యోగ సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం కార్యక్రమంలో తరువాత క్రీడా ప్రపంచం వివిధ క్రీడల సమాహారం గురించి వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచానికి స్వాగతం. ముందుగా ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ 2026 విశేషాలు చూద్దాం. ఫిఫా వరల్డ్ కప్లో నెదర్లాండ్స్లో జరిగిన మ్యాచ్లో మొరాకో పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించింది. మాంటెరీలో జరిగిన మ్యాచ్లో తొలుత రెండు జట్లు 1:1 గోల్స్తో డ్రా చేసుకున్నాయి. అయితే షూటౌట్లో 3:2 గోల్స్ తేడాతో మొరాకో స్టాండింగ్ విక్టరీ కొట్టింది. రెండు జట్లు ఆరంభం నుంచి హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఫస్ట్ హాఫ్లో మొరాకో కాస్త ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక రెండవ హాఫ్లో నెదర్లాండ్స్ ప్లేయర్ గాప్కో 72వ నిమిషంలో గోల్ చేసి ఆ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు.

మ్యాచ్ ముగిసే సమయానికి మొరాకో అద్భుతంగా ఓ గోల్ చేసింది. 91వ నిమిషంలో ఇస్సా డయోప్ కొట్టిన గోల్తో మ్యాచ్ డ్రా అయింది. ఎక్స్ట్రైమ్లో రెండు జట్లు కోల్పు చేయలేదు, దీంతో పెనాల్టీ షూటౌట్ ఆడాల్సి వచ్చింది. డచ్ ఆటగాళ్లు 3 స్పాట్ కేక్లను కోల్పోయారు. ఇస్మాయిల్ సైబరీ గోల్ చేయడంతో 3-2 గోల్స్ తేడాతో మొరాకో స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసింది. శనివారం జరిగే రౌండ్ 16లో కెనడాతో ఆ జట్టు తలపడనున్నది. 4 సార్లు ఛాంపియన్ జర్మనీకి షాక్ ఇచ్చింది పరాగ్వే. ఫిఫా వరల్డ్ కప్ నాటౌట్ మ్యాచ్లో పెనాల్టీ షూటౌట్లో పరాగ్వే విజయం సాధించింది. దీంతో ఫ్రీ క్వార్టర్స్కు ఎంట్రీ ఇచ్చింది పరాగ్వే. పరాగ్వే గోల్ కీపర్ గిల్ ఈ మ్యాచ్లో హీరో అయ్యాడు. తొలుత రెండు జట్లు ఎక్స్ట్రా టైంలోనూ 1-1 గోల్స్తో సమంగా నిలిచాయి. కానీ పెనాల్టీ షూటౌట్లో మాత్రం 4-3 తేడాతో పరాగ్వేను విజయం వరించింది. పరాగ్వే గోల్ కీపర్ ఓర్లాండో గిల్ అద్భుతమైన రీతిలో గోల్ కీపింగ్ చేశాడు. జర్మనీ టాప్ ప్లేయర్లు కేయి హర్వేజ్ ఇంకా నిక్ ఓల్ట్మోట్ కొట్టిన గోల్ఫ్ను ఓర్లాండో గిల్ అద్భుతంగా సేవ్ చేశాడు. పెనాల్టీ షూటౌట్లో జర్మనీ ఆటగాళ్లు హర్వేజ్ ఓల్ట్మేట్ తాహ్ కొట్టిన గోల్ఫ్ను ఆపడంతో పరాగ్వేను విజయం వరించింది. మ్యాచ్ ఆద్యంతం పరాగ్వే తన డిఫెండెంట్ స్కిల్స్ను ప్రదర్శించింది. సాకర్ ప్రపంచకప్లో 5 సార్లు ఛాంపియన్ బ్రెజిల్ మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శనతో దుమ్మరేపింది. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగి గ్రూప్ దశలో 2 విజయాలతో నాటౌట్ చేరినటువంటి సాంబా జట్టు రౌండ్ ఆఫ్ 32లోనూ సత్తా చాటింది. సోమవారం రాత్రి హోస్టన్ స్టేడియం వేదికగా జపాన్తో ఆఖరి వరకు రసవత్తరంగా సాగిన పోరులో 2-1తో ప్రత్యర్థిని చిత్తు చేసి ప్రీ క్వార్టర్స్కు అర్హత సాధించింది. బ్రెజిల్ తరపున కెస్మిరో 56వ నిమిషంలో గాబ్రియల్ మాంటినెల్లి చెరో గోల్ చేయగా జపాన్ నుంచి కైషు సానో ఏకైక గోల్ సాధించాడు. తొలి అర్ధభాగంలో జపాన్ అంచనాలకు మించి రాణించి ప్రత్యర్థిని నిలువరించినా సెకండ్ హాఫ్లో సాంబా టీం రెచ్చిపోయింది. ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగిన ఆ జట్టు కెస్మిరో గోల్తో స్కోర్లను సమం చేసింది. నిర్ణీత సమయంలో 1-1 స్కోర్తో సమం కాగా ఇంజురీ టైంలో బ్రూనో గైమేరియస్ ఇచ్చిన పాస్ను గాబ్రియల్ గోల్ చేసి బ్రెజిల్ను ఫ్రీ క్వార్టర్స్ చేర్చాడు. ఫిఫా ప్రపంచకప్లో సహా ఆతిథ్య దేశంగా ఉన్నటువంటి కెనడా తమ జోరు కొనసాగిస్తున్నది. సాకప్ వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి నాటౌట్ దశకు అర్హత సాధించిన ఆ జట్టు మరో సంచలన ప్రదర్శనతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఉత్కంఠగా సాగిన పోరులో కెనడా 1-0తో సఫారీలను ఓడించి ప్రీ క్వార్టర్స్ బెర్త్ను దక్కించుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ఫ్ చేయడంలో విఫలమవ్వగా ఎక్స్ట్రా టైంలో కెనడా స్టార్ మిడ్ఫీల్డర్ స్టీఫెన్ యూస్టాకియో 92వ నిమిషంలో గోల్ కొట్టి తన జట్టుకు మరో మరుపురాని విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో ఫిఫా చరిత్రలో తొలిసారి నాటౌట్ దశకు చేరినటువంటి దక్షిణాఫ్రికా రౌండ్ ఆఫ్ 32లోనే ఇంటిబాట పట్టగా ఫ్రీ క్వార్టర్స్లో కెనడా నెదర్లాండ్స్ మరొక మ్యాచ్లో విజేతగా తలపడుతుంది. ఫిఫా ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా హ్యాట్రిక్ కొట్టింది సారథి లియోనలీ మెస్సీ. మ్యాజిక్తో జోరుమీదున్న ఆ జట్టు భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్లో 3-1తో జోర్దాన్ను ఓడించి గ్రూప్ దశను గెలుపుతో ముగించింది. వరుసగా 2 విజయాలతో ఇదివరకే రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించింది. తొలి ప్రపంచకప్ ఆడుతున్న జియోవనీలో సెల్సో 19వ నిమిషంలోనే డైరెక్టర్ ఫ్రీ కిక్తో తొలి గోల్ను అందించాడు. 31వ నిమిషంలో లౌటారో మార్టినెజ్ పెనాల్టీ కిక్ను గోల్గా మలిచి తన జట్టు 2-0 ఆధిక్యానికి తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్ ముగిశాక జోర్దాన్ సైతం ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగింది. ముసా ఆల్టామర్ గోల్ కొట్టి అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. కానీ 60వ నిమిషంలో ప్రేక్షకుల హర్షధ్వానాల నడుమ ఫీల్డ్లోకి వచ్చిన మెస్సీ మరోసారి మ్యాజిక్ చేశాడు. 80వ నిమిషంలో ఫ్రీ కిక్ను తన ట్రేడ్మార్క్ షాట్తో గోల్ కొట్టాడు. ఈ మెగా టోర్నీలో మెస్సీకి ఇది 6వ గోల్ కాగా మొత్తంగా వరల్డ్ కప్లో 19వది కావడం విశేషం. అదీకాక

0: ప్రపంచ కప్ లో వరుసగా 7 మ్యాచ్ల్లోనూ గోల్ చేసిన తొలి ఆటగాడిగా మెస్సీ రికార్డులకెక్కాడు.
1: ఇంకొన్ని విశేషాలు వినే ముందు ఒక పాట విందాం.

మయామిలోని హాట్ రాక్ స్టేడియంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ కే హై వోల్టేజ్ మ్యాచ్ లో పోర్చుగల్ కొలంబియా జట్లు 0-0 డ్రాగా వెనుదిరిగాయి. ఈ మ్యాచ్ లో ఇరు జట్లలోని స్టార్ ఆటగాళ్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ ఇరు జట్ల గోల్ కీపర్ల అసాధారణ ప్రతిభ వల్ల మ్యాచ్ లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. పోర్చుగల్ గోల్ కీపర్ డియోగో కోస్టా ఏకంగా 6 అద్భుతమైన సేవ్స్ తో కొలంబియా దూకుడుకు అడ్డుకట్టవేయగా, మరోవైపు కొలంబియా కీపర్ కామిలో వర్గాస్ కూడా బ్రూనో ఫెర్నాండెజ్ కొట్టినటువంటి ప్రమాదకరమైన షాట్ను నిలిపివేసి తన జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆట ఆఖరి నిమిషాల్లో ఒక ఆఫ్ సైడ్ డ్రామా కూడా చోటు చేసుకుంది. ఆట 91వ నిమిషంలో కొలంబియా డిఫెండర్ డానిన్సన్ సాంచెజ్ హెడర్ ద్వారా గోల్ చేసి కొలంబియాను గెలిపించినంత పనిచేశాడు. కానీ విఏఆర్ పరిశీలనలో ఇది కాస్త ఆఫ్ సైడ్గా తేలడంతో అంపైర్లు ఆ గోల్ను తిరస్కరించారు. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డోను కొలంబియా డిఫెండర్లు తీవ్రంగా మార్క్ చేయడంతో ఆయన ఆ మ్యాచ్లో పెద్ద ప్రభావం చూపలేకపోయాడు. మ్యాచ్లో ఇరు జట్లలోని స్టార్ ఆటగాళ్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ ఇరు జట్ల గోల్ కీపర్ల అసాధారణ ప్రతిభ వల్ల మ్యాచ్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. పోర్చుగల్ గోల్ కీపర్ డియో కోస్టా ఏకంగా 6 అద్భుతమైనటువంటి సేవ్స్ కొలంబియా దూకుడుకు అడ్డుకట్టవేయగా, మరోవైపు కొలంబియా కీపర్ కామిలో వర్గాస్ కూడా బ్రూనో ఫెర్నాండెజ్ కొట్టినటువంటి ప్రమాదకరమైన షాట్ను నిలిపివేసి తన జట్టును ఆదుకున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ జే చివరి మ్యాచ్లో డిఫెండెంట్ ఛాంపియన్ అర్జెంటీనా 3-1 తేడాతో జోర్డాన్పై ఘన విజయం సాధించింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ బెంచ్కే పరిమితమైనప్పటికీ ద్వితీయ అర్ధంలో సబ్స్టిట్యూట్గా మైదానంలోకి వచ్చి అద్భుతమైన ఫ్రీ క్విక్ గోల్తో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ గోల్తో ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే వరుసగా 7 మ్యాచ్ల్లో గోల్స్ చేసినటువంటి ప్రపంచంలోని మొట్టమొదటి ఆటగాడిగా మెస్సీ సరికొత్త

0: విజేత సృష్టించాడు. మ్యాచ్ ప్రథమార్థంలో అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట 19వ నిమిషంలో జియోవానీలో సెల్ఫో ఒక అద్భుతమైన ఫ్రీ క్విక్ అర్జెంటీనాకు తొలి గోల్ అందించగా 31వ నిమిషంలో లౌటారో మార్టినెజ్ ఫినాల్డీని గోల్గా మలిచి ఆధిక్యాన్ని 2-0 పెంచాడు. అయితే 2వ అర్ధభాగంలో కోలుకున్న జోర్దాన్ జట్టు కౌంటర్ అటాక్కు దిగింది. ఆట 55వ నిమిషంలో జోర్దాన్ ఆటగాడు మూసా ఆల్ తామరి ఒక అద్భుతమైన గోల్ చేసి స్కోర్ను 2-1 తగ్గించాడు. ఆ తర్వాత మ్యాచ్ ఉత్కంఠగా మారుతున్న సమయంలో 60వ నిమిషంలో మెస్సీ రంగంలోకి దిగాడు. ఆట 80వ నిమిషంలో మెస్సీ క్లాసిక్ ఫ్రీ క్విక్ ద్వారా గోల్ సాధించి అర్జెంటీనాకు 3-1 తిరుగులేని విజయాన్ని ఖాయం చేశాడు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మెగా టోర్నీలో సంచలన ప్రదర్శన చేస్తున్న చిన్న జట్టుతో కాబో వెడ్డే నాటౌట్ చేరుకుని చరిత్ర సృష్టించాడు. వరల్డ్ కప్లో నాటౌట్ రౌండ్కు అర్హత సాధించిన అతి చిన్న దేశంగా రికార్డుకెక్కింది. తొలి 2 మ్యాచ్ల్లో స్పెయిన్, ఉరుగ్వేను నిలువరించినటువంటి కాబో గ్రూప్ హెచ్లో తమ ఆఖరి పోరులో 0-0 సౌదీ అరేబియాతో డ్రా చేసుకుంది. దాంతో 3 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచి రౌండ్ 32లో అడుగుపెట్టింది. 40 ఏండ్ల వెటరన్ గోల్ కీపర్ ఓజిన్హా ఈ మ్యాచ్లోనూ ప్రత్యర్థికి అడ్డుగోడలా నిలిచి కాబో విజయంలో కీలక పాత్ర పోషించాడు. 3 కీలక సేవ్స్ చేసి సౌదీని దెబ్బకొట్టాడు. 7 ప్రయత్నాల తర్వాత వరల్డ్ కప్నకు క్వాలిఫై అయినటువంటి ఆ జట్టు అరంగేట్రంలోనే గ్రూప్ దశను విజయవంతంగా దాటింది. గ్రూప్లో ఒక్క గెలుపు లేకున్నా ముందంజ వేసిన కాబో 4వ తారీఖున జరిగే రౌండ్ 32 పోర్లో డిఫెండింగ్ ఛాంప్ అర్జెంటీనా తలపడనుంది. మరో మ్యాచ్లో స్పెయిన్ 1-0 ఉరుగ్వేను ఓడించి గ్రూప్ హెచ్ టాపర్గా ముందంజ వేసింది. గత ఎడిషన్ రన్నరప్ ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్ కప్లో పంజా విసురుతోంది. తొలి 2 మ్యాచ్ల్లో స్టార్ ప్లేయర్గా కిలియన్ ఎంబాపే డబుల్ డమాకా మోగిస్తే 3వ మ్యాచ్లో ఆ జట్టు ఫార్వర్డ్ ఉస్మాన్ డెంబెలే తొలి అర్ధభాగంలోనే 3 గోల్స్తో మురిపించాడు. ఉస్మాన్ హ్యాట్రిక్ గోల్స్ రికార్డులో భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్ 4-1 నార్వేపై ఘన విజయం సాధించింది. వరుసగా 3వ విజయంతో గ్రూప్లో అగ్రస్థానంలో నాటౌట్కు రెడీ అయిపోయింది. ఈ పోరులో ఓడినటువంటి నార్వే కూడా 2వ స్థానంతో రౌండ్ 32 దశకు అర్హత సాధించింది.
3: ఇప్పుడు ఒక పాట విందాం.

0: ఆకాశవాణి వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం గురించిన వివరాలు వింటారు. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 30న జరుపుకుంటారు. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను, పార్లమెంటుల ప్రాముఖ్యతలను మరియు అవి ప్రజలకు జీవితాలను ఎలా మెరుగుపరుస్తాయి గుర్తించే ఒక ముఖ్యమైన అంతర్జాతీయ ప్రక్రియ. 1889 జూన్ 30న ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ స్థాపించబడింది. ఇది ప్రపంచంలోని జాతీయ పార్లమెంట్ యొక్క ఏకైక అంతర్జాతీయ సంస్థ. ఇంటర్నేషనల్ పార్లమెంట్ యూనియన్ స్థాపించబడిన చారిత్రాత్మక ఈ తేదీకి గుర్తుగా 2018 ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా జూన్ 30ని అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవంగా ప్రకటించింది. పార్లమెంటరిజం అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో కూడిన చట్టసభ, అత్యున్నత అధికారాలను కలిగి ఉండే ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానం. కార్యనిర్వాహక వర్గం చట్టసభకు పూర్తిగా జవాబుదారీగా ఉంటుంది. ప్రజల గళాన్ని వినిపించడానికి, కొత్త చట్టాలను రూపొందించడానికి మరియు ప్రభుత్వ బడ్జెట్ మరియు విధానాలను పర్యవేక్షించడానికి పార్లమెంట్ ఒక ప్రధాన వేదికగా పనిచేస్తుంది. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడటం మరియు చట్టసభల పనితీరును మరింత పారదర్శకంగా మార్చడం. ప్రస్తుతం ప్రజల్లో రాజకీయ వ్యవస్థలపై తగ్గుతున్న నమ్మకాన్ని పునరుద్ధరించడం మరియు జాతీయవాద పక్షపాత ధోరణి నుండి ప్రజాస్వామ్యాన్ని రక్షించడం. మీరు ఇంతవరకు అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం గురించిన వివరాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 6 గంటలు. ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6 గంటలకు ప్రసార విశేషాలు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ఇంగ్లండ్లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 2026 ప్రపంచకప్ క్రికెట్లో భాగంగా లండన్లోని ది ఓవెల్ వేదికగా ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఇంకా ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. మ్యాచ్పై వ్యాఖ్యానం తరువాత 7:45, 8:40, 9:15 నుండి ఆట ముగిసేంత వరకు కొనసాగుతుంది. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వక్కసాగులో లాభాలు గురించి చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరిపల్లి గ్రామం చెరుకువారిపల్లి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:45 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం. ఇక రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రబోధ గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలు వినవచ్చు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ వై రామకృష్ణరావు. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:00 ప్రసారం.

0: విశేషాలు 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరం శీర్షికన 1857 నాటి మొదటి స్వాతంత్ర సమరోద్యమం గురించి విశేషాలు, అనంతరం వైద్య విజ్ఞానం శీర్షికన క్యాన్సర్ వ్యాధి అవగాహన నివారణ చర్యలు గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర రామ్నారాయణ్ రుయా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ డి భారతి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి. 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. 9:00 వాట్సాప్ చిత్రమంజరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటల వివరాలు. 9:45 భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక రేపు ఉదయం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠరఘు. శ్రీ మానస రంజన్ ప్రధాన్. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల వివరాలు, యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వన మహోత్సవాల వారోత్సవాలు గురించిన వివరణ, వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు వినవచ్చు. ఇక రేపు 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 రాగం తానం పల్లవి వైలెన్, కుమారి గాయత్రి విభవరి వ్యాకరణ మృదంగం, శ్రీ మావుదూరు సూర్యప్రసాద్. ఈ
1: కార్యక్రమ India has signed 28 migration and mobility partnership agreements with over 26 countries. Speaking at the Human Resource Mobility Forum in New Delhi, External Affairs Minister Dr. S. Jaishankar today said the collective responsibility of nations is to combat illegal migration, exploitative practices, fraudulent intermediaries and human trafficking. He said India's commitment to safe and legal mobility is reflected in the e-migrate platform.
2: One key pillar which has brought about a transformation in the governance of migration has been the use of digital systems and tools. India's commitment to safe and legal mobility is reflected in the e-migrate platform. And since its inception, more than 5 million immigration clearances have been issued. This digital ecosystem has become a global example of leveraging technology to protect migrant workers while facilitating mobility.
1: President Draupadi Murmu has called upon students to use education as a means to build an equitable and inclusive society. She said educated youth should not work only for their own progress, but also strive to uplift the weaker sections and contribute to nation building. The president said this while addressing the first convocation of the Central Tribal University of Andhra Pradesh in Visakhapatnam. The president said every educated youth should help bring forward those left behind and contribute towards achieving the goal of a developed India by 2047. Union Education Minister Dharmendra Pradhan urged the students to become job creators rather than job seekers. The Special Intensive Revision SIR of Electoral Rolls has begun in Delhi, Karnataka, Meghalaya, Maharashtra and Jharkhand today. As part of the exercise, in Delhi, over 13,000 booth-level officers will visit every household till the 29th of next month to distribute pre-printed enumeration forms in duplicate to all existing electors for verification and updation of the electoral rolls. Addressing the media, Chief Electoral Officer of Delhi Ashok Kumar said that claims and objections can be filed from the 5th of August to the 4th of September. The final electoral roll will be published on the 7th of October. General Dheeraj Seth today took charge as the 31st Chief of the Army Staff from General Upendra Dwivedi, who superannuated after more than four decades of distinguished service to the nation. General Seth is an alumnus of the National Defence Academy, Pune, and was commissioned into the Armoured Corps in December 1986. He has a distinguished military career spanning nearly four decades. India has reaffirmed its strong support for the Financial Action Task Force, FATF.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్టపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఖనిజాలను వెలికి తీయడం ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. వార్తల వివరాలు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్టపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్టపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన వర్సిటీ విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయం నిలుస్తోందని తెలిపారు. పుస్తక జ్ఞానంతో పాటు వ్యవహార జ్ఞానం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. సంస్కృతి పరిరక్షణతో పాటు సమాజ దేశ భవిష్యత్ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి అన్నారు. పతకాలు అందుకునే వారిలో 40% మహిళలు ఉండడం గొప్ప విషయమని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్వర్ణ పతకాలు సాధించిన వారిలో 70% మహిళలు ఉండడం గర్వకారణమని రాష్ట్రపతి తెలియజేస్తూ,
1: मुझे बताया गया है कि आपकी संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सांवरा समेत अनेक जनजातियों बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है. मुझे ये जानकर प्रसन्नता हो रही है कि विश्वविद्यालय ने राज्य सैनिक बोर्ड के सहयोग से सशस्त्र बलों के कर्मियों, पूर्व सैनिकों तथा अनेक आश्रितों के लिए एक शिक्षा प्रशिक्षण केंद्र की स्थापना की है.
0: ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉద్యోగార్థులుగా ఉండరాదని, ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. విశాఖలో గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 వికసిత్ భారత్ లక్ష్యం కోసం విద్యార్థులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సూచించారు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యార్థులు ముందుకు సాగాలని కేంద్ర మంత్రి పేర్కొంటూ,

0: As education minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind Naukri, don't go behind any government service or any job. Try to become job creator. Your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create a new innovation, new model. I'm confident, and this university has a unique position.
1: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విలువైన ఖనిజ నిల్వలను గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్తో పాటు విలువైన లోహాలు లభ్యమయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని ఆయన సూచించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై సమీక్షను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో వెలికితీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైన దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని కోరారు. రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని, మిగతా బ్లాక్స్పై కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గనుల శాఖకు సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలోని వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామంలో ఆయన ఈరోజు పర్యటించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా సర్వేలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాకు మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గత 2 ఏళ్ల కాలంలో 20 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, 2 ఏళ్లలో 18 వరకు రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశాలు నిర్వహించామని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, స్టీల్ ప్లాంట్ వంటి 3 సెక్టర్లపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. అదేవిధంగా సర్క్యులర్ ఎకానమీ పాలసీని రాష్ట్రంలో తీసుకువచ్చామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
2: గూగుల్ ది లార్జెస్ట్ ఎఫ్డిఐ దట్ హాస్ హ్యాపెన్ ఇన్ ఇండియా అంటే గూగుల్ డేటా సెంటర్ ది విచ్ ఇస్ కమిటెడ్ బై దెమ్ అండ్ 2 ఫేజెస్ లో అది కూడా జరుగుతుంది. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, దిస్ ఇస్ ఆల్సో నాట్ దేర్ ఇన్ ఎనీవేర్ ఇన్ ఇండియా. మనమే ఫస్ట్ ఇక్కడ తేవడం జరిగింది. ఆల్రెడీ మనకు గ్రీన్ కో సంబంధించింది గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఫౌండేషన్ వేయడం జరిగింది సార్, అది కూడా త్వరలో దే వాట్ ఎవర్ కమిట్మెంట్ దే హావ్ గివెన్ దట్ విల్ బి డన్.
1: డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీల దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు పూర్తిగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖ, గుంటూరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు పలు మున్సిపాలిటీల చెత్త తరలింపు ప్రక్రియ జరిగిందని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన మున్సిపాలిటీలోనూ చెత్తను ప్రాసెస్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనుల పురోగతిపైన మంత్రి అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొననున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో రేపు పర్యటించనున్నారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్కి శంకుస్థాపన చేయనున్నారు. 2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ విబిజీ రామ్జీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. 3వ తేదీ ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లిలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి

0: ప్రారంభించనున్నారు. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రి కుప్పంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని దక్షిణ బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో జూలై 3వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. రాగల 3 రోజుల్లో రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మరింత మెరుగుపరచాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఈరోజు ఆదేశించారు. ఈ లక్ష్య సాధనకు సహకరించే 8 ప్రధాన అంశాలపై దాదాపు 3 గంటల పాటు సంబంధిత అధికారులందరితో మంత్రి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది జవాబుదారీతనాన్ని మరింతగా పెంచాలని, ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మదింపు ప్రక్రియను సమగ్రంగా మార్చాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఖనిజాలను వెలికి తీయడం ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. యూరోబ్యాంక్ సంస్థయా గ్రీసతః భారతం ప్రతి యూపీఐ ఆధారిత ధన ప్రేషణ సేవా సమారబ్ధా. ఉపక్రమోయం ఐతిహాసికః వర్తతే ఇతి వాణిజ్యోద్యోగ మంత్రీ పీయూష గోయలః సబలం అవోచత్. పాకిస్తానస్య FATF సంస్థయాః గ్రే లిస్ట్ ఇత్యస్య నిరీక్షణస్య ఆలోచనాయాః అనంతరం భారతేన ఏతాం సంస్థాం ప్రతి స్వీయ దృఢ సమర్థనం పునః ప్రకటీకృతం. జనరల్ ధీరజ్ సేఠః జనరల్ ఉపేంద్ర ద్వివేదితః భారతీయ సేనాయాః ఏకత్రింశత్తమ సేనాధ్యక్షత్వేన పదభారం గృహీతవాన్. అమెరికా ఇరానయోః శాంతి వార్తాయాః భవిష్యం ప్రతి అనిశ్చితతా వర్తతే యతో హి తెహరాన్ ప్రశాసనేన అమెరికా రాష్ట్రపతినః ట్రంపస్య దోహా నగరే మేలనస్య విషయః దృఢతాపూర్వకం ఖండితః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా రాజ్యేషు అతివృష్టేః పూర్వానుమానం ప్రఖ్యాపితం. అపి చ క్రీడా వార్తాసు. ఫీఫా విశ్వకప్ స్పర్ధా మాలికాయాం మొరకో దేశేన నీదర్లాండ్ దళం పరాభూయ రౌండ్ ఆఫ్ 16 ఇత్యత్ర ప్రవేశం అవాప్తం. అథ వార్తాః విస్తరేణ. గ్రీస్ దేశస్య యూరోబ్యాంక్ ఇతి సంస్థయా భారతే సీమాపార ధన ప్రేషణాయ యూపీఐ ఆధారిత సేవా సమారబ్ధా. యేన భారతీయ గ్రాహకాః అత్యల్ప వ్యయేన అతీవ తీవ్రగత్యా ధనం స్థానంతరితం కర్తుం శక్నువంతి. అయం అభినవ పదక్షేపః యూరోబ్యాంక్ సంస్థయాః భారతస్య నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇత్యస్య చ అంతారాష్ట్రియ శాఖయా సహ కృతేన రణనీతిక సహయోగేన సంభవో జాతః. సామాజికాంతర్జాలీయ పటలే ప్రసృతే సందేశే భారతస్య వాణిజ్యోద్యోగ మంత్రీ పీయూష గోయలః సంసూచయత్ యత్ యూరోబ్యాంక్ సంస్థాయాం అస్యాః సేవాయాః ఉద్ఘాటనం భారతస్య అంకీయ పారిస్థితికీ తంత్రస్య వైశ్విక విస్తారే ఏకం అపరం మహత్వపూర్ణం ఐతిహాసికం సోపానం వర్తతే. తేన అగ్రే గదితం యత్ గ్రీస్ దేశే యూపీఐ సేవాయాః సాక్షాత్ ప్రసారణేన సహ అధునా అర్హాః గ్రాహకాః సురక్షితరూపేణ నిర్బాధం తత్క్షణమేవ ధనం ప్రేషయితుం శక్ష్యంతి. యస్మాత్

0: एकविंशत्युत्तरैकसहस्र मतदानकेन्द्रेषु गत्वा तेभ्यः मतदातृभ्यः प्रपत्राणि वितरिष्यन्ति। भारतीय ऋतु विज्ञान विभागेन आगामी द्विदिवसेषु उत्तर प्रदेश, बिहार, मध्य महाराष्ट्र, तटीय कर्नाटक, कोंकण, गोवाषु अतिवृष्टेः कृते नारंगी वर्णीया संचेतना प्रकटिता। एतादृशी एव स्थितिः अद्य सिक्किम, असम, मेघालय, केरल, माहे उपहिमालयी, पश्चिम बंगालस्य च भागेषु संभाव्यन्ते। अपरपक्षे विभागेन अद्य दिल्ली, हरियाणा, चंडीगढ़ इत्यादिषु राज्येषु उष्ण तरंगस्य पूर्वानुमानं प्रकटितम्। विदेशमंत्री डॉ एस जयशंकर न्यगादीत यत् भारतेन षड्विंशति तोप्यधिक देशैः सह अष्टाविंशति प्रवासन गतिशीलता सहभागिता सहमति पत्रेषु हस्ताक्षराणि विहितानि। तेन अवैध प्रवासं, शोषणात्मक प्रथाः, कपटपूर्त मध्यस्थतां च प्रतिरोद्धुं राष्ट्राणां सामूहिक उत्तरदायित्वं प्रति विशेषरूपेण उपादिष्टम्। हूल दिवसावसरे प्रधानमंत्री नरेन्द्र मोदी विदेश शासनस्य अन्यायस्य विरुद्धं दृढतया समुपस्थितेभ्यः सिंधो काहू, चंद भैर, फुलो झानु इत्यादिभ्यः सहैव सर्वेभ्यः वीर जनजातीय जनेभ्यः भावपूर्णां श्रद्धांजलिं समर्पितवान्। फीफा विश्वकप स्पर्धा मालिकायां मोरक्को पैराग्वे देशौ राउंड ऑफ 16 चरणे स्वस्थानं सुरक्षितवन्तौ। मैक्सिको देशस्य ग्वाडालूप नगरे आयोजिते रमणीये द्वन्द्वे मोरक्को दलेन नीदरलैंड दलं 3-2 इत्यंकैः पराजितम्। अद्य रात्रौ अमेरिका देशस्य टेक्सास प्रान्ते आइवरी कोस्ट तथा नॉर्वे इत्यनयोः मध्ये स्पर्धा भविष्यति इति वार्ताः।
1: అనే సమస్యతో బాధపడేవాడు ఎక్కువైపోతారయ్యా. ఏంటిది పిస్తాంత్రోఫోబియారా? అంటే ఏంది భయ్యా, పిస్తా పప్పు ఎక్కువ తింటూ వస్తుంది అనుకుంటున్నారా ఏంటి? కాదు భయ్యా, అదేమి కాదు, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అసలు దీని అర్థం ఏంటంటే, గతంలో తమకు ఏదైనా అనుభవాలు ఎదురైతే మళ్ళీ ఇక మనుషులను నమ్మాలంటే భయపడ్డాం, దీన్నే పిస్తాంత్రోఫోబియా అంటారు. అయినా ఇటువంటి మన కొత్త ఏం కాదు కదా, అయినా కానీ చల్తహాయ్ మన బండి ఎక్కడ ఆగదు కదా. ఇది కదా మనకు కావాల్సిన మోటివేషన్ అని నాకు ఎవరో గొప్పవాళ్ళు చెప్పారు, నేను మీకు చెప్పాను అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఇంకొక మంచి సఫైట్ సాంగ్ తెచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, భయం మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్ ప్లాన్ చేద్దాం అనుకుని చాలాసార్లు ఆ చార్ట్ గీసుకుని ఎక్కడికి వెళ్దాం అనుకుంటూ ఒక 10 పేర్లు రాసుకుంటూ అందులో 2 ఫైనల్ చేసి ఇదిగో ఇక్కడికి వెళ్ళాలని చెప్పి ఒకటినైతే కనుక చూస్ చేసుకుంటాం. కానీ మొత్తానికి వెళ్తామా లేదంటే అది ఎప్పుడు మనకు అలవాటే కదవయ్యా అని చెప్పి అలా ఊరుకుంటాం. కానీ ఈ ప్లానింగ్లో ఫస్ట్ 10 పేర్లు రాసాం చూశారు, అందులో 10కి 9 పేర్లు అంటే 90% వరకు వాళ్ళు వీళ్ళు చెప్తే మనం ఇన్స్పైర్ అయినాయే తప్ప మనకంటూ స్వతహాగా ఇది ఖచ్చితంగా నేను చూడాలని చెప్పి మన ఒక ఆలోచన చూసారా, ఆ ఆలోచన మోటివేట్ చేసేలా చేస్తాయంట. సింపుల్ భయ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన ఫ్రెండ్ ఎవడో ఉన్నాడు, భయ్యా తాజ్మహల్ ఉందిరా చూశాను, భలే ఉంది మా అమ్మోళ్ళు లేదంటాడు, ఇది బాగుంది చూడాలనుకుంటాం. ఇంకోటి వచ్చి ఇంకో ప్లేస్ చెప్తారు, ఇంకొకటి ఇలా చెప్పింది వినడం ఒకటి అయితే, ఈ మధ్య మనం సోషల్ మీడియాలో బాగా వాడేస్తున్నాం కదా, అందులో కూడా మనము వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చాము ఇక్కడికి వెళ్ళి వచ్చా అని ఫోటోలు పెడుతుంటే ఇది ఖచ్చితంగా చూడాలి భయ్యా, ఇది కూడా చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ మనం బయటికి వ్యక్తపరచకపోయినా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లో అది అలా స్టోర్ అయిపోయి ఉంటుందట. ఇటువంటి సందర్భాల్లో అవి కూడా బయటకు వస్తాయట, అదన్నమాట సంగతి. సో మీరు కూడా ఎక్కడికైనా ట్రావెల్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా, చేస్తే అందులో మీకు నచ్చినవన్ని పక్క వాళ్ళు చెప్తే మీరు ఇన్స్పైర్ అయినవన్నీ ఈలోపు చెక్ చేసుకుంటుండండి. ఇప్పుడైతే మీకు మంచి సుపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ యానిమల్ నుంచి, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏ బ్రదర్ రాపమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం బంటు గానికి.

వెల్బడియా ఫ్రెండ్స్, మీరంతా ఆట చూపు చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటాం. భయ్య, హోటల్ బిజినెస్ క్లిక్ రావాలి అంటే మెనూ కార్డులో వందల రకాల ఐటమ్స్ ఉండాలా? ఉండాలి అని మనం అంతా అనుకుంటున్నాం, కానీ ఇవేమీ అక్కర్లేదు భయ్య. కేవలం 4-4 రకాల డిష్లు పెట్టి సంవత్సరానికి 90,000 కోట్ల వ్యాపారం చేస్తుందట ఒక విదేశీ కంపెనీ. చూసారా భయ్య, 4 రకాల వంటలు పెట్టి 90,000 కోట్ల వ్యాపారం చేస్తుందంటే మామూలు విషయమా భయ్య? మరి మనమేంటి భయ్య, ఎక్కడికి వెళ్ళినా కానీ ఓ రకరకాల మెనులు కనబడతాయి, అందులో ఎన్నుంటాయి అనేది కన్నా 4 రకాలు పెట్టినా కానీ చక్కగా ఒకదానికొకటి తలదన్నేలా ఉంటే ఈ మాత్రం వ్యాపార సామ్రాజ్యం సృష్టించడం అంత పెద్ద కష్టం కాదేమో భయ్య. కాస్త కష్టపడితే అది ఉంటారు, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు మనలో కూడా, కాకపోతే ఆ టాలెంట్ బయటికి రాదు, మనం తొక్కేసుకుంటూ ఉంటాం, ఎవరో అవసరం లేదు కదా. కాబట్టి కాస్త ఆలోచిద్దాం, ఏదన్నా వినూత్నంగా టేస్టీగా ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ కావడం పెద్ద గొప్ప ఏం కాదు ఈ రోజుల్లో కదా. అదన్నమాట సంగతి. మరి ఇంత మంచి న్యూస్ విన్న తర్వాత ఒక వైబ్ ఉన్న సాంగ్ వింటే కూడా చాలా బాగుంటుంది కదా, అందుకే మీకోసం మిరాయి నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేవుమారాణి. విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు వ్యవహార జ్ఞానం పెంపొందించుకోవాలని విశాఖలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జీవితం దేశంలోని ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గిరిజన యువతకు గొప్ప స్ఫూర్తిదాయకమని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో జరిగిన తొలి స్నాతకోత్సవంలో తెలిపారు. విద్య అనేది కేవలం డిగ్రీలు ప్రదానం చేసే ప్రక్రియ కాదని, అది తరాల భవిష్యత్తు నిర్దేశించే శక్తి అని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజున పూర్తిగా సేకరించి తరలించేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని అమరావతిలో ఈరోజు నిర్వహించిన సమీక్షలో నారాయణ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మరింత మెరుగుపరిచి ప్రజల్లో సంతృప్త స్థాయిని పెంచాలని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. సాంకేతికతో పాటు హరిత ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో పేర్కొన్నారు. దేశీయంగా జరుగుతున్న అభివృద్ది ప్రయత్నాలు ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్య సాధనతో కొనసాగుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుజరాత్లో ఈరోజు జరిగిన సదస్సులో పేర్కొన్నారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలినరీ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఏలూరు జిల్లాలో ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ సర్ 2026 కార్యక్రమాన్ని నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ పవన్ కుమార్ శర్మకి తెలిపారు. జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ, పంపిణీ, ఈకేవైసీ కార్యక్రమాల పురోగతిని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ అభినందించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని సాయిశ్రీకి 10వ తరగతిలో 591 మార్కులు సాధించినందుకు గాను మంత్రి లోకేష్ అభినందిస్తూ సైనింగ్ స్టార్ అవార్డును అందించారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు.

0: City FM 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో పారాగ్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ కలుపుకోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చినారు. చదువుకున్న యువత కేవలం తమ సొంత ఎదుగుదల కోసమే కాకుండా సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి దేశ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్రపతి అన్నారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని రాష్ట్రపతి చెప్పారు.
1: बस 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है. मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक, समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: అర్థవంతమైన విద్య ప్రాముఖ్యతను చెబుతూ విద్యార్థులు విద్యాపరమైన అభ్యాసాన్ని ఆచరణాత్మక జ్ఞానంతో ముడిపెట్టాలని రాష్ట్రపతి సూచించారు. వేగంగా మారుతున్న ప్రపంచ అవసరాలు తీర్చడానికి కొత్త నైపుణ్యాలు పెంపొందించుకుంటూనే తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని అన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వంటి సామాజిక న్యాయం అనే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థలకు గిరిజన విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, అటవీ హక్కులను ప్రోత్సహించడంలో మరింత ఎక్కువ బాధ్యత ఉందని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. గిరిజన సాధికారత కోసం ఈ విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్, ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, క్షేత్రస్థాయి అభివృద్ధి

కార్యక్రమాలను రాష్ట్రపతి అభినందించారు. గిరిజన భాషలు మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందని, కోయా సవర్ వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంట్ లిఖితబద్ధం చేయడాన్ని ప్రశంసించారు. డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థుల్లో దాదాపు 40% మంది, బంగారు పథకాలు సాధించిన వారిలో సుమారు 70% మంది యువతలు ఉండడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత జ్ఞాన వ్యవస్థకు మూలాలు గిరిజన సమాజంలో ఉన్నాయని, ఈ సంప్రదాయ మేధస్సును సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRA 2.0 పోర్టల్ను, ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా EOCI కార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ రెండు పౌర సేవలను మెరుగుపరుస్తాయని, FCRA పోర్టల్ ద్వారా విరాళాలు పొందేవారు

0: సందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు పౌర సేవలను మెరుగుపరుస్తాయని, ఎఫ్సీఆర్ఏ పోర్టల్ ద్వారా విరాళాలు పొందేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తాయని చెప్పారు. ఉద్దేశం స్పష్టంగా, విధానం పారదర్శకంగా ఉండి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు నిజాయితీ పరులైన ప్రజలకు అన్ని రకాల పరిపాలన సులభతరం అవుతుందని ఆయన అన్నారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. తప్పులు చేసేవారిపై కఠినమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారని, దీనివల్ల దేశ భద్రత మరింతగా పెరుగుతుందని ఆయన చెప్పారు. పాత ఓసీఐ వ్యవస్థలో ఎదురైన సమస్యలను కొత్త వ్యవస్థలో పరిష్కరించామని, ఇది 50 లక్షల కంటే ఎక్కువ మంది ఓసీఐ కార్డు హోల్డర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ తార్నకలోని పరిశోధన సంస్థ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధనా సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అక్కడ నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వాటితో పాటు సంస్థలో నిర్మించనున్న నూతన హాస్టల్ భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 37 సిఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతున్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా 1 వీక్ 1 ల్యాబ్ 1 వీక్ 1 థీమ్ వంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాబ్ల గుర్తింపు, ప్రజాబాహుళ్యంలోకి వీటి చేరిక బాగా పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న రహదారి భాగాలను ప్రభుత్వం గుర్తించిందని, సుమారు 50,000 కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని అభివృద్ధి చేసే పనులు చేపట్టిందని ఆయన తెలియజేశారు. సరైన సైనేజీలు, సంకేతాలు, లేన్ మార్కింగ్లు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్ ఇంజనీరింగ్ ఉండేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలియజేశారు. రహదారి భద్రతను పెంపొందించడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మితిమీరిన వేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించాలని, లేన్ క్రమశిక్షణ పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని గడ్కరీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సులో ఈరోజు న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రసంగించారు. మన దేశం ఇప్పటి వరకు 26 కంటే ఎక్కువ దేశాలతో 28 వలస రవాణా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, మైగ్రేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్కి సంబంధించి మరికొన్ని దేశాలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: India's vision for mobility is not limited to facilitating overseas employment opportunities. We in fact view mobility as a very important pillar of international cooperation. These partnerships are based on mutual benefit, shared responsibility and long-term sustainability. We also recognize the need for bilateral collaborations in ensuring safe, orderly and legal migration.
0: అక్రమ వలసలు, దోపిడీ పద్ధతులు, మోసపూరితమైన మధ్యవర్తులు, మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ద్వైపాక్షిక సహకారం ఎంతో ముఖ్యమని, దేశాలకు ఉమ్మడి బాధ్యత ఉందని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. వలసల నిబంధనలను మార్చడంలో డిజిటల్ వ్యవస్థలు, సాధనాల వినియోగాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మానవ వనరుల రవాణా అనేది కేవలం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారడం కంటే చాలా ఎక్కువని, మొబిలిటీ అంటే ఆకాంక్షలను అవకాశాలతో, ప్రతిభతో అనుసంధానించడమని డాక్టర్ జయశంకర్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర 3 జూలై ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నూన్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలో కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత ఎత్తైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారాను ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతులు కల్పించినట్లు జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలియజేశారు. ఉగ్రవాదానికి నిధుల సరఫరా, మనీ లాండరింగ్కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచ పోరాటంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక అనివార్యమైన భాగమని మన దేశం అభివర్ణించింది. ఈ ఒప్పందానికి మన దేశం మద్దతును పునరుద్ఘాటించింది. యునైటెడ్

నేషన్స్ లో ఉగ్రవాద నిరోధక వారోత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, పాకిస్తాన్ వివిధ అంశాలపై విమర్శలు చేసిన నేపథ్యంలో భారతదేశం తన వైఖరికి కట్టుబడి ఉన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ పోటీలో మొరాకో పరాగ్వే జట్లు 2/16 ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లాయి. మెక్సికోలో జరిగిన మ్యాచ్లో పెనల్టీ షూటౌట్లో మొరాకో 3-2 తేడాతో నెదర్లాండ్స్ని ఉంచింది. మరొక మ్యాచ్లో పారాగ్వే జర్మనీని ఓడించి 2/16 చేరుకుంది. విశేషాలు మరొకసారి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిజాయితీగా పనిచేసేవారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే చోట్ల 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో పారాగ్వే 2/16 చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 7:15. ఇప్పుడు విందాం

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వక్క సాగులో లాభాల గురించి చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి గ్రామం చెరుకువారిపల్లి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. కార్యక్రమం వినే ముందు
1: వెంకటేశన్న, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మనం ఎరువులేనా పురుగు మందులేనా ఇన్నీ వేసి పంటలు దిగుబడి రాక నానా యాతనలు పడతా ఉండం కదా. వెనకటికి మన పెద్దోళ్ళు ఏమీ లేకనే భూముల్లో బంగారం పండించరు కదయ్యా.
2: నిజమే చిన్నమ్మ, మనమేం చేస్తిమి? పోటీ ఇవ్వడి రసాయనాలు నేలలో కుమ్మరిస్తిమి, నేల పాడు చేసుకుంటుమి.
1: మరది అందుకేనయ్యా పెద్దల మాట సర్దిమూట అంటారు.
2: బాగా చెప్తివి చిన్నమ్మ, ఇప్పుడు కూడా మించిపోలే. ఆ వెనకటి సేద్యం చెయ్యండనేసి ప్రభుత్వం రైతులందరికీ చెప్తా ఉంది. దీనికోసమే పరంపరాగత్ కృషి వికాస యోజన అనే పథకం తెచ్చి దీనికోసం 300 కోట్లు ఖర్చు చేయాలని ఉండదంట.
1: చాలా మంచి పని కదా వెంకటేశం. వెనకటి మాదిరి పశువుల పెంటేనా కోళ్ల పెంటేనా ఆకులు అలుములు దొక్కేదేనా ఇవన్నీ భూమికి చేరిస్తే మరి భూమి బంగారం కాదంటయ్యా.
2: అది సంగతి, నేల తల్లిని కాపాడితే మరి మన పంట పండినట్టే కదా. మరి మనోళ్ళందరికీ చెప్పు ఈ మాట.
3: రైతుమిత్రులకు నమస్కారం. దక్షిణ భారతదేశంలో ప్రముఖ వాణిజ్య పంటలలో వక్క ఒకటి. మనకు ఈరోజు వక్క సాగులో ఎటువంటి పద్ధతులు అనుసరించాలి, ఎటువంటి సవాళ్లుంటాయి, అలాగే ఎంత లాభం గడించవచ్చు అనే విషయమై తమ అనుభవాలు పంచుకోవడానికి చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి గ్రామం చెరుకువారిపల్లి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
4: నమస్కారం
3: సార్. ముందుగా మన జిల్లాలో ఎక్కువగా

0: ఈ మామిడి పంట కానీ లేదంటే ఇతర పండ్ల తోటలు కానీ ఎక్కువ గమనిస్తుంటాం. మరి మీకు ఎందుకు ఈ వక్క సాగు చేయాలనే ఆలోచన వచ్చింది? దీనికి అసలు కారణం ఏంటి?
1: సార్, నేను బెంగళూరులో 15 సంవత్సరాలు ఉన్నాను సార్. అక్కడ నాకు దావనగిరి చిత్రదుర్గ రైతులు కొందరు పరిచయం అయినారు. వాళ్ళ ఊరికి పోయినప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే, ఎక్కడ చూడు వాళ్ళు ఒక్క చెట్లే ఎక్కువ చేసింటారు, ఒక్క చెట్టు టెంకాయ చెట్టే. అప్పుడు వాళ్ళని అడిగిన, ఏం 10 ఇంట్లో ఆదాయం ఎట్లా అంటే, ఇట్లా ఇట్లా అని బాగా మంచి ఆదాయం ఉంది చేయొచ్చు అట్లా అన్నారు. ఆ స్ఫూర్తితో నేను మా ఊరిలో నా భూమిలో వచ్చి 3 ఎకరాలు ఒక్క చెట్లు స్టార్ట్ చేసినాను. ఇంత భూములు అంత విస్తీర్ణాలు అక్కడ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకు లేనిది ఆదాయం మనం చేస్తారా అని. ఇక్కడ చేసినాక ఫస్ట్లో నన్ను చాలా మంది ఎగతాళి చేసినారు, ఇది మన ఏరియాలో రాదు, ఊరికి ఎందుకు నువ్వు ఇట్లా ప్రయత్నాలన్నీ చేస్తావు అది ఇది అని. సరే, కానీ కొత్త ప్రయత్నం చేయాలి కదా, ఎప్పుడు మామిడి చెట్లు, చెరుకు తోటలు, టమాటా చెట్లేనా అని చేసిన నేను. అది పంట వచ్చిందంక కూడా నా మీద జనాలకు నమ్మకం లేదు. పంట వచ్చినాక అందరూ వచ్చి చూసే పని పట్టిన ఊరు మన పక్క కూడా బలె వస్తుంది, బలెక్కాయలు కాసినాయి ఇది అని.
0: మరి ఎన్ని సంవత్సరాలుగా మీరు వక్క సాగు
1: చేస్తున్నారు? ఇప్పుడు ఇది 8 సంవత్సరాలు అయింది నాటి.
0: మరి మీరు నాటిన కొత్తలో మీరు ఎటువంటి సవాలు ఎదుర్కొన్నారు?
1: సవాళ్ళు అంటూ నాకు తెలిసి, ఇది ఈ జనాలు ఇదే కొంచెం డైవర్షన్ చేసి తెప్తే, ఆ పంటలో అయితే సవాళ్ళు అంటూ ఏమీ నాకు ఎదుర్కాలేదు. వాటికి నీళ్లు, నేను కర్ణాటక వాళ్ళతో టచ్లో ఉన్నాను కాబట్టి వాళ్ళు నీళ్లు మెయిన్గా చూసుకోను అంతే. ఇంకేమి కానీ నువ్వు దీని గురించి ఏం టెన్షన్ పడద్దు. సంవత్సరానికి 1 ఆర్ 2 అంటే 6 నెలలకొత్తూరి, సంవత్సరానికి ఒత్తూరి ఈ గొడ్ల ఎరువు కానీ మేకల ఎరువు కానీ ఇలాంటి ఎరువు ఒక 20 కేజీలు 10 కేజీలు ఒక చెట్టుకు వేసుకుంటా, కలబెట్టేసి నీళ్లు కట్టుకుంటా ఉంటే చాలు. ఇంకేమి నువ్వు టెన్షన్ తీసుకోవద్దు అని. దానివల్ల నేను అదే పాలు అయినాను, నాకు వేరే ఏం దాని మీద నాకు టెన్షన్ అంటూ రాలేదా. ఆ ఈ ఒక్క సేద్యంలో ఏమాత్రం టెన్షన్ పడలే నేను.
0: అంటే మీరు ఇప్పుడు
1: కాకపోతే టెన్షన్ ఏమంటే, కాస్తుందా లేదా నాకు డౌట్ ఉంది ఫస్ట్లో, అంత తప్పితే ఇంకేమి లేదు.
0: మరి మీరు నాటిన మొక్కలన్నీ మీరు అనుకున్నట్టు సాగుకు వచ్చాయా మొదటిసారి?
1: మొదటిసారి అంటే అది 4వ సంవత్సరం ఒక 200-300 చెట్లు వచ్చినాయి.
0: ఎన్ని నాటారు?
1: నేను 600 చెట్లు నాటిన. ఫస్ట్ 4 గంటలకు బాగా ఏపుగా పెరిగినవన్నీ వచ్చేసినాయి. మళ్ళీ అనుకున్నా, ఓ ఇది కొంచెం అదే సత్వం లేని దాని వల్ల కొన్ని తగ్గినట్టున్నాయని. ఆ సంవత్సరం బాగా వాటికి ఇంకొంచెం ఎరువు వేసినాను, గొడ్లు ఎరువు ఎక్కువగా. ఇప్పుడు అన్ని ఆడికాడికి అన్ని వచ్చేసినాయి, మళ్ళీ 5వ సంవత్సరానికి అన్ని పికప్ అయిపోయినాయి.
0: మరి దీనికి అనుకూలమైన వాతావరణం కానీ నేల లక్షణాలు కానీ ఎలా ఉండాలి?
1: నేల లక్షణాలు ఏ నేలలో అయినా ఇది వస్తుంది, నల్లరేగడి కానీ ఎర్రరేగడి కానీ. చౌడులో కూడా కాలు చౌడు భూమిలో వస్తుంది, తెల్ల చౌడు భూమిలో అయితే ఇది రాదు. అంతే, నీరు ఇంకే నేల ఏదైనా ఈ పంట చేసుకోవచ్చు, ఇంకేమి సమస్య ఏం లేదు.
0: మరి ఈ వక్క సాగు కోసం మీరు ఎటువంటి రకాలు ఎంచుకున్నారు, వాటి ఎంపికలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: దీంట్లో అసలు చెప్పాలంటే దీనికి చాలా రకాలు ఉన్నాయి, ఒక 6-7 రకాలు ఉన్నాయి. ముఖ్యంగా మంగళ, సుమంగళ, మోహిత్ నగర్ అని 3 రకాలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. మన సైడుకు మంగళ అయితే ఈ మన ఉష్ణోగ్రతకు బాగా సూటబుల్ అవుతుంది. ఇది 45 కాడికి 45 డిగ్రీలను కూడా తట్టుకొని నిలబడుతుంది ఈ మంగళ అనేది. దానివల్ల మంగళ, సుమంగళ కూడా జస్ట్ కొంచెం వెహికల్గా ఉన్నాయి. ఆ మోహిత్ నగరు కొంచెం తట్టుకొని నిలబడలేదు వేడి ఎక్కువ ఉంటే. అందువల్ల మంగళ అయితే బాగా వర్కౌట్ అవుతుంది.
0: మరి ఇప్పుడు వీటిని నాడేటప్పుడు మొక్కకు మొక్కకు మధ్య ఎంత దూరం ఉండాలి?
1: మొక్కకు మొక్కకు 7 అడుగులు మినిమం, అంటే ఎటు సైడ్ చూసినా 7 అడుగులు ఉండాలి.
0: దీనికి ఏదైనా
1: నీళ్ళుండే వాళ్ళు 8 అడుగులు కూడా పెట్టుకోవచ్చు, లేదు 7 అడుగులు పక్క పెట్టచ్చు.
0: మరి దీనికి ఏదైనా సరైన కాలం ఉందా నాటడానికి?
1: సరైన కాలము ఖచ్చితంగా ఇదే, ఇప్పుడు జూలై నుంచి ఫిబ్రవరి దాకా నాటచ్చు బాగా. ఆ 3 నెలలు గ్యాప్, ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు దాని జూలై పోకుండా ఉంటే బెటర్.
0: అయితే జూలై నుంచి ఫిబ్రవరి నెల మధ్య ఇది నాటుకోవచ్చు అంటారు?
1: అంతే అంతే.
0: మరి ఇప్పుడు వీటి నాణ్యమైన ఈ నాట్లను ఎలా ఎంపిక చేసుకోవాలి?
1: నాణ్యమైన నాటు అంటే ఒక్క నారు పోస్తారు, 1 ఇయర్ ఉండే మొలకనే మనం నాటాలి. అంటే నారు పోసిన రైతు ఆ మొలకను 1 ఇయర్ తర్వాతే సేల్ చేస్తాడు కాబట్టి 1 ఇయర్ మొలక, 1.5 ఇయర్ అయినా కూడా బాగా బాగానే ఉంటుంది. మినిమం 1 ఇయర్ ఉండాలి దాని వయసు. అప్పుడు ఒక 5 ఆకులు ఆ చెట్టుకు వచ్చింటాయి 1 ఇయర్ అయితే, అది మనకు గుర్తు.
0: కాబట్టి కనీసం ఒక సంవత్సరం
1: ఉండాలి అది
0: వాటిని ఎంపిక చేసుకో.
1: సంవత్సరం అయిన చెట్టుకు అయితేనే 5 ఆకులు వచ్చింటాయి కూడా.
0: మరి కృష్ణమూర్తి గారు ఇప్పుడు సాధారణంగా ఎంత కాలం పడుతుంది?
1: సాధారణంగా 4 సంవత్సరాలకు ఫస్ట్ క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వసూరి స్టార్ట్ అయిందంటే ఇది దీని వయసు ఇప్పటికి ఇంకా ఎవరు సరిగ్గా చెప్పలేదు. 70-80 ఏళ్ళు పక్కా ఉంది ఇది. 3 తరాలు నడుస్తుంది ఇది. ఇదిగా మనకు అడ్వాంటేజ్.
0: మరి ఇప్పుడు ఈ ఒక్క సాగులో నీటి అవసరం ఎంత ఉంటుంది?
1: ముఖ్యంగా నీళ్లు, నీటి సౌకర్యం ఉండే వాళ్ళు మాత్రమే ఈ సాగు లేకపోవాల. నీటి సౌకర్యం లేకుంటే ఈ సాగుబడికి మనం పోకూడదు. ఎందువల్ల అంటే ఇది కనీసం 5 రోజులకు నీళ్లు కావాలి. 5 రోజులకు, ఎండాకాలం అయితే 2 రోజులకు ఇచ్చినా ఓకే, 4 రోజులకు ఖచ్చితంగా 4 రోజులకి ఇవ్వాలి. ఎంత వాన పడినా కూడా మళ్ళా ఎండ 10 రోజులు కాసిందంటే మనం నీళ్ళు మళ్ళీ ఇవ్వాల్సిందే. అందువల్ల నీరు సౌకర్యం ఉండే వాళ్ళు మాత్రమే ఒక్క సాగులోకి ఎంటర్ కావాలి.
0: మరి ఇందులో నీటి నిర్వహణ పద్ధతులు ఎలాంటివి పాటించాలి?
1: ఎలాంటివి అంటే డ్రిప్ ఇరిగేషన్ చాలా ఉత్తమం. ఇంకా అట్లే పారిచ్చేది నీళ్లు అట్లంతా నేల గట్టిపడిపోతుంది. డ్రిప్ అయితే నీట్గా ఉంటుంది, నీళ్లు బాగా సేవ్ అవుతాయి.
0: మరి ఎరువుల విషయంలో ఈ ఒక్క సాగులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: ఎరువులు దీనికి ఏనాటి గవర్నమెంట్ అంటే రసాయన ఎరువులు దీని మీద మనం వాడకూడదు. పిచికారి మందులు అసలు వాడకూడదు. మా ఓన్లీ ఆర్గానిక్లో గొడ్ల ఎరువు, కోళ్ళ ఎరువు, లేదు గొర్రె ఎరువులు ఇలాంటివి సంవత్సరానికి 2 సార్లుగా వేసుకోవాలి. ఎక్కువగా దున్నేదానికి కూడా పోకూడదు. దున్నకాలు ట్రాక్టర్లతో లోతుగా దున్నకూడదు. రొటావేటర్ అని ఉంటుంది, రొటావేటర్తో దున్నితే సరిపోతుంది. దీని వేర్లు ఎక్కువ ఉంటాయి. నాగలేసి దున్నితే ఏరు తెగిపోతుంది. దానివల్ల రొటావేటర్తో అలా సంవత్సరానికి 2 సార్లు రొటావేటర్ వేస్తే చాలు.
0: మరి ఇందులో ఎటువంటి చీడపీడలు ఆశిస్తాయి ఒక్క సాగులో?
1: నాకు తెలిసి ఇప్పటికి 8 ఏళ్ళలో ఏ చీడ పీడ కానీ నేను గమనించలేదు, రాలేదు, చూడలేదు కూడా. అయితే కర్ణాటక పక్క అక్కడక్కడ కొన్ని చీడపీడలు వచ్చినాయని నాకు కొందరు వాళ్ళే చెప్పినారు. అయితే ఎందువల్ల మన పక్క ఏమాత్రం చీడపీడ రాలేదంటే కారణం ఏమిటంటే ఇది కొత్త పంట, ఇక్కడ ప్రయోగం మాదిరి ఉంది. ఆ పంట నాశించేటివి ఏవే కానీ మన పక్క లేవు. ఇది మెయిన్.
0: మరి ఇప్పుడు ఒక్క సాగుకి ఇందాక మీరు అన్నారు దాదాపు 4 ఏళ్ళ సమయం పడుతుందని పంట చేతికి రావడానికి. మరి వీటి ప్రాసెసింగ్ అవి కూడా రైతులే చేసుకోవాలా?
1: రైతు చేసుకుంటే ఇంకొక 10 రూపాయలు ఎక్కువ వస్తుంది. అట్లే ఇప్పుడు మామిడికాయలు మన వాళ్ళకి అందరికి తెలుసు కాబట్టి మామిడికాయలు మాదిరి చెట్ల మీదనే అమ్మేయచ్చు. మన దగ్గర 1000 చెట్లు నాటినాం మనం అంటే సేమ్ మామిడికాయలలాగా వాళ్ళ కర్ణాటక వాళ్ళే వచ్చి చెట్ల మీదనే కొనుక్కొని కోసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదేం చాలా మార్కెటింగ్ చాలా ఈజీ సార్ ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏమంటే మార్కెటింగ్ ఎట్లా అని ఉండాలి తప్పితే అసలు పంట పెడితే కదా నీకు మార్కెటింగ్ వచ్చేది. మార్కెట్ నీ దగ్గర ఒక్కు ఉంది అంటే చాలామంది వస్తారు కొనేవాళ్ళు. మామిడికాయల మాదిరి కొంటారు. నువ్వేం చేయబెట్టే పని లేదు.
0: మరి 1 ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది ఈ ఒక్క సాగులో?
1: 1 ఎకరాకు అట్లీస్ట్ తక్కువ అన్నా కూడా 2.5 లక్షల ఆదాయం ఉంది సార్ ఈ 1 ఎకరాకు. ఈ ఆదాయం ఇట్లా ఎక్కువ ఎందుకు వస్తుంది అని చాలా మంది సందేహం కూడా ఉంది. అయితే ఇది చెట్లు ఎక్కువ. 1 ఎకరాకు 70 చెట్లు మామిడి చెట్లు అయితే ఇది 700 చెట్లు నాటుతాం. దానివల్ల చెట్టుకు మినిమం 400-500 ఆదాయం వచ్చినా కూడా ఇది ఆదాయము ఎక్కువగా ఉంది. ఇది తెలుసుకోవాలి రైతులు.
0: మరి ఆదాయం ఎక్కువ ఉంది సరే, మరి ఇందులో పెట్టుబడి ఎంత?
1: పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది సార్ దీంట్లో పెట్టుబడి. ఫస్ట్ నాటేటప్పుడు మాత్రం చెట్టు తెచ్చుకోవాలా, డ్రిప్ వేసుకోవాలా, అప్పుడు మాత్రం ఖర్చు ఉండొచ్చు. తర్వాత నీకు ఖర్చు పెద్దగా తెలియదు. వాళ్ళు ఇంట్లో వాళ్ళే కానీ ఎవరు నిద్ర చేసేవాళ్ళు ఉంటే వేరే కూలి మనిషి అవసరం కూడా లేదు 2 ఎకరాలకైనా కూడా.
0: మరి ప్రభుత్వం తరఫున ఈ ఒక్క సాగుకు ఏదన్నా చేయూత కానీ తోడ్పాటు కానీ ఉందా?
1: ఇప్పటికైతే ఏం లేదు సార్. నేను అంతా ఇంటర్వ్యూలు ఇచ్చి చెప్పినాను ప్రభుత్వానికి. ఇప్పుడు దీన్ని చెప్పండి, మీరు తెలియచేయండి, దీనికి కూడా సబ్సిడీ ఇచ్చేటి కానీ, ఆ మిషనరీ తెచ్చుకుండేకి కానీ, మొక్కలు నాటుకుండేకి ఇమ్మన్నా మీరు ప్రిపేర్ చేయండి అని చెప్పినాను. ఇంకా ప్రభుత్వం దాని మీద ఇది తీసుకోలేదు. చేస్తే మంచిది. దానికి కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే కదా రైతుకు అసలు ఖర్చు ఉండదు. ఒక్కకు అంటే డ్రిప్ ఇరిగేషన్ ఇయ్యరు.
0: మరి మొదటిసారి ఒక్క సాగు చేయాలనుకునే వారికి మీరు ఎటువంటి సలహాలు కానీ సూచనలు కానీ ఇస్తారు? అంటే ఒకేసారి వాళ్ళకున్న అన్ని ఎకరాల్లో ఒక్క సాగు చేయాలంటారా, లేదంటే మొదటిసారి కాబట్టి కొంత భూమిలో నాటుకుని తర్వాత ఆ విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోవాలంటారా, ఎలా చేస్తే బాగుందంటారు?
1: ఏదైనా కొత్త పంటకు మనం పోతాము అంటే తక్కువ మనకు 5 ఎకరాలు ఉంటే 1 ఎకరాను 1.5

0: రకరకాలను దీంట్లో పోవాలి. అప్పుడు అనుభవం ఆ మనిషికి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా, దాంట్లో మనకేమొస్తుంది, దీంట్లో ఏమంత ఇబ్బంది ఉంది. ఈ ఒక్కసారి ఏమిటంటే ఎవరు చేసినా కానీ దీంట్లో అంతర పంటలు మెయిన్, 3 సంవత్సరాలు అంతర పంట చేయాలి. అంటే వేరే టమాటా నాటే రైతు ఒక చెట్లు నాటుకుని నాకేమొస్తుంది అనుకోకన్నా, ఒక చెట్టు నాటి దాంట్లో నువ్వు మిరప టమాటో వంకాయ ఏదైనా నాటాలి. నాటాలి కాదు, నాటాల కూడా అలా నాటకన్నా కూడా కానీ అంతర పంటగా ఆముదాలు, అవిసులు, కందులు ఒక సాలన్నా వేయాలి దీంట్లో సెంటర్లో 7 అడుగుల మధ్యలో. వేరే సేద్యం కూడా ఏదైనా మడి తప్పితే ఏదైనా చేయొచ్చు దీంట్లో.
1: కాబట్టి ఒక్క సాగుతో పాటు మనం అంతర పంటలు కూడా వేసుకుంటాం కాబట్టి
0: 4 సంవత్సరాలు నీకు వేరే ఆదాయం ఆటోమేటిక్ వస్తానే ఉంటుంది. అంటే వరి తప్పితే ఏదైనా చేయొచ్చు, దానికి షేడ్ కావాలి కాబట్టి నీకు ఆటోమేటిక్గా నువ్వు చేస్తే దానికి షేడ్ వస్తుంది. నువ్వేమి చేయకన్నా కూడా నువ్వు ఆముదాలు, అవిసులు ఇవి కూడా వేయాల్సిందే నీకు తప్పదు. దాని బదులు ఆటో ఇది మిరప టమాటాలు నాటుకుంటే ఓకే అయిపోతాయి.
1: మరి చివరగా కృష్ణమూర్తి గారు, ఇప్పుడు మీలాగా ఎవరైనా ఒక్క సాగు చేయాలనుకునే రైతులకు మీరు ఎటువంటి సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వాలనుకుంటున్నారు?
0: నేను అందరికీ చెప్తా ఉన్నాను సార్, నా మాట ఏనండి, ప్రయత్నం చేయండి. రైతు ఎప్పుడు ప్రయత్నం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒక్క 1/2 ఎకరాలో 1 ఎకరా లోపలనే మీరు ప్రయత్నం చేయండి, మీకు అప్పుడే దాని గురించి తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరు 10 ఎకరాలు 20 ఎకరాలు కూడా చేసేదానికి మీకు ఐడియా వస్తుంది, చేస్తారు, బాగుపడతారు. దానివల్ల ఇది వాణిజ్య పంట, ఇది సేల్స్ ఉంది, ఎప్పటికే కానీ మార్కెట్ పడదు. నేను 8 సంవత్సరాలప్పుడు నాటినప్పుడు ఈ ఒక్క అనేది పచ్చి ఒక్క 2500 ఉంది క్వింటాల్ పచ్చిది. ఈరోజు అదే ఒక్క 7000 అయింది. ఈ 8 ఏళ్ళలో ఇప్పుడు ప్రజెంట్ మొన్న నేను అమ్మింది 7000 ఒక క్వింటాల్ పచ్చిది. అంటే ప్రాసెసింగ్ ఇది కాదు, ప్రాసెసింగ్ ఇది చాలా ఎక్కువ 70000 ఉంది ఇప్పుడు. అంటే క్వింటాల్ 70000 ఉంది ప్రాసెసింగ్ చేస్తే, పచ్చిది అట్టే ఇచ్చేస్తే 7000 ఉంది. ఒక ఎకరాకు ఎంత తక్కువ పంట వచ్చినా కూడా ఒక 3 టన్నులు వస్తుంది పచ్చిది. 3-4 టన్నులు కాడికి ఇంచుమించు ఒక అట్లా ఇట్లా వస్తుంది. దానివల్ల రైతు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ పంటలోకి దిగితే బాగుపడతారు, ఏమాత్రం డౌట్ వద్దండి. ఈ ఎండ ఫస్ట్ షేడ్ చూసుకొని నాటుకుంటే చాలు దీనికి, ఇంకే జాగ్రత్త లేదు ఈ చెట్లు. చిన్నప్పుడు 2-3 ఇయర్స్ కొద్దిగా ఆ చెట్టుకు షేడ్ వచ్చేటి చూసుకోవాలంతే.
1: చాలా మంచి విషయం తెలియజేశారు కృష్ణమూర్తి గారు. మరి మన రైతులు కూడా ప్రత్యామ్నాయంగా వేరే పంటల గురించి ఆలోచిస్తుంటే తప్పకుండా మీరు చెప్పినట్లు ఈ ఒక్క పంటని పరిగణలోకి తీసుకొని ఇది నాటుకుంటే చాలా లాభాలు గడించొచ్చని మీ అనుభవం ద్వారా వాళ్ళకి తెలియజేశారు. తప్పకుండా ఈ కార్యక్రమం విన్న రైతులు కూడా ఇది విని అనుసరిస్తారని భావిస్తున్నాము.
0: ఇంకా ఎవరికైనా ఈ విషయంలో పర్సనల్గా డౌట్ ఏదన్నా ఉన్నా మరి నా నెంబర్ ఇచ్చేయండి.
1: మరి మీ నెంబర్ చెప్పండి.
0: 6304869279
1: 6304869279. మీకు ఎటువంటి అనుమానాలున్నా ఈ ఒక్క సాగుకు సంబంధించి మీరు నేరుగా కృష్ణమూర్తి గారిని సంప్రదించవచ్చు. నెంబరు మరోసారి మీకోసం చెప్తాను, 6304869279. ధన్యవాదాలండి కృష్ణమూర్తి గారు. మరి మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన రైతు సోదరులకు ఎంతో చక్కని సలహాలు సూచనలు అందించారు ఈ ఒక్క సాగులో. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.

దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

నుంచి చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి గ్రామం చెరుకువారిపల్లి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

శ్రోతలు, నిలయంలో సమయం 7:45 కావస్తుంది. ఇంగ్లండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 2026 ప్రపంచ కప్ క్రికెట్లో భాగంగా లండన్లోని ది ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్పై ప్రత్యక్ష

వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనము నా మనసున మనసైలో. మరి ఇందకడ ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఆడాలంటేనే ఆమడ దూడం పారిపోయే మన గొక్కులు గారికి ఎదురైన అనుభవాలు అన్నీ ఇన్ని కాదు, అయినా ఎవరూ వదలట్లేదు. ఎంతమంది ఎన్ని లవ్ ప్రపోజల్లు చేసినా గానీ మనోడు మాత్రం అందరినీ యూ కాంట్ చీట్ మీ ఓకే అంటూ తప్పుకుంటూ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు ఈ అంతగాడు. ఇంతకీ ఈ అంతగాడైన గోకులు ఎవరు మీకు తెలుసా అని అడిగాను. దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే లక్ష్మి ఫ్రమ్ గుంటూరు నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఆత్మకూరు నుంచి ఆది శిశు గారు, రైట్ ఆన్సర్. కనకారావు ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నుంచి వెంకటేశం హేమలత గారు, రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవాత్స కోనపూర్ నుంచి, రైట్ ఆన్సర్. మహేష్ బాబు సీతమ్మ ఒకటి సినిమల చుట్టూ మూవీ అంటూ, వావ్ బ్యూటిఫుల్ సార్ ఏం చెప్పారండి. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశ్వత జానకి రాజు గారు, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా పంపించారు కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. ఎన్ హిమంత్ కుమార్ గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నమస్కారం సార్, మరి మీరు అన్ని ప్రశ్నలకు జవాబు అంటూ పంపించేశారు ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల, రైట్ ఆన్సర్. నెక్స్ట్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే రణ మూవీలో మన అలీభయ్య, అదన్నమాట సంగతి. సో ఇదండి ఈనాట మన ఈ మనసును మనసై. మీరంతా ఆడేస్తూ పాడేస్తూ వింటూ ఎంజాయ్ చేసేసారు కదా, మరిక నేను కూడా మీకు బాయ్ బాయ్ చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. మనమంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమం డ్యూట్ డ్యూట్ లవ్. ఈలోపైతే మీకోసం మంచి సూపర్ హిట్ సంగతి వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ కాటం రైడర్ నుంచి వింటూ ఎంజాయ్ చేస్తుండీ. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. గిరిజన మహిళల అక్షరాస్యతలో గణనీయమైన పురోగతి సాధించామని, గిరిజన విద్యార్థుల కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విశాఖలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవంలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న మార్గాలను గుర్తించామని, 50,000 కోట్ల రూపాయల వ్యయంతో వాటిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు భద్రతపై న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో చెప్పారు. రాష్టంలో మారుమూల గ్రామాల్లో సెల్ టవర్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించారు. రెండేళ్లలో రాష్టానికి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని, పెట్టుబడుల కోసం వచ్చే కంపెనీలకు భూముల సమస్య లేదని మంత్రి భరత్ పేర్కొన్నారు. మహిళలు సశక్తితో ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబ వ్యవస్థ మరింత బలపడుతుందని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆప్కో సెర్ప్ సంయుక్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న ఇండస్టియల్ కుట్టు మిషన్లపై నెల రోజున నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఈరోజు ప్రారంభించారు. వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ 2025లో భాగంగా సాంప్రదాయ చేనేత రంగాన్ని పరిరక్షిస్తూ శ్రీకాకుళం జిల్లా పొందూరు కాటన్ చీరల ప్రాచుర్యాన్ని జిల్లా యంత్రాంగం కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర ప్రభుత్వ మూల్యాంకన బృందం ప్రతినిధులు అభినందించారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపు నిర్వహించనున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి యంత్రాంగం సిద్దమైంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పింఛన్ల లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే నేరుగా పింఛన్ల మొత్తాన్ని చేరవేసేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ప్రసారమయ్యే ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 8:05. మరి ఈ టైంలో మనమంతా డ్యూయట్ డ్యూయట్ అంటూ బ్యూటిఫుల్ డ్యూయట్స్ అండ్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ డ్యూయట్ డ్యూయట్ని. మనసు అనేది భలే చిలిపిదండి, మనం చెప్పినట్టు అది వినదు సరికదా. దానికి నచ్చిన వారు ఎదురైతే వారు ఎటు వెళితే అటువైపుగా వారి వంటే వెళ్ళిపోతుంది, మనల్ని లాక్కెళ్ళిపోతుంది. అరే అది దాని అసలు యజమాని తానేనని ఎంత చెప్పినా వినకుండా తాను ఉండాల్సిన దగ్గరకు గుప్పెడు చోటు కోసం కోటి తిప్పలు పెట్టిస్తుంది, చివరకు విజయం సాధిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానే కదా, ఇప్పుడు మీరు వినబోయే పాట కూడా ఇలాగే ఉంటుంది. కావాలంటే ఒకసారి మీరు వినండి పిల్ల జమీందర్ మూవీ నుంచి ఈ డ్యూయట్ని.

0: వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం జ్యూవెట్ జ్యూవెట్లో. సముద్రంలో రావాల్సిన పెను తుఫాను ఒక చిన్న గుండెలో వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అసలు అలా ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? ఇద్దరి మధ్యన మౌనం రాజ్యమేలుతున్న సమయాన్న మనసులోని ఊహలన్నీ ఒక్కసారిగా కళ్ళల్లో కనబడుతూ ఉంటే ఇక అప్పుడు మొదలవుతుంది అసలైన తుఫాను. అదేంటో తెలియాలంటే ఒక్కసారి చందమామ చిత్రం నుంచి ఈ పాటను మీరంతా వినాల్సిందే.
1: ధీమ్ ధనక ధీమ్ తనక ధీమ్ ధనక ధీమ్

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
5: వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రక్షణ తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ భవిష్యత్తుని నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. వార్తల వివరాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో రాష్టపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ, విద్యావంతులైన యువత ద్వారానే దేశ నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో సమాజంలో వెనుకబడి ఉన్న అట్టడుగు వర్గాలను మరవకూడదని హితవు పలికారు. సమాజంలో ఎందరో పేదలు, అట్టడుగు వర్గాల వారు ఉన్నారని, వారిని ముందుకు తీసుకుని రావడంలో యువత సహకారం అవసరమని రాష్ట్రపతి పేర్కొంటూ,
6: ప్రియ విద్యార్థి, దీక్షాంత్ సమారోహ్ అప్నే ఏక్ విశేష్ ఉత్సాహ్ ఔర్ ఉల్లాస్ కా సంచార్ కర్ రహా హై. ఇస్ విశ్వవిద్యాలయ సే అప్నే జో అనుభవ్ ఔర్ కుశలతా పాయ్ ఉస్కే బల్ పర్ आप अपना भविष्य संवारने के लिए आगे बढ़ेंगे. अपनी बेहतरी के साथ ही अपने समाज और देश के लिए भी आपको सक्रिय योगदान करना है. ये भाव आपके दिल दिमाग से कभी ओझल नहीं होना चाहिए. आपको ऐसे भारत का निर्माण में सहायता करनी है जहां विकास समता पूर्वक है और कोई भी पीछे ना छूटे.
5: రహదారి భద్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సరైన సూచికలు, లేన్ గుర్తులు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారి వ్యవస్థ రూపకల్పన కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించాలని కేంద్ర మంత్రి కోరారు. అదేవిధంగా లేన్ క్రమశిక్షణను పాటించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని నితిన్ గడ్కరీ సూచించారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2014లో సుమారు 46,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశీయ రక్షణ ఉత్పత్తి ప్రస్తుతం 1.78 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. వడోదరలో ఈరోజు నిర్వహించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. దృఢమైన ఆర్థిక వ్యవస్థ బలమైన రక్షణ సామర్థ్యాలకు పునాది అని స్పష్టం చేశారు. గుజరాత్ త్వరలో రక్షణ తయారీకి గ్లోబల్ హబ్గా అవతరించనుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా వడోదర ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగం సైనిక విమానాల తయారీ కేంద్రానికి నిలయంగా ఉందని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేస్తూ,
7: ఆజ్ హమారా భారత్ ఆత్మ నిర్భర్తా కే రథ్ పర్ సవార్ హోకర్ వైశ్విక్ కురుక్షేత్ర మే హుంకార్ భర్ రహా హై ఔర్ ముజే విశ్వాస్ హై ఇస్మే గుజరాత్ భారత్ కే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఔర్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్ కా ఏక్ మహత్వపూర్ణ స్తంభ బన్కర్ ఖడా హోగా. और जिस तरह से गुजरात अपनी रिमार्केबल ग्रोथ जर्नी को आगे बढ़ा रहा है, मुझे पूरा विश्वास है कि यह राज्य भारत की डिफेंस मैन्युफैक्चरिंग कैपेबिलिटीज और टेक्नोलॉजिकल एक्सलेंस को आगे बढ़ाने में एक लीडिंग रोल

0: ప్లే కరేగా.
1: గ్రీస్ నుండి భారతదేశానికి యూపీఐ ఆధారిత నగదు చెల్లింపు సేవలను యూరో బ్యాంక్ ఈ రోజు ప్రారంభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్తో బ్యాంక్ సహకారంలో యూరో బ్యాంక్ ఈ సేవలను అందిస్తోంది. దేశ సరిహద్దులు దాటి డబ్బు బదిలీ చేయడానికి యూరో బ్యాంక్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఇది ముఖ్యమైన మైలురాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విశాఖలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం నుంచి అభ్యసించిన విద్యను వర్తమాన సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్కు దేశంలో చారిత్రక గుర్తింపు ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. తీర ప్రాంతం నుంచి నాగరికత వివిధ దేశాలకు విస్తరించిందని చెప్పారు. విశాఖ ప్రాంతం నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్లతో పోరాడారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే క్రమంలో తమ వంతు పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి కోరుతూ,
2: Who will take lead of that benefit? Who will be the captain of that social change, economic change? Certainly, our university students. In the area of biotechnology, in the area of human psychology, in the area of behavioral practice, in the area of public health system, more research is expected. More human solutions are expected. I am confident this young university will take responsibility to fulfill the target of Viksit Bharat 2047, to fulfill the dream of this countrymen.
1: భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాలలో 40 ఏళ్లకు పైగా సేవలందించి ఇవాళ పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన జనరల్ ధీరజ్ సేత్ 1986 డిసెంబర్లో ఆర్మర్డ్ కోర్లో చేరారు. 31వ సైన్యాధిపతి కావడానికి ముందు ఉప సైన్యాధిపతిగా సేవలందించారు. ఇదిలా ఉండగా పదవీ విరమణ చేసిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, జాతీయ భద్రతకు సంబంధించిన అన్ని విషయాలలో భారత సైన్యం స్పష్టమైన లక్ష్యాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత స్ఫూర్తితో తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వస్తోందని పేర్కొన్నారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం మధ్య సమన్వయం, ఒక ఉమ్మడి అవగాహన, పరస్పర విశ్వాసం ఉన్నాయని తెలిపారు. అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడం అన్ని దేశాల సమిష్టి బాధ్యతని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం 26కు పైగా దేశాలతో 28 మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని తెలిపారు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయన్నారు. సురక్షితమైన, క్రమబద్దమైన, చట్టబద్దమైన వలసలను నిర్ధారించడంలో ద్వైపాక్షిక సహకారం అవసరాన్ని కూడా భారతదేశం గుర్తిస్తుందని జయశంకర్ చెప్పారు. ఆలోచనలను పంచుకోవడానికి, అనుభవాల నుండి నేర్చుకోవడానికి, మొబిలిటీకి సంబంధించి కొత్త విధానాలను అన్వేషించడానికి ఈ ఫోరం అవకాశాలను అందిస్తోందన్నారు. విశ్వసనీయమైన రవాణా మార్గాలు బలమైన ఆర్థిక వ్యవస్థలకు, మరింత పటిష్టమైన సమాజాలకు, లోతైన అంతర్జాతీయ సహకారానికి దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు, పంపిణీని నియంత్రించే తాత్కాలిక నిబంధనలను రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల తలెత్తిన పరిణామాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను స్థిరంగా ఉంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన తాత్కాలిక నిబంధనలను ప్రవేశపెట్టినట్టు ఆ శాఖ వెల్లడించింది. ఈ నిబంధనల ప్రకారం రిటైల్ అవుట్లెట్లో ప్రతి వినియోగదారుడు లేదా వాహనానికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్పై తాత్కాలిక పరిమితిని విధించారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాత్కాలిక నియంత్రణ చర్యలు ఇకపై అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిందని మంత్రిత్వ శాఖ వివరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రక్షణ తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: Shakti FM 101.3.
1: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ఆశ్చర్యం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్లో. అందానికి కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ ఉంటే అది వారేనేమో. చందమామ కూడా ఒక్కసారైనా కానీ విజిటింగ్ చేయాలనుకుంటే వచ్చి వారిని చూసి తీరాలేమో. మరి ఈ ప్రేమికులకున్నటువంటి గొప్పతనం అదే. మరి అల్లరి ఆశలు ఎంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా వారి మధ్య దూరం మరింత దగ్గరగా చేసేస్తుందట. అది ఎలాగో తెలియాలంటే ఒకసారి మురారి చిత్రం నుంచి ఈ పాటను మీరే వినండి.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంత ఆర్జం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం జ్యూవెట్ జ్యూవెట్ లో. ఆ అందమైన పెదవులను ఎంతగా బ్రతిమలాడుతున్నా కానీ బయట పెట్టనంటుంది ఆ మదిలోని మాటలను. పోనే ఊరికే ఉండనిస్తుందా అంటే తల వంచుకొని ఉన్నా సరే తన వైపు లాగేసేలా చూపును మరచలేనంతగా ఇక వారి పరిస్థితిని చెప్పడం కన్నా ఒక పాట రూపంలో వింటే చాలా మధురంగా ఉంటుంది. అందుకే మీకోసం నిన్నే పెళ్ళడతా ఈ చిత్రం నుంచి ఈ మెలోడియస్ డ్యూయెట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మధుర స్వరాలలో. ఇప్పుడు మీకు సరాబుతున్న గీతాలో విచిత్ర సుధరులు మరియు యుద్ధభూమి ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్షం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మధుర స్వరాలలో. ఇప్పుడు మీకు సరబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ విక్కీ దాదా మరియు త్రినేత్రుడు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అరటి పల్లె పల్లె పచ్చాని పందిరి,
1: పల్లె పల్లె పచ్చాని పందిరి,
0: నిండు నూరేళ్ళు పండు ముత్తైదు వల్లే ఉండు పంటల్ల.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: సంక్రాంతి
1: అన్నగడ్డ పక్క మీద సంక్రాంతి
0: మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
1: పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి
0: కౌగిస్తున్నది కలి రాత్రి

0: Shakti FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ తీఫ్ ఏంటో సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 10 గంటలు. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆ పాత మొదల గీతాలని వినిపించిన రాగాలే అంటూ ఈ సమయంలో వింటూ ఆనందిస్తూ ఉంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మన ఈ వినిపించిన రాగాలి కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు భాగ్యరేఖ మరియు భలే అమ్మాయిలు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: చుట్టూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 10:33. ఇప్పుడు విందాం ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో మొదటి పాట.

మీరు విన్న పాట ఆదిత్య 369 చిత్రం నుండి. ఇళయరాజా సంగీతం సమకూర్చగా వేటూరి సాహిత్యంలో ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో మరో పాట విందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మీరు విన్న పాట రాముడు భీముడు చిత్రం కోసం పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చగా ఘంటసాల పి సుశీల కలిసి ఆలపించిన పాట. సాహిత్యం అందించిన వారు ఆచార్య ఆత్రేయ. ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో మరో పాట గుండమ్మ కథ చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు ఘంటసాల పింగళి నాగేందర్రావు సాహిత్యం అందించగా ఘంటసాల పి సుశీల కలిసి ఆలపించిన పాట వింటారు.

మీరు విన్న పాట గులే బకావలి కథ చిత్రం కోసం. సి నారాయణ రెడ్డి సంగీతం సమకూర్చగా ఘంటసాల పి సుశీల కలిసి ఆలపించిన పాట విన్నారు. ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో మరో పాట.

మీరు విన్న పాట ఆకలి రాజ్యం. చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు ఎంఎస్ విశ్వనాథన్, సాహిత్యం అందించిన వారు ఆచార్య ఆత్రేయ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి కలిసి ఆలపించిన పాట విన్నారు. ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో మరో పాట నిరీక్షణ. చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా, ఎస్ జానకి ఆలపించగా సాహిత్యం అందించిన వారు ఆచార్య ఆత్రేయ.

ఇంతవరకు మీరు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ఇంతవరకు విన్నారు. మా నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం.